శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శాఖ సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, అక్టోబర్ నెల 2వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 54 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు, అనంతరం నాట్య కళం వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవి భక్తి గీతాలు వింటారు.

0: మీరింతవరకు నాతియా కలాం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. శ్రోతలకు గమనిక, మార్కాపురం పట్టణంలో ఈరోజు ఉదయం 2 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. మార్కాపురం టౌన్ పరిధిలోని గుండ్లకమ్మ సబ్స్టేషన్లో లాస్ ఫిక్సింగ్ సిటీ రీప్లేస్మెంట్ పనుల కారణంగా శుక్రవారం అంటే ఈరోజు ఉదయం 2 గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ మార్కాపురం టౌన్ అధికారులు తెలిపారు. ఈ అంతరాయం కారణంగా ఎస్వీకేపీ కాలేజ్ రోడ్, జవహర్ నగర్ కాలనీ, ఏపీజీబీ ఏరియా, తూర్పు వీధి, బోడపాడు రోడ్డు, జగదేశ్వరి హాల్ ఏరియా, విజయటాకిస్ రోడ్, మదర్ ఇండియా హాస్పిటల్ ఏరియా, ఆర్టీఓ ఆఫీస్ ఏరియా పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. గమనిక విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అమ్మాయే తొలిగురు ఈ అంశం గురించి శ్రీ పఠాన్ మహమ్మద్ ఆసిఫ్ ఖాన్ గాని వ్యాఖ్యానం వింటారు.
1: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. తల్లిదండ్రులు సంతానానికి ఒక గొప్ప వరం. సంతానానికి ఉత్తమ శిక్షణ ఇప్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఈ విషయంలో దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, తల్లిదండ్రులు సంతానానికి ఇచ్చే కానుకల్లో ఒక మంచి కానుక విద్యాబుద్ధులు నేర్పడం. దానికి మించిన శ్రేష్టమైన కానుక మరేదీ లేదు. సంతాన శిక్షణ విషయంలో తల్లి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీరు ఉత్తమ తల్లుల్ని ఇవ్వండి, నేను మీకు ఉత్తమ జాతిని ఇస్తాను అన్న నెపోలియన్ మాట కూడా సంతాన శిక్షణ ప్రాముఖ్యత తెలియజేస్తుంది. శిశువు జన్మించిన తర్వాత అతని కుడి చెవిలో అజాన్, ఎడమ చెవిలో ఇఖామత్ పఠించాలి. తరువాత శిశువుకు ఒక మంచి పేరు పెట్టాలి. శిశువు చెవిలో దేవుని స్తుతి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రస్తావన పడగానే శైతాన్ అక్కడి నుండి పారిపోతాడు. శిశువు జన్మించిన 7వ రోజు తల వెంట్రుకలు తీయించి హఖీఖా చేయాలి. దివ్య ఖురాన్లో ఈ విధంగా చెప్పబడింది, విశ్వసించిన ప్రజలారా, మీరు మిమ్మల్ని మీ ఆలు బిడ్డల్ని నరకాగ్ని నుండి కాపాడుకోవాలి అంటే వారిని చెడుకు, లోటుపాట్లకు, దోషాలకు దూరంగా ఉంచి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి. తల్లులు పిల్లలు తప్పు చేస్తే వారిని సరిదిద్దాలి. అనవసరంగా వారిని దూషించడం, కొట్టడం చేయరాదు. వారిని మంచి మాటలతో దోషాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి. వారి కొరకు ఉత్తమమైన దువా చేస్తూ ఉండాలి. ఈ సందర్భంగా ఒక ఉత్తమమైన సంస్కారవంతమైన తల్లిని గురించి గుర్తు చేసుకోవాలి. ఒక పిల్లవాడు ఉండేవాడు. అతను చాలా అల్లరి చేస్తూ ఉండేవాడు. అతని తల్లి ఒక గుణవంతురాలు. ఒకరోజు వారి ఇంటికి అతిథులు వచ్చారు. వారి కోసం ఘుమఘుమలాడే వంటకాలు సిద్ధం చేసింది ఆ తల్లి. అంతలోనే ఆ అల్లరి పిల్లవాడు వండిన వంటకాలలో మట్టి కలిపాడు. ఆ పరిస్థితుల్లో వేరే మహిళ ఉంటే కొడుకుని కొట్టడమో చెడామడా తిట్టడమో చేస్తుంది. కానీ ఆ తల్లి తన కోపాన్ని నిగ్రహించుకొని అల్లరి చేస్తున్న కొడుకును పట్టుకొని, ఒరేయ్, దేవుడు నిన్ను కాబాకు ఇమామును చేయుగాక అని విచిత్ర పద్ధతిలో తిట్టింది. పిల్లలను తిట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ తిట్లు

0: నిజం కావచ్చు నన్న భయం కొద్దీ తనకు కోపం వచ్చినప్పుడు తిట్లకు బదులుగా ఆశీర్వాద వచనాలు పలికేది ఆ తల్లి. ఆమె ఆశీర్వాద వచనాలపై దేవుని ఆమోదముద్ర పడింది. ఒకప్పటి ఆ అల్లరి పిల్లవాడే ఈరోజు యావత్ ప్రపంచానికి కేంద్రమైన పవిత్ర కాబాకు ఇమామయ్యాడు. ఆయనే షేక్ అబ్దుర్రహమాన్ అస్సుదాయిద్. తల్లి మొదటి గురువు కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి విషయాలను, నైతిక విలువలను నేర్పుతూ ఉండాలి. పిల్లలకు గొప్ప వ్యక్తుల జీవిత గాథలు తెలియజేస్తూ ఉండాలి. నీతి కథలు మరియు మనోధైర్యాన్ని తమ పిల్లల్లో కలిగించాలి. వాఫిల్ జవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం చేనుముచ్చట్లు, ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో ఎల్నినో ప్రభావంలో ప్రత్యామ్నాయ పంటలు ఈ అంశం గురించి దర్శి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారితో పరిచయం వింటారు.

0: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కార్యక్రమంలో ఎల్లినినో ప్రభావంలో ప్రత్యామ్నాయ పంటలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ జి రమేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ముఖ్యంగా ఈ ఎల్లినినో ప్రభావం అనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నమాట.
1: అవును,
0: ఇది ఎల్లినినో నుంచి మన సూపర్ ఎల్లినినోగా పోతుందని, కరువు అంటే వర్షాభావ పరిస్థితులు వస్తాయని ప్రభుత్వం కూడా చాలా హెచ్చరికలు జారీ చేస్తుంది. శాస్త్రవేత్తలు అయితేనేమి, వ్యవసాయ అధికారులు అయితేనేమి దీని మీద బాగా దృష్టి పెట్టి దీన్ని ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ప్రయత్నాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఎల్లినినో ప్రభావంతో ఖరీఫ్లో సాగు చేయవలసినటువంటి పంటలైన ఈ ప్రత్తి, వరి, కంది వీటి విస్తీర్ణం కూడా ఈ ప్రభావంతో చాలా గణనీయంగా తక్కువగా ఉంది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ పంటలు ఏంటి, వాటి సాగు విధానం గురించి రైతు సోదరులకు తెలియజేయండి సార్.
1: ముఖ్యంగా అండి, ఈ వర్షాభ పరిస్థితులు మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎల్లిన ఎఫెక్ట్ అనేది బాగా క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది. సో దీని వల్ల ఏముందంటే, వర్షాలు తగ్గడమే వల్ల మనకు ఆ సాగు విస్తీర్ణం కూడా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 54% మాత్రమే విస్తీర్ణంలో సాగులో ఉంది. అంటే దాదాపు 50% ఇంకా ఇప్పటికి కూడా సాగులే లేదు. దీనికి ప్రధాన కారణం ఎల్లినో ఎఫెక్ట్ వల్ల వర్షాభ పరిస్థితులే. ముఖ్యంగా ఈ ఎన్ఎస్పి కెనాల కింద ముఖ్యంగా ఈ పల్నాడు కానివ్వండి, ప్రకాశం కానివ్వండి, మార్కాపురం జిల్లాలంతా కూడా ఎక్కువగా ఎన్ఎస్పి కెనాల కింద ఆధారపడి ఉంటుంది. ఈ ఎన్ఎస్పి కెనాల్లో ముఖ్యంగా వరి ఎక్కువగా సాగు చేస్తుంటారు కాబట్టి ఈ వరి కూడా ముఖ్యంగా సాగు విస్తీర్ణం చాలా తగ్గింది. ఇక్కడ ఏదైనా కొద్దిగా బోర్లు ఉన్న వాళ్ళు మాత్రమే బోర్ల కింద వరి సాగు చేస్తూ వస్తున్నారు. అలాగే ఖరీఫ్లో ప్రధానమైన పంట కంది ఒకటి. కంది కూడా విస్తీర్ణం ఇంతవరకు అయితే చాలా తక్కువగా నమోదైంది. ముఖ్యంగా ప్రకాశం, ఉమ్మడి ప్రకాశంలో అంటే మార్కాపురం కానివ్వండి, అలాగే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో, రెండు జిల్లాల్లో కంది బాగా ప్రధానమైన పంటగా ఖరీఫ్లో సాగు చేస్తూ వస్తుంటారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు అయింది. అలాగే ఖరీఫ్లో ఇంకొక ప్రధానమైన పంట ప్రత్తి కూడా, ప్రత్తి విస్తీర్ణం కూడా మేజర్గా చాలా వరకు విస్తీర్ణం తగ్గింది. సో ఈ మూడు కూడా విస్తీర్ణం తగ్గడం ప్రధానంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతున్నాయి. ఈ సాగు విస్తీర్ణం కూడా ఈ ఎల్లినో ఎఫెక్ట్ వలన చాలా ప్రభావంతో విస్తీర్ణం, సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. సో దీనికి ప్రత్యామ్నాయ పంటలు అనేది అక్కడైతే మనం ఇప్పుడు ప్రత్తి అనుకున్నారు తీసుకున్నట్లయితే, ప్రతి ఆగస్టు మాసం వరకే మనం వేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆగస్టు తర్వాత మనకు మళ్ళా సాగు చేయాలంటే ప్రత్తిలో దిగుబడులు తగ్గుతాయి కాబట్టి, సో ఎక్కడైతే ప్రత్తి సాగు చేస్తున్నారో ఆ ప్రాంతానికి మన ప్రత్యామ్నాయ పంట కావాలి. అలాగే ఎన్ఎస్పి కెనాల కింద ముఖ్యంగా వరి సాగు చేస్తున్నారు కాబట్టి ఆ వరి ఇప్పుడు వేసే పరిస్థితి లేదు, కెనాల్కు వాటర్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ కూడా మనకు ప్రత్యామ్నాయ పంటకు చెప్పుకోవాలి. అలాగే మన కంది, కంది కూడా ఏంటంటే కంది విస్తీర్ణము కూడా విస్తీర్ణం తగ్గింది. అక్కడే కంది సాగు చేసే ప్రాంతాల్లో కూడా మళ్ళీ మనం అక్కడ ప్రత్యామ్నాయ పంట చెప్పుకోవాలి. సో ఈ వీటి యొక్క ముఖ్యంగా మనం ఏదైనా ప్రత్యామ్నాయ పంట మనం చెప్పుకున్నట్లయితే, సో ఆ ప్రత్యామ్నాయ పంట ఎలా ఉండాలంటే తక్కువ రోజులకు వచ్చే విధంగా ఉండాలి. అలాగే ఏదైనా పురుగులు తెగులు తట్టుకునే విధంగా ఉండాలి. అలాగే బెట్టం కొంచెం బెట్ట వాతావరణం తట్టుకునే విధంగా ఉండాలి. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ప్రత్యామ్నాయ పంటలు చెప్పుకున్నట్లయితే, సో ఇప్పుడు ఏదైనా ఏదైతే సాగు విస్తీర్ణం తగ్గిందో ఆ సాగు విస్తీర్ణాన్ని పెంచేదానికి అవకాశం ఉంటుందండి.
0: ఓకే సార్, బాగుంది. అంటే ఈ ఎల్లినినో ప్రభావంతో ఈ ఖరీఫ్లో సాగు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పంటలు ఈ ప్రత్తి, వరి, కంది విస్తీర్ణం తగ్గింది. దీనికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకొని రైతులు కొంత దిగుబడి పెంచుకోవచ్చు.
1: అవును.

0: అంటే ఇందులో ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మీరు చెప్పిన వాటిలో కంది ఉంది. ఈ కందిని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మరి విత్తుకోలేకపోయినాము, అలాంటప్పుడు మరి ఎప్పుడు విత్తుకోవచ్చు, దానికి ఎంత టైం ఉంది, దాని రకాలు ఏంటి, సాగు విధానం ఏంటి అనే విషయాలు చెప్పండి సార్.
1: కంది ఒకటి మనం ఇందాక చెప్పుకున్న విధాల్లో కంది మంచి ప్రత్యామ్నాయ పంటగా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంట అంటే కంది వేసే ప్రాంతాల్లో మళ్ళీ కందిని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మినుము కానివ్వండి, పెసర కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, అలాగే కొంచెం ఉలవలు. సో ఇది ఎక్కడైతే మనం ఆ ప్రాంతాల కానీ మనం ఇవన్నీ తక్కువ రోజులకు వచ్చారు, అంటే దాదాపు చూసుకుంటే 65 రోజుల నుంచి 80 రోజుల పంటకాలం అంతా పూర్తి అయిపోతుంది. సో మినుగు కానీ, పెసరు కానీ, బొబ్బర్లు కానీ, ఉలవలు కానీ, సో ఇవన్నీ మంచి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. కంది వేసే ప్రాంతాల్లో మళ్ళీ కంది వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంది జనరల్గా మనం ఖరీఫ్లో సాగు చేయాలంటే మనకు ఆగస్టు వరకు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు తర్వాత ఏదైనా వర్షం పడి అక్కడే మనం కందే సాగు చేయాలనుకుంటే మనం ఇక్కడ అప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వ్యవసాయం మనం చేసే సాగు విధానంలో కొద్దిగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ విధంగా అంటే జనరల్గా మనం ఖరీఫ్లో సాగు చేస్తే కందిని 6 అడుగులు సాలుగు సాలుగు వచ్చేసరికి 6 అడుగులు దూరం పెట్టి వేసుకొని మనం ఎదబెట్టుకుంటూ ఉంటాం. కానీ రబీలో కంది సాగు చేయాలనుకుంటే అదేంటంటే డిస్టెన్స్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సాగు సాలుగు సాలుగు వచ్చేసరికి 3 అడుగులు డిస్టెన్స్లో పెట్టుకొని మనం సాగు చేసుకున్నట్లయితే ఈ కందిలో కూడా మనం మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు డిస్టెన్స్ తగ్గించుకోవడం వల్ల మనకు మొక్కల సంఖ్య పెరుగుతుంది, తద్వారా దిగుబడి కూడా పెరుగుతుంది. సో ఇది మనం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు మనం వేసుకోవడానికి అవకాశం ఉంది. దీనే మనం రబీ కందిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లో ఏంటంటే విత్తనం అవుతుంది, డిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి సాలుగు సాలుగు ఆటోమేటిక్గా విత్తనం మోతాదనే పెరుగుతుంది. దాదాపు ఎకరానికి 1-2 కిలోల దాకా మనం విత్తనం మోతాదు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకు దీంట్లో ఏంటంటే రకాలంటూ సపరేట్ రకాలంటూ ఏమి లేవు. రబీలో కందు చాలామంది రైతు సోదరులు కూడా అడుగుతూ ఉంటారు, 3 నెలలకు వచ్చే కందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే రబీలు ఏమైనా సాగు చేసే కందుల రకాలు ఏమైనా సపరేట్గా ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో దీంట్లో అయితే ఎలాంటి సపరేట్గా రకాలంటూ ఏముండవండి. మన ప్రాంతంలో దొరికే ఏ కంది రకమైనా కూడా మనం సాగు చేసేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచి దిగుబడి ఇచ్చే రకాలు చూసుకున్నట్లయితే LRG 52, ఇది ఖరీఫ్లో సాగు చేస్తే మనకు 160 రోజుల దాకా పంటకాలం వస్తుంది. అదే రకాన్ని మనం రబీలో సాగు చేసుకున్నట్లయితే 120 నుంచి 130 రోజుల్లో పంటకాలం పూర్తి అయిపోతుంది. ఇది ఏంటంటే కొంతవరకు ఎండి తెగులు తట్టుకుంటుంది, గింజకు మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి ఎకరానికి వచ్చేసరికి 4 క్వింటాల్ నుంచి 5 క్వింటాల్ వరకు రబీలో వచ్చేదానికి అవకాశం ఉంది. లేదా కొంచెం LRG 105 కృష్ణా అనే పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఇది కూడా మనకు పంటకాలం వచ్చేసరికి రబీలో కంది సాగు చేస్తే 120 రోజుల నుంచి 130 రోజుల దాకా ఉంటుంది. ఇది కూడా ఏంటంటే ఎరి తెగులు తట్టుకుంటుంది, ఎండి తెగులు తట్టుకుంటుంది, అలాగే గింజ మధ్యస్థంగా ఉంటుంది. లేకపోతే ఇంకొక రకం వచ్చేసరికి LRG 133-33 సౌభాగ్య రీలి అనే పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంటుంది. ఇది కూడా కొంచెం ఎండి తెగులను అలాగే మనకు గింజ మధ్యస్థంగా ఉండి రబీలో మనం సాగు చేసుకున్నట్టయితే 120 రోజుల నుంచి 130 రోజులకు వస్తుంది. సో దీంట్లో మార్కెట్లో 3 నెలలకు వచ్చే కందులని మార్కెట్లో అమ్ముతున్నారు, 3 నెలల కంటే సపరేట్గా ఏముండవండి. ఏదైనా కూడా మన ప్రాంతంలో దొరికే ఏ రకమైన మనం అదే రకాన్ని మనం సాగు చేసుకోవచ్చు. కాకపోతే లేటుగా వేస్తాం కాబట్టి సెప్టెంబర్లో వేసుకుంటే 120 రోజులకు వస్తుంది. అదే కందిని మనం జూన్ జూలైలో వేసుకున్నట్లయితే 160 రోజుల దాకా వస్తుంది. కాల పరిమితి మారుతుంది తప్ప సపరేట్ రకాలంటూ ఏమి ఉండవు.
0: ఓకే సార్, అంటే రబీలోనైనా ఖరీఫ్లోనైనా ఇదే రకాలు సాగు చేసుకోవచ్చు. కాకపోతే పంట కాలము తేడా వస్తుంది,
1: తేడా వస్తుంది,
0: విత్తన మోతాదు తేడా వస్తుంది.
1: అవును.
0: ఓకే సార్, బాగుంది. ఎలినినో ప్రభావంలో ప్రత్యామ్నాయ పంటల గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారు రైతు సోదరులకు చాలా చక్కటి విలువైన సమాచారం అందించారు. నమస్కారం సార్, ధన్యవాదాలు.
1: నమస్కారం అండి, ధన్యవాదాలు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు పనులకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: రాయలసీమను రాయలసీమ హార్టికల్చర్ హబ్గా ప్రారంభిస్తున్నారు. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ కరువు ప్రాంతం అనేది తుడిచేసి ఇది ఒక పెద్ద వ్యవసాయ కేంద్రంగా మారబోతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పక్క పరిశ్రమలు వచ్చాయి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క మరి ఈ హార్టికల్చర్ హబ్ కూడా మరి రైతే రాజు అని గ్రహించిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది.
0: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా సుమారు 2,500 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17% వర్షపాతం లోటు ఉందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణకుమార్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
2: 17% వర్షం తక్కువగా వచ్చింది అన్న దానితో పాటుగా ఈ 17% కంటే కూడా పడ్డ రోజు అత్యధికంగా పడితే ఆ నీరన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదన్నది అధికారులు చెప్తున్న ప్రాథమిక అంచనా. దీని మీద ఇమీడియట్లీగా కేబినెట్ సబ్ కమిటీ కూర్చొని దీని మీద జరిగిన నష్టం కానీ ఈ నష్ట నివారణ ఎలా చేపట్టాలి అనే అంశం మీద ఒక రిపోర్టు తయారు చేసి అత్యవసర కేబినెట్ సమావేశాన్ని మళ్లీ కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసుకుని దాని తదుపరి కార్యాచరణ చేపట్టాలని కూడా ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది.
0: ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలను తప్పక పాటించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కోనసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు రాష్ట్ర వాటా కింద అదనంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25% నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భూసేకరణ, నిర్మాణ పనుల వ్యయాలు కూడా రాష్ట్ర వాటాలో భాగమని పేర్కొన్నారు.

0: గతంలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా రాష్ట్ర వాటా కింద పరిగణలోకి తీసుకునేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. పన్నెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కమిషనర్గా ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న విడుదల చేశారు. 2023 జూన్ 30వ తేదీతో 11వ పీఆర్సీ గడువు ముగిసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడ నగరంలో ఈరోజు స్వచ్ఛతాన్ 2026 పరుగును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10K, 5K రన్లు నిర్వహిస్తున్నారు. ఈ రన్లో ప్రతిభ కనబర్చిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సత్యాగ్రహం, అహింస, శాంతి అనే పదునైన ఆయుధాలతో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1869 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో 2వ తేదీన జన్మించిన మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర పోరాటాన్ని శాంతియుతంగా ముందుండి నడిపించి యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అందుకే మహాత్మాగాంధీ జయంతి 2 అక్టోబర్ను ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి. భారతదేశం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2007 సంవత్సరంలో గాంధీ జయంతి అయిన 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. డిఎస్సీ 2వ విడత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధనే లక్ష్యంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బడిమానిన పిల్లలు భవిష్యత్తులో మాదక ద్రవ్యాల బారిన పడటం అనేక సామాజిక సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. వాతావరణం. ఉత్తర కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించిందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా, ఆంధ్ర, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరి యానాంలకు వాతావరణ సూచనలు. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో నేపథ్యంలో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం 100% కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం నిర్దేశించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.

0: వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం శ్రోతలకు గమనిక. మార్కాపురం పట్టణంలో ఈరోజు ఉదయం 2 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. మార్కాపురం టౌన్ పరిధిలోని గుండ్లకమ్మ సబ్స్టేషన్లో లేస్ ఫిక్సింగ్, సీటీ రీప్లేస్మెంట్ పనుల కారణంగా శుక్రవారం అంటే ఈరోజు ఉదయం 2 గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ మార్కాపురం టౌన్ అధికారులు తెలిపారు. ఈ అంతరాయం కారణంగా ఎస్వీకేపీ కాలేజ్ రోడ్, జవహర్ నగర్ కాలనీ, ఏపీజీపీ ఏరియా, తూర్పు వీధి, బోడపాడు రోడ్డు, జగదీశ్వరి హాల్ ఏరియా, విజయ్ టాకీస్ రోడ్, మదర్ ఇండియా హాస్పిటల్ ఏరియా, ఆర్టీఓ ఆఫీస్ ఏరియా పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవం విశేషాలు, అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ఇంకా మహాత్ముని మార్గం మహాత్మా గాంధీ జీవిత కథ ధారావాహికం వింటారు పఠనం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాలు విశేషాలు మరియు సినిమా పాటలు వింటారు. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393, ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. 9:30 అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు అంశం మీకిష్టమైన వంటకం తయారీ విధానం గురించి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393, ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:30 ప్రసారమవుతుంది. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక సాయంత్రం ప్రసారంలో 4:50 సినిమా పాటలు, 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో మోకాళ్ల నొప్పులు పరిష్కార మార్గాలు, ఈ అంశం గురించి డాక్టర్ మోహన్ సాయి కృష్ణ గారితో పరిచయం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో రబీలో పప్పుశనగ సాగు యాజమాన్యం గురించి కంభం మండల వ్యవసాయ అధికారి శ్రీ డి దేవేంద్రగౌడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:15 యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి అంశం ఇంటర్నేషనల్ న్యూస్ వింటారు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:15 స్పాట్ లైట్, 9:30 పాటకు వేళాయరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 20th ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ వింటారు. 10:20 ఆపాత మధురాలు పాత చిత్రాల నుంచి పాటలు వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596 22 3393.

0: కాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింత అభివృద్ధి చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఇక వార్తల వివరంగా, దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.

0: కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ది కోసం ఉద్దేశించిన గోబర్ధన్ పథకాన్ని నిన్న న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట వ్యర్థాలు, ఇతర సేంద్రీయ వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన దేశీయ ఇంధనాన్ని అభివృద్ది చేసేందుకు సేంద్రీయ ఎరువులను ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలియజేశారు.
1: सरकार ने योजना ऐसी बनाई है जिसमें केंद्रीय सरकार और राज्य सरकार मिलकर एक नया इकोसिस्टम बना जिसके द्वारा जो सीबीजी प्लांट लगाना चाहते हैं उनको कैपिटल एक्सपेंडिचर के लिए सहायता मिलेगी 2 करोड़ की. क्रेडिट गारंटी भी है एमएसएमईज के लिए और अगर आप महिला एंटरप्राइज है आपका तो उसकी 20 करोड़ की जगह 25 करोड़ की गारंटी होगी.
0: కాగా ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 23,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ కెనడా దేశాల మధ్య ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు 30 బిలియన్ డాలర్ల నుండి దాదాపు 70 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ విషయాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిధర్ సిధు తెలియజేశారు. 5వ దశ చర్చలు సోమవారం ఒటవాలో ప్రారంభమవుతాయని, రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలు ఒక ముగింపుకు రావాలని సిధు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ వంటి రంగాల్లో లోతైన సహకారానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఇంధన అవసరాలు కెనడాకు ఒక ప్రధాన అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమలను విస్తరిస్తున్నందున కీలక ఖనిజాలు ఆర్థిక వ్యవస్థకు కీలక వనరులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ ఏర్పాటు చేస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోర్బందర్లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన కీర్తిమందిర్లో జరిగే ప్రార్థనా సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. అలాగే అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉదయం సర్వమత ప్రార్థన కూడా నిర్వహిస్తారు. రాష్టవ్యాప్తంగా భారీ స్థాయిలో స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ, పాలీ వస్తాల ఉత్పత్తిపై 30% ప్రత్యేక మార్కెట్ ప్రోత్సాహక మద్దతును రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. ఓకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు నెలకొన్న అనిశ్చితి, సంఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మాగాంధీ అందించిన శాంతి, అహింస సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా రాష్టపతి ముర్ము ఆయనకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది, ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది అందరి సంక్షేమం, అభ్యున్నతి అనే సూత్రంపై ఆధారపడిన మహాత్మాగాంధీ సర్వోదయ ఆశయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రాష్టపతి అన్నారు. భారతదేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. 1904లో అక్టోబర్ 2వ తేదీన మొఘల్ సరాయ్లో శాస్త్రి జన్మించారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్గా పేరు మార్చారు. కౌమార దశలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HPDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధానిలోని రాజ్ఘట్లో గాంధీ జయంతి, విజయఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రాజ్ఘాట్, రింగ్ రోడ్, సమీప రహదారుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు కోరారు. ఈ ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను మళ్లించే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2000

2026-2027 సబ్కీ యోజన సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-2028 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2018 నుండి ప్రజల ప్రణాళిక ప్రచారాన్ని ప్రభుత్వం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఇది పంచాయతీలు సంపూర్ణ సమ్మిళిత భాగస్వామ్య అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేయడానికి వీలు కల్పిస్తోంది. 255,000 గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికలను సిద్దం చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేస్తాయి. కీలకమైన ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల ప్రయోజనాలను అమలును సమీక్షించడానికి స్థానిక అవసరాలు లోపాలను గుర్తించడానికి అలాగే తమ గ్రామాల అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ గ్రామసభ చర్చ ప్రజలకు స్థానిక ప్రజా ప్రతినిధులకు ఒక వేదికగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ పరిశుభ్రమైన హరిత ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గి కాలేజీలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా హి సేవ ద్వారా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని మిల్వాకీలో జరుగుతున్న G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్బంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూకే, ఆస్టేలియా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. భారతదేశ వాణిజ్య సంబంధాలను వేగంగా విస్తరించాలని ఆ దేశ నాయకులను మంత్రి కోరారు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్

ఇనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవం విశేషాలు, అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి విశేషాలు, ఇంకా మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.

0: சைபால்
1: மூடு போல காமரா
0: சைபால்
1: வரத புள்ளா
0: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
3: అంతర్జాతీయ అహింసా దినోత్సవం విశేషాలు. అహింస, సత్యం, శాంతి అనే విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన గాంధీజీ ఆలోచనలను గుర్తు చేసుకునే రోజు ఇది. అహింస అంటే కేవలం హింసకు దూరంగా ఉండటం మాత్రమే కాదు, ఇతరులను గౌరవించడం, కోపాన్ని నియంత్రించుకోవడం, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం కూడా అహింసలో ఒక భాగమే. మన మాటల్లోనూ, చేతల్లోనూ, ఆలోచనల్లోనూ హింసకు చోటు ఇవ్వకుండా ఉండాలి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ప్రేమతో పరిష్కరించడం నుంచి సమాజంలో శాంతి సామరస్యాలను పెంపొందించడం వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమైనది. అహింస బలహీనత కాదు, అది సహనం, ధైర్యం, మానవత్వానికి ప్రతీక. అహింసా మార్గాన్ని అనుసరిస్తూ శాంతియుతమైన సమాజ నిర్మాణానికి మనందరం కృషి చేద్దాం.

కార్యక్రమంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు విందాం. దేశానికి సేవ చేసిన గొప్ప నాయకుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకరు. 1904 అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్లో జన్మించిన శాస్త్రి గారు చిన్ననాటి నుంచే నిరాడంబరమైన జీవితాన్ని, నిజాయితీ, క్రమశిక్షణను, శిక్షణకు విలువ ఇచ్చారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని దేశ స్వాతంత్రం కోసం కృషి చేశారు. స్వాతంత్రం అనంతరం భారత రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన వీరు 1964లో భారతదేశ 2వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేస్తున్న సమయంలో ఆయన చూపిన సరళత, నిజాయితీ, దేశభక్తి ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. జై జవాన్.

జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చి దేశ రక్షణలో సైనికుల పాత్రను, దేశ ఆహార భద్రతలో రైతుల పాత్రలను ఆయన గుర్తు చేశారు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల్లో ధైర్యాన్ని, ఐక్యతను పెంపొందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. పదవి ఎంత ఉన్నతమైనదైనా మనిషి నిరాడంబరంగా, నిజాయితీగా, బాధ్యతతో జీవించాలి. దేశం పట్ల అంకితభావంతో పనిచేయాలి. వీరి జయంతి స్మరించుకుంటూ ఆయన చూపిన నిజాయితీ, క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావాన్ని మన జీవితాల్లోనూ ఆచరించేందుకు ప్రయత్నిద్దాం. జై జవాన్, జై కిసాన్.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు.

మహాత్మాగాంధీ గారి సత్యశోధన సత్యముతో నా ప్రయోగాలు ధారావాహిక మొదటి భాగం గాంధీ మహాత్ముని జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి ధారావాహికలో భాగంగా మొదటిరోజు మహాత్మాగాంధీగారి జననం గురించి సవివరంగా తెలుసుకుందాం. గాంధీ కుటుంబం వారు మొదట పచారు దినుసులు అమ్ముకునేవారని ప్రతీతి. కాని మా తాతగారి పూర్వపు ముగ్గురు పురుషులు కాఠియావాడుకు చెందిన కొన్ని సంస్థానాల్లో మంత్రులుగా పనిచేశారు. మా తాతగారి పేరు ఉత్తమ్చంద్ గాంధీ. ఆయనకు ఓతాగాంధీ అని మరో పేరు కూడా ఉండేది. ఆయన గట్టి నియమపాలకుడని ప్రతీతి. తత్ఫలితంగా కొన్ని రాజకీయ కుట్రలకు గురై పోర్బందర్ దివానగిరి విడిచిపెట్టి జునాగఢ్ అను సంస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. అక్కడ ఆయన నవాబుకు ఎడమచేత్తో సలాం చేశాడట. ఈ అవిధేయత కారణమేమిటని ప్రశ్నించగా కుడిచేయి ఇదివరకే పోర్బందర్కు అర్పితమైపోయిందని సమాధానమిచ్చాడట. భార్య చనిపోగా ఓతాగాంధీ రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు 4 కొడుకులు, రెండో భార్యకు 2 కొడుకులు పుట్టారు. ఓతాగాంధీ కొడుకులంతా ఏకగర్భ సంజాతులు కారని బాల్యములో నాకు తెలియదు. ఆ విషయము ఇతరుల వల్ల బాల్యంలో తెలుసుకున్నాని కూడా చెప్పలేను. ఆ 6 అన్నదమ్ముల్లో 5వవాడు కరంచంద్ గాంధీ. ఆయనకు కబాగాంధీ అని మరో పేరు కూడా ఉన్నది. 6వవాడు తులసీదాస్ గాంధీ. ఈ అన్నదమ్ములిద్దరూ ఒకరి తర్వాత ఒకరు పోరుబందరుకు దివానులుగా పనిచేశారు. కబాగాంధీ మా తండ్రి. పోరుబందరు ప్రధానమాచ్య పదవిని త్యజించిన తరువాత ఆయన స్థానిక కోర్టులో సభ్యుడిగా పనిచేశారు. తరువాత రాజకోట దివానుగానూ, ఆ తరువాత బికనేరుకు దివానుగానూ పనిచేశారు. యావజ్జీవితం రాజకోట సంస్థానంలో పింఛను పుచ్చుకున్నాడు. కబాగాంధీకి 4 పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య, రెండవ భార్యకు 2 కూతుర్లు పుట్టారు. 4వ భార్య పుతలీబాయి. ఆమెకు 1 కుమార్తె, 3 కుమారులు పుట్టారు. వారిలో నేను చివరివాణ్ణి. నా తండ్రి కులాభిమాని, సత్యప్రియుడు, శూరుడు, ఉదారుడు, కాని కోపిష్టి, కొంచెం విషయలోలుడని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 40 ఏళ్లు దాటాక 4వ పెళ్లి చేసుకున్నారు కదా. ఆయన లంచగొండి కాదని, ఇంటా బయట కూడా పక్షపాతం లేకుండా వ్యవహరించే న్యాయశీలి అని ఖ్యాతి గడించారు. ఆయన సంస్థాభిమానం సర్వవిదితం. ఆయన ప్రభువగు రాజకోటరాజు అసిస్టెంట్ పొలిటికల్ ఏజెంటు ఒకనాడు తోలనాడేసరికి కబాగాంధీ ఆయన్ని ఎదిరించాడు. ఆ ఏజెంటు కోపం వచ్చింది. పొరపాటు చేశారని ఒప్పుకొని శరణు వేడితే క్షమిస్తానని అన్నాడు. కాని కబాగాంధీ అందుకు అంగీకరించారు.

లేదు. తత్ఫలితంగా ఆయన్ని కొన్ని గంటలపాటు నిర్బంధించి ఉంచారు. అయినా ఆయన భయపడలేదు. ఆ తర్వాత ఆయనను విడిచిపెట్టారు. మా తండ్రికి డబ్బు నిల్వ చేద్దామనే తలంపు లేదు. అందువలనే మాకు బహు తక్కువ ఆస్తి మిగిలింది. మా తండ్రి చదివింది 5వ తరగతి వరకే. చరిత్ర, భూగోళం ఆయన ఎరుగడు. కాని ఆయన గొప్ప అనుభవజ్ఞుడు. వ్యవహార జ్ఞానంలో దిట్ట. చిక్కు సమస్యల్ని తేలికగా పరిష్కరించడంలో మేటి. కనుకనే వేలాది మంది జనాన్ని పరిపాలించగల సామర్థ్యం ఆయన గడించాడు. మత సంబంధమైన పరిచయం ఆయనకు తక్కువగా ఉండేది. దేవాలయాలను దర్శించడం, చాలామంది హిందువుల మత సంబంధమైన వాదనలు వినడం వల్లనే ఆయనకు ధర్మపరిజ్ఞానం కలిగింది. మా కుటుంబానికి ఆప్తుడైన ఒక బ్రాహ్మణునిచే ప్రేరణ పొంది చివరి రోజుల్లో గీతాపారాయణం ప్రారంభించారు. ప్రతిరోజూ శ్లోకాలు పఠిస్తూ ఉండేవారు. మా అమ్మ పరమసాధ్వి. ఆ విషయం బాల్యం నుంచే నా హృదయంలో నాటుకుంది. ఆమెకు దైవచింతన అధికం. ప్రతిరోజూ పూజ చేయకుండా భోజనం చేసేది కాదు. వైష్ణవ దేవాలయం వెళ్ళిరావడం ఆమె నిత్య కార్యక్రమం. ఆమె చాతుర్మాస్య వ్రతం మానడం నేను ఎన్నడూ చూడలేదు. ఎన్నో కఠినమైన నోములు నోచి వాటిని నిర్విఘ్నంగా నెరవేరుస్తూ ఉండేది. జబ్బు చేసినప్పుడు దాన్ని సాకుగా తీసుకొని నోములు మానడం ఎరుగదు. ఒక పర్యాయము ఆమె చాంద్రాయణ వ్రతం, చంద్రుని పెరుగుదలను బట్టి భోజన పరిమాణం పెంచడం తగ్గించడం అను వ్రతం ప్రారంభించి మధ్యలో జబ్బు పడింది. జబ్బు ఏమాత్రం తగ్గలేదని నాకు గుర్తు. 2-3 రోజుల ఉపవాసమంటే ఆమెకు లెక్కేలేదు. చాతుర్మాస్య వ్రతపు రోజుల్లో ఒక పూట మాత్రమే భుజించడం ఆమెకు అలవాటు. అంతటితో ఆగక ఒక పర్యాయం చాతుర్మాస్య వ్రతం పట్టి సూర్యుణ్ణి చూసిగాని భోజనం చేయనని నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో సూర్యదర్శనమైందని మా అమ్మకు చెప్పేందుకై పిల్లలమంతా సూర్యుని కోసం నిరీక్షిస్తూ దాబామీద నిలబడి హఠాత్తుగా సూర్యుడు కనిపించినప్పుడు గబగబా మా అమ్మదగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, "అమ్మా, అమ్మా, సూర్యుడు వచ్చాడు" అని చెప్పిన రోజులు నాకు గుర్తున్నాయి. సూర్యదర్శనం కోసం ఆమె పరుగు పరుగున బయటికి వచ్చేది. అంతలో మాయదారి సూర్యుడు మబ్బుల చాటున దాక్కునేవాడు. "ఇవాళ నేను భోజనం చేయడము ఈశ్వరునికి ఇష్టంలేదు కాబోలు" అని అంటూ ఆమె సంతోషంగా వెళ్ళి ఇంటి పనుల్లో లీనమైపోయేది. మా అమ్మకు వ్యవహార జ్ఞానం అధికం. సంస్థానానికి సంబంధించిన విషయాలు ఆమెకు బాగా తెలుసు. రాణివాసములు గల స్త్రీలు మా అమ్మ తెలివితేటల్ని మెచ్చుకునేవారు. బాల్యం తెచ్చిన వెలుసుబాటును ఉపయోగించుకుని నేను కూడా మా అమ్మ వెంట తరచూ రాణివాసానికి వెళుతూ ఉండేవాణ్ణి. రాజమాతకు మా అమ్మకు మధ్య జరుగుతూ ఉండే సరస సంభాషణలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. కబాగాంధీ, పుతలీబాయి దంపతులకు సుధామాపురి అను పోరుబందరులో 1869 అక్టోబర్ 2వ తేదీన నేను జన్మించాను. పోరుబందరులో నా శైవసం గడిచింది. నన్ను బడిలో చేర్చడం నాకు గుర్తుంది. ఎక్కాలు వల్లించాలంటే నాకు ఇబ్బందిగా ఉండేది. అప్పుడు తోటి పిల్లలతో పాటు మా పంతుల్ని తిట్టడం తప్ప నేను నేర్చిందేమీ గుర్తులేకపోవడాన్ని తలుచుకుంటే నా బుద్ధి మందమైనదని, నాకు జ్ఞాపకశక్తి తక్కువ అని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. పిల్లలమంతా అప్పడం పాట పాడేవాళ్ళం. ఆ పాటను ఇక్కడ ఉటంకిస్తున్నాను. "ఒకటే ఒకటి అప్పడము ఒకటి, అప్పడము వచ్చి కొట్టూ కొట్టు, మొదటి ఖాళీచోట పంతులు పేరు, రెండవ ఖాళీచోట తిట్టూ ఉండేది." వాటిని వ్రాయను. ప్రథమ ధారావాహికలో మహాత్మాగాంధీగారి జననం విన్నారు. తరువాయి ధారావాహికలో వచ్చేవారం మహాత్మాగాంధీగారి బాల్యం గురించి తెలుసుకుందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా విశేషాలు ఇంకా సినిమా పాటలు వింటారు.

వన్యప్రాణులు ప్రకృతికి అమూల్యమైన సంపద. పులులు, ఏనుగులు, జింకలు, చిరుతలు, వివిధ రకాల పక్షులు, సరీసృపాలు, ఇలా ఎన్నో జీవులు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్రను పోషిస్తాయి. అయితే అడవులు నరికివేత, వన్యప్రాణుల ఆవాసాల నాశనం, అక్రమ వేట, కాలుష్యం వంటి కారణాలతో అనేక జంతువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వన్యప్రాణులను రక్షించాలంటే వాటి నివాస ప్రాంతాలను కాపాడటం, అడవులను సంరక్షించడం, అక్రమ వేటను అరికట్టడం ఎంతో అవసరం. వన్యప్రాణుల సంరక్షణ కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించి అడవులు మరియు జంతువుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వన్యప్రాణులు ఉంటేనే అడవులు సజీవంగా ఉంటాయి. అడవులు ఉంటేనే మన జీవితం సురక్షితంగా ఉంటుంది. ఈ వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా వన్యప్రాణాలను కాపాడుతూ ప్రకృతిని పరిరక్షిద్దాం, భావితరాలకు పచ్చని సమతుల్యమైన ప్రకృతిని అందిద్దాం. భావలహరి మృదుమధుర గీతమంజరిలో మీరు వింటున్న ఈ పాట తొలి ప్రేమ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడిన పాట, సంగీతం ఎస్ఎస్ తమన్.

మీరు విన్న ఈ పాట శ్రీమంతుడు చిత్రం కోసం ఎజిన్ నిజర్ పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గీత రచన రామచోగయ్య శాస్త్రి. కార్యక్రమంలో తర్వాత బిగ్ బాస్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం బప్పీ లహరి, సాహిత్యం భువన చంద్ర.

Hello! आज रात मेरे घर में पार्टी है।

మీరు విన్న ఈ పాట సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం కోసం నకస్ అజీజ్ లవిటో లోబో పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. 101.5 FM ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ముఠా మేస్త్రి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం రాజ్కోటి.

మీరు విన్న ఈ పాట జంప్ జలాని చిత్రం కోసం క్రిష్ గీతమాధురి పాడిన పాట, సంగీతం విజయ్ అబనేజర్. మీరింతవరకు భావలహరి బృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

అని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో నిలిచిపోయిన రహదారులకు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధి హామీ పథకాల కింద నిధులు పునరుద్ధరించామని తెలిపారు. అర్హులైన గిరిజనులకు పట్టాలు, అర్హులైన నివాసితులకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాభద్రత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. కేవలం సమావేశాలు, ఫోటోలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవిక మార్పు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు జీరో డ్రగ్స్ లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. కక్షిదారుల సమయం, నగదు వృధా కాకుండా కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ ఏకైక మార్గమని పార్వతీపురం మన్యన్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి తెలిపారు. పార్వతీపురం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 368 కేసులను ఇరు పార్టీల సమ్మతితో పరిష్కరించినట్టు చెప్పారు. 2029 నాటికి పార్వతీపురం మన్యం జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత ప్రణాళికాబద్దమైన సమగ్ర మౌలిక వసతులతో కూడిన జిల్లాగా తీర్చిదిద్దారు.

0: తమ ప్రధాన లక్ష్యమని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, ఆర్థిక ప్రగతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని అన్నారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం జంక్షన్ వద్ద సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు. ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లతో పాటు గ్రామ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మాత్రమే బడికోసం కార్యక్రమ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని మన్యం కళావేదికలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బడికోసం కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. దాతలు ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే దిశగా బడికోసం కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపారు. చిన్నారుల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. జాతీయ పోషణ మహోత్సవాల్లో భాగంగా పార్వతీపురంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన సమాజమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా చూడాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పిల్లల సంరక్షణ, పౌష్టికాహారం, క్రమశిక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సవర గిరిజన కళలకు కొత్త జీవం, నూతన డిజైన్లతో రూపుదిద్దిన చీరలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆవిష్కరించారు. సీతంపేట ఐటీడీఎస్ సమావేశ మందిరంలో జరిగిన 78వ పాలకవర్గ సమావేశం అనంతరం సవరకళతో రూపుదిద్దుకున్న చీరలను, కోటులను ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుణకర్లతో కలిసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచారాలకి విన్నారు. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రతరంగిణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కొన్ని సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరోసారి 2233393, ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో ఫస్ట్ కాల్ చూద్దాం. హలో,
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
3: మేడం కర్నూలు జిల్లా హాస్పిటల్ తంగరడన గ్రామం హర్నాథ్రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
2: బాగున్నానండి. మీరు బాగున్నారా?
3: బాగున్నాను మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలు మేడం. ఈరోజు గాంధీ జయంతి మేడం.
2: అవునండి.
3: అందుకే మేడం ఆయన గుర్తుగా మేడం గాంధీ పుట్టిన దేశమా మేడం సినిమా పేరు. అదే టైటిల్ సాంగ్ మేడం. ఎందుకంటే మంచి చేసిన వాళ్ళని ఎప్పుడు గుర్తించుకోవాలి మేడం, ప్రతి మనిషిని కూడా. అంటే ఆయన వాళ్ళనే కాదు,
2: ఎవరినైనా
3: ఎవరినైనా సరే మేడం. ఎందుకంటే మంచి చేసిన వాళ్ళు 100 ఏళ్ళు బతికినా అది వాళ్ళు చేసిన పనులు 1000 ఏళ్ళు ఉంటాయి మేడం.
2: అవునండి.
3: అది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి మేడం. మంచి చేయకున్న స్థితిలో చెడు తలపెట్టుకుంటే కూడా చాలు మేడం.
2: అవునవునండి, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. హర్నాథ్ రెడ్డి గారు, మీరు కోరిన పాట వస్తుంది, వింటారా?
3: వింటాం మేడం. మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం. ధన్యవాదాలు మేడం.
2: ధన్యవాదాలండి.

0: చేసి అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం అండి.
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. మీ పేరు చెప్పండి.
1: మేడం అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి. మేడం
0: మధుసూదన్ రెడ్డి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: మేడం వినోదం. మేడం
0: వినోదం, వినోదం మూవీ నుంచి ఏ పాట అండి?
1: మల్లెపూల వాన అనే సాంగ్ ఉంటుంది మేడం.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే, ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు ఖాదర్ భాషా మేడం, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను.
1: ఓకేనండి ఖాదర్ భాషా గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
2: నేటి భారతంలో ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా మానవత్వం పరిమళించే మంచి మనసుకి స్వాగతం మేడం.
1: ఓకేనండి, నేటి భారతం మూవీ నుంచి మీరు కోరిన పాట వస్తుంది, వినండి సార్.
2: అందాం.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.

0: பொபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
0: హలో వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి
3: గుడ్ మార్నింగ్ మేడం
0: గుడ్ మార్నింగ్ అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు
3: ధనలక్ష్మి మేడం మార్కాపురం నుంచి
0: ఓకే ధనలక్ష్మి గారు చెప్పండి ఏ చిత్రం నుంచి పాట కావాలండి
3: ఆహ్వానం సినిమాలో ఏ పాట అయినా మేడం
0: ఆహ్వానం సినిమాలో ఏ పాట అయినా పర్లేదు
3: అవును మేడం
0: ఓకేనండి ధనలక్ష్మి గారు మీరు కోరిన పాట వస్తుంది వినండి
3: ఓకే మేడం

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: థ్యాంక్ యూ మేడం. నా పేరు లీలావతి మేడం.
0: లీలావతి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: దొంగ మొగుడు మేడం.
0: దొంగ మొగుడు, దొంగ. అందులో ఏ పాట అండి?
1: గాంధీ గారి పాట మేడం.
0: అది దొంగ మొగుడు కాదండి, దొంగ రాముడు.
1: దొంగ రాముడు. ఓకే మేడం.
0: ఓకేనండి, మరి మీరు కోరిన పాట వస్తుంది లీలావతి గారు, వినండి.
1: ఓకే మేడం.
0: ఓకేనండి, ఈరోజు అంశం విన్నారా అండి? 9:30కి అతివలు అభిప్రాయాలు వస్తుంది. మీకు ఇష్టమైన వంట ఎలా తయారు చేస్తారో చెప్పాలి.
1: ఓకే మేడం.
0: ఓకేనండి, మరి మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: నమస్తే గారు.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం గారు. రాముడు మించిన రాముడు చిత్రం పేరు మేడం గారు.
0: రాముడు మించిన రాముడు, అందులో ఏ పాట?
1: ప్రేమకు ప్రేమకు నీవే దేవుడవు.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: వందనాలండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: మేడం, గుడ్ మార్నింగ్. మేడం,
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలుపుపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. ముందుగా మన శ్రోతలకు అందరికి గాంధీ జయంతి, లాల్ బహదూర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు మేడం.
0: మీకు కూడా శుభాకాంక్షలండి.
1: థ్యాంక్ యూ మేడం. నాకు ఈ సందర్భంగా సుల్తాన్ సినిమాలో జనగణ మన జనయిత్రి అనే పాట కావాలి మేడం.
0: జనగణ మన జనయిత్రి.
1: అవును మేడం.
0: ఓకేనండి. హరినాథ్ రెడ్డి గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం. నరేంద్ర రెడ్డి మేడం.
0: నరేంద్ర రెడ్డి గారు.
1: అవును మేడం.
0: ఓకేనండి.
1: థ్యాంక్ యూ మేడం.
2: ఆకాశం గుండెల్లు అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లు అరుణం ఒక వీరుడై, భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే

0: హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: ఆర్లగడ్డ నుంచి మైత్రేయిని.
0: మైత్రేయిని. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: భారతీయుడిలో పచ్చని చిలుకలు.
0: భారతీయుడు మూవీ నుంచి పచ్చని చిలుకలు. ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: మీకు గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి, మీకు మీ స్టాఫ్కి.
0: ఓకేనండి, మీకు కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలండి.
1: ఓకే అండి, ఉంటాను.
0: ఓకేనండి.

0: హలో, వెల్కమ్ టు హాల్ ఎఫ్ఎం.
1: నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మేజర్ చంద్రకాంత్ తీసుకోవాలండి. నాదేశం ఆ పాట కావాలండి.
0: ఓకేనండి, శ్రీనివాస్ గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు అండి.
0: ధన్యవాదాలు సార్.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నా పేరు శంకర్ మేడం. అనంతపురం జిల్లా మండలం కాదరపేట గ్రామం మేడం మాది.
0: ఓకేనండి, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: శ్రీ ఏడుకొండల స్వామి చరిత్ర నుంచి ప్రభో వెంకటేశ అనే సాంగ్ ఉంటుంది మేడం, ఇళయరాజా గారి సంగీతము. అంటే ముఖ్యంగా స్టేషన్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు మేడం. మాకు చాలా అంటే కొత్త కొత్త కార్యక్రమాలు, ఫోన్ ఇన్ లైవ్ గానీ అన్ని కొత్త కొత్త కార్యక్రమాలన్నీ ప్రవేశపెట్టారు.
0: అవును సార్,
1: వినడానికి కూడా చాలా ఇప్పుడు మాకు ఎగ్జైటింగ్ గా ఉంది. మార్కాపురం రేడియో స్టేషన్ మా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ మార్కాపురం మీదే వెళ్తుంది.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ సార్.
1: ధన్యవాదాలు మేడం.
0: ఓకేనండి, ఇందులో శ్రీ ఏడుకొండల స్వామి మూవీ నుంచి ప్రభో వెంకటేష్ అనే పాట వినిపిస్తాను, వినండి.
1: సరే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో అంశం మీకు ఇష్టమైన వంట తయారీ విధానం గురించి మాతో పంచుకోవాలంటే 2233393కి కాల్ చేసి మీ అభిప్రాయాలు ఎలా చేయాలో వంటలు మాకు తెలియజేయగలరు. మా కోడ్ నెంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ నెంబర్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393 మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో ఫస్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు అతివలు అభిప్రాయాలండి.
1: మేడం చెప్పండి. మేడం
0: చెప్పండి, మీకు ఇష్టమైన వంట ఏంటండి?
1: ఇష్టమైన వంట నేను ఎక్కువ శాతం హౌస్వైఫ్ వంట చేస్తుంటా మేడం.
0: అదేనండి, ఏ ఏ వంట మీకు బాగా ఇష్టం?
1: బిర్యానీ.
0: బిర్యానీనా? మరి ఆ బిర్యానీ ఎలా తయారు చేస్తారో కొంచెం చెప్తారా?
1: చెప్పాలా? బిర్యానీ మామూలుగా బిర్యానీ దినుసులు ఉంటాయి కదా మేడం, అన్ని ఇంత అని ఇంత లెక్కలు ఉంటాయి అన్నమాట. అన్ని లెక్క ప్రకారం అన్ని పెట్టుకోవడము, దాని ప్రకారం మనం అక్కడ

0: చేసుకోవటం.
1: ఇది కాకుండా ఏదైనా ఈజీగా చెప్పగలిగే వంట పేరు, వంట ఏమైనా చెప్తారా?
0: ఈజీగా వంట అంటే మామూలు వంటలా?
1: మా ఏదైనా అంటే ఏ వంట ఏం చెప్పచ్చు.
0: అంటే మేడం మామూలుగా అన్నం కూరలు ఈ మామూలు జనరల్గా చేసేది కదా మనం, ప్రత్యేకంగా చెప్పేది ఏముంది అలా. ఓకేనా? ఓకేనా మేడం?
1: ఓకేనండి, సరేనండి.
0: ఓకే
1: ఓకే ఓకేనండి.

0: అది చుక్క కూడా తరిగి పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టి ఉడికినాక ఎనిపి తాలింపు వేయండి మేడం, బాగుంటది.
1: అంటే తాలింపు అంటే అందులో కూడా ఉల్లిపాయలు వేస్తారా?
0: ఉల్లిపాయ అయి తరిగి తాలింపు గింజలు అన్నీ వేసి
1: కరివేపాకు, కరివేపాకు కూడా వేస్తారుగా తాలింపు అంటే. ఓకే,
0: గింజలు వేసి కరివేపాకు వేసి మిరగాయలు దించేసి ఉల్లిపాయ వేస్తారు మేడం.
1: బాగుంటుంది
0: మేడం పచ్చడి, తొందరగా కానీ పని అవుతుంది మనకు.
1: ఓన్లీ చుక్క కూర, అందులో వేరే ఆకుకూరలు ఏమన్నా వేస్తారా?
0: పచ్చడి చుక్క కూర మేడం.
1: ఓకే, అంటే పుల్లగా ఉండదా అండి మొత్తం చుక్క కూర అయితే?
0: గోంగూర ఉంటుంది మేడం, కొంచెం పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేస్తుండే బాగుంటుంది మేడం.
1: ఇంకా చింతపండు ఏమి వేయక్కర్లేదా?
0: ఏమి అక్కర్లేదు మేడం, పుడితే సరిపోద్ది.
1: ఓకే ఓకే,
0: బాగుంటుంది మేడం.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ మేడం,
1: మేము కూడా ఇంట్లో ట్రై చేసుకుంటాం.
0: చేసుకుంటారా మేడం?
1: చేసుకుంటాం తప్పకుండా అండి.
0: బాగుంటది మేడం, ఆ రోజు కొంచెం ఎక్కువగానే అన్నం తింటాం మేడం.
1: అవునా?
0: అవును మేడం.
1: ఓకే ఓకే, లీలావతి గారు మంచి వంట చెప్పారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.
0: థ్యాంక్ యూ మేడం.

0: హలో, వెల్కమ్ టు అతివలు అభిప్రాయాలండి.
1: అవును మేడం,
0: చెప్పండి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు లీలావతి మేడం.
0: లీలావతి గారు, చెప్పండి, ఏ వంట చేయబోతున్నారు ఈరోజు?
1: ఈరోజు చుక్కకూర పచ్చడి మేడం.
0: చుక్కకూర పచ్చడి.
1: పచ్చడి
0: ఓకే, చెప్పండి.

0: హలో, వెల్కమ్ టు అతివలు అభిప్రాయాలండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే
1: మంజుల మేడం, నా పేరు మార్కాపురి.
0: ఓకే మంజుల గారు, చెప్పండి ఏం వంట చేస్తున్నారు ఈరోజు?
1: మేడం, ఈరోజు నేను జావా చేశాను మేడం. ఇంట్లో అత్తయ్యకు కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి కలకండ పాలు పోసి పొద్దున్నే జావా చేసి ఇస్తాను మేడం. ఇంట్లో అందరు తాగుతారు, ప్రతిరోజు ఉండేదే జావా. ఇంకా వచ్చేసి ఇవాళ దోశ మేడం, దాంట్లో మినప్పప్పు బియ్యమే కాకుండా ఒక చిన్న టీ గ్లాసు రాగులు, సొద్దలు, జొన్నలు, మినప్పప్పు, బియ్యం బింది బియ్యము కలిపి చేసినాం మేడం. అట్టు దాంట్లోకి టమాటాలు, పచ్చడిగాలు మగ్గ వేసిన పచ్చడి బాగుంటది మేడం.
0: ఆరోగ్య సూత్రాలు బాగా పాటిస్తున్నారు మంజుల గారు.
1: అవును మేడం, అత్తయ్య ఉన్నారు కదా, అప్పుడు అన్ని చెప్తుంటారు. ఇంకా మళ్ళీ నల్లేరు పచ్చడి మేడం, టమాటాలు, పచ్చడిగాలు అవన్నీ నల్లేరు మగ్గ పెట్టి పచ్చడి చేసుకుంటే మంచిది మేడం, మన ఆరోగ్యానికి మంచిది, ఎముకలు గట్టి పడతాయి. అట్లా మేము వారంలో 2-3 సార్లు చేసుకుంటాం మేడం నల్లేరు పచ్చడి.
0: నల్లేరు పచ్చడి
1: బాగుంటుంది
0: అంటే అది ఎముకలకు మంచిదా అండి నల్లేరు?
1: అవును మేడం, ఆరోగ్యానికి చాలా మంచిది, ఎముకలు కూడా గట్టి పడతాయి, మనం కొంచెము స్ట్రాంగ్ గా ఉంటాం మేడం. ఇంకా ఇది మనం రోజు పాటిస్తే, కనీసం నెలకు 2-3 సార్లు అన్న పాటిస్తే మనం పెద్దగా విటమిన్ టాబ్లెట్లు కూడా వేసుకోవాల్సిన పని ఉండదు మేడం.
0: ఓకే ఓకే, మంచి వంటకాన్ని చెప్పారు మాకు.
1: అవును మేడం, ఇంకా ఆకుకూర పప్పు అయి చేస్తాం మేడం. ఒక శనివారం తప్ప వారంలో 2-3 సార్లు పెరుగు తోటకూర, కోయ తోటకూర, మెంతి కూర అయి చేస్తుంటాం మేడం. అయితే వాటిని కుక్కర్లలో అట్లా వేసి ఎక్కువ ఉడికిచ్చి ఎనిపి తాలింపు వేస్తే వాటికి ఉన్న విటమిన్ పోద్ది మేడం. మనం పప్పు నానబెట్టుకొని నానిన పప్పులో ఒకేసారి ఇవన్నీ ఆకుకూర, ఉల్లిపాయ, టమాటా, పచ్చిరకాయలు, చింతపండు అన్ని వేసి ఒక రకంగా ఉడకనిచ్చి తీసి ఒక గంటె కాడతో తిప్పి ఎనుపుకుంటే తాలింపు వేసుకుంటే బాగుంటది మేడం. మనం కుక్కర్ లో వేసి
0: 2-3 విడిగా వండుతారన్నమాట.
1: విడిగానే మేడం, మనం కుక్కర్ లో వేసి మెత్తగా ఉడకబెట్టి ఎనిపి తాలింపేస్తే ఆకు కూర విటమినే పోద్ది మేడం. మనం ఆకు ఆకుగా తినాలి, బాగుండాలి అంటే ఈ ఆకుకూర ఇట్లా చేసుకుంటే మంచిది మేడం. ఆకుకూరలు మంచిది కదా ఆరోగ్యానికి.
0: అవునవును,
1: అలా చేసుకోవాలి మేడం, బాగుంటది.
0: ఓకే ఓకే మంజుల గారు, చాలా చక్కగా చెప్పారు ఈరోజు.
1: థ్యాంక్స్ మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: ఇలా కార్యక్రమాలన్నీ బాగున్నాయి మేడం, బావలహరిలో మంచి పాటలు ఇచ్చారు.
0: ఓకే థ్యాంక్ యూ.
1: గాంధీ తాత గురించి చెప్పారు, అన్ని చాలా బాగున్నాయి మేడం.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ
1: కార్యక్రమాలు.
0: ఓకే ఓకే,
1: సరే మేడం, ఉంటా.
0: ఓకేనండి.

0: హలో, వెల్కమ్ టు అతివలు అభిప్రాయాలండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి?
1: ధనలక్ష్మి మేడం.
0: ధనలక్ష్మి గారు, చెప్పండి, ఏం వంట చేయబోతున్నారు?
1: మష్రూమ్ కర్రీ మేడం.
0: మష్రూమ్ కర్రీ, చెప్పండి.
1: మష్రూమ్స్ బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి మేడం. తగినంత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తగినంత నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మసాలా పట్టి పెట్టుకోవాలి మేడం. మసాలా పేస్ట్ మొత్తం ఈ బాగా వేయించిన తర్వాత ఈ పేస్ట్ మొత్తం బాగా నూనెలో బాగా వేయించాలి మేడం. వేయించిన తర్వాత ఈ మష్రూమ్స్ అనేవి మట్టిలో పండుతాయి కాబట్టి బాగా కడుపు క్లీన్ చేయాలి మేడం.
0: అంటే మసాలా అంటే ఏం మసాలా అండి? అందులో ఏమేమి
1: మేడం?
0: ఆహా, మసాలా, దానికి మసాలా ప్రిపేర్ చేస్తా అన్నారు కదా, అందులో
1: ధనియాలు, కొబ్బరి, చిన్నులపాయలు అన్ని వేయించాలి మేడం. గరం మసాలా అన్ని బాగా పెట్టుకోవాలి పక్కన. పెట్టుకున్న తర్వాత ఇవి బాగా నూనెలో వేయించాలి మేడం. వేయించిన తర్వాత ఈ మష్రూమ్స్ అనేవి బాగా వేయించిన తర్వాత వేయాలి మేడం. వాటిలో ఈ ఉల్లిగడ్డలు, టమాటాలు ఇవి బాగా వేయించిన దాంట్లో
0: అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి.
1: వేయించాలి. వేయించిన తర్వాత ఇవి అనేది మష్రూమ్స్ అనేది మసాలా ఉప్పు అన్ని పట్టే విధంగా వేయించాలి. పట్టే విధంగా వేయించిన తర్వాత కొంచెం కారం లైట్ గా వేయాలి. తగినంత కారం వేసిన తర్వాత కాసేపు వాటికి పట్టిన తర్వాత 10 మినిట్స్ ఉన్న తర్వాత మనకు తగినంత నీరు వేసుకోవాలి.
0: వాటర్ అంటే కరెక్ట్ గా వేసుకోవాలి, ఎంత వేయాలండి?
1: దాన్ని బట్టి క్వాంటిటీ మనం వేసుకునే దాన్ని బట్టి మేడం. చపాతీలో అయితే క్వాంటిటీ నీళ్ళు వేసుకోరు. కర్రీ కావాలంటే తగినంత ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకోవాలి మన క్వాంటిటీని బట్టి.
0: ఓకే ఓకే.
1: వేసుకొని తర్వాత కారం లాస్ట్ వేయాలి మేడం. ఫస్ట్ వేస్తే అది ఉడికి ఉడికి నల్లగా అయిపోద్ది.
0: అంటే దించే ముందు వేయాలా?
1: దించే ముందు వేయాలి మేడం.
0: ఓకే.
1: వేస్తే మష్రూమ్ కర్రీ రెడీ.
0: ఓకే ఓకేనండి. ధన్యవాదాలు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
1: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: మీరింతవరకు అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.

0: భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం, వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని దేశ ప్రజలకు అందించారు. ఆత్మనిర్భర్ భారత్, స్వావలంబన భారతదేశం సాధనలో ఇది ఒక ముఖ్యమైన భాగం. స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ అనేది మహాత్మాగాంధీ నేతృత్వంలోని స్వదేశీ ఉద్యమం నుండి ప్రేరణ పొందింది. 2020లో కరోనా సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటన సందర్భంగా ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం దేశ ఆర్థిక స్వావలంబనకు, సాంస్కృతిక మూలాల పరిరక్షణకు ఒక బలమైన పిలుపు అని చెప్పవచ్చు. దేశంలోని స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలకు గుర్తింపునిస్తూ వారికి అండగా నిలబడాల్సిన బాధ్యతను వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం ప్రజలకు గుర్తు చేస్తుంది. స్వయం సమృద్ధిని సాధించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, కళలు సంస్కృతిని కాపాడుకోవడం, సహజ వనరుల సద్వినియోగం, దేశీయ ఉత్పత్తుల నాణ్యతను పెంచి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేలా చేయడం వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ముఖ్య లక్ష్యాలుగా చెప్పవచ్చు. పండుగల సమయంలో స్థానిక కళాకారులు తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశీయ వస్తువులు కొనుగోలు చేయడం వల్ల వివిధ వృత్తుల్లో ఉన్న వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని ప్రధానమంత్రి చెబుతూ,
1: మేరే పరివార్జనో, హమారే దేశ్ మే త్యోహారో కా సీజన్ భీ షురూ హో చుకా హై. ఆప్ సభీ కే ఘర్ మే భీ కుచ్ నయా ఖరీదనే కీ యోజనా బన్ రహీ హోగీ. కోయి ఇస్ ఇంతజార్ మే హోగా కి నవరాత్ర కే సమయ వో అప్నా శుభ కామ్ షురూ కరేగా. ఉమంగ్ ఉత్సాహ కే ఇస్ వాత్

0: तवर में आप वोकल फॉर लोकल का मंत्र भी जरूर याद रखें। जहां तक संभव हो आप भारत में बने सामानों की खरीदारी करें, भारतीय प्रोडक्ट का उपयोग करें और मेड इन इंडिया सामान का ही उपहार दें। आपकी छोटी सी खुशी किसी दूसरे के परिवार की बहुत बड़ी खुशी का कारण बनेगी। आप जो भारतीय सामान खरीदेंगे उसका सीधा फायदा हमारे श्रमिकों, कामगारों, शिल्पकारों और अन्य विश्वकर्मा भाई बहनों को मिलेगा। आजकल तो बहुत सारे स्टार्टअप भी स्थानीय प्रोडक्ट्स को बढ़ावा दे रहे हैं। आप स्थानीय चीजें खरीदेंगे तो स्टार्टअप्स के इन युवाओं को भी फायदा होगा।
1: స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల కేవలం ఆ వస్తువును తయారు చేసిన వ్యక్తి లేదా విక్రయించిన వ్యాపారి మాత్రమే కాకుండా మొత్తం సమాజం అభివృద్ధి చెందుతుంది. గ్రామాలు పట్టణాల్లో కుటీర పరిశ్రమలు మెరుగుపడడం వల్ల

0: యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశీ వస్తువులపై భారత్ ఆధారపడడం తగ్గడం వల్ల దేశీయంగా వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేసే నగదు స్థానిక మార్కెట్లోనే ఉండడం వల్ల దేశీయ సంపద దేశంలోనే ఉంటుంది. ఇది రూపాయి విలువను, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. దేశీయ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల సంప్రదాయ కళలకు పునరుజ్జీవనం కలుగుతుంది. చేనేత వస్త్రాలు, సంప్రదాయ హస్తకళలు, స్థానిక వంటకాలకు ఆదరణ లభిస్తుంది. చిన్న వ్యాపారులు, చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించుకుని ప్రపంచస్థాయి మార్కెట్ను చేరుకోవడం వల్ల లోకల్ టు గ్లోబల్ అనేది సాధ్యమవుతుంది. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల వస్తువుల రవాణా ఖర్చులు, కాలుష్యం గణనీయంగా తగ్గుతాయి. డిజిటల్ మార్కెటింగ్ మెళకువలతో హస్తకళాకారులు తమ ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా విక్రయించడం వల్ల మంచి ఆదాయాన్ని పొందవచ్చు. దేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల దేశీయ పరిశ్రమలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. 2025లో పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ముందుగా స్థానిక ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయాలని ఉద్ఘాటించారు. అందుకోసం ప్రతి ఒక్కరూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలు, చిన్న వృత్తుల వారిని ఆర్థికంగా నిలబెట్టడానికి వోకల్ ఫర్ లోకల్ ప్రజా ఉద్యమంగా మారాలని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: ఆత్మ నిర్భర్ భారత్ కి దిశా మే ఏక్ నాగరిక్ కే తౌర్ పర్ హమ్ సబ్కా సంకల్ప సమర్పణ ఔర్ సహయోగ్ బహుత్ జరూరీ హై, అనివార్య హై. ఆప్ లోకల్ ఖరీదేంగే, లోకల్ కే లియే వోకల్ హోంగే తో సమజియే आप देश को मजबूत करने में अपनी भूमिका निभा रहे हैं. ये भी एक तरह से देश की सेवा ही है. आप किसी भी प्रोफेशन में हो, हर एक जगह देश सेवा का बहुत स्कोप होता ही है. देश की आवश्यकता को समझते हुए जो भी कार्य करते हैं वो देश की सेवा ही होती है. आपकी यही सेवा देश को कहीं ना कहीं మజబూత్ బి కర్తీ హై. భారత్ కా లక్ష్య హై ఆత్మ నిర్భర్ భారత్. భారత్ కి పరంపరా హై భరోసా, మిత్రత. భారత్ కా భావ హై బంధుత. హమ్ ఇన్హీ ఆదర్శో కే సాథ్ ఆగే బడ్తే రహెంగే.
0: స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్, దేశంలోని గ్రామీణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఆకాంక్షిత విభాగాల కార్యక్రమం కింద వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమాలను 13 March 2024 ప్రారంభించింది. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం కింద స్థానిక ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడం, చిన్న తరహా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ చర్యలు చేపడుతోంది. దేశంలోని వెనుకబడిన ప్రాంతాల నుండి విలక్షణమైన స్థానిక ఉత్పత్తులను గుర్తించి నీతి ఆయోగ్ మ్యాపింగ్ చేసింది. ఈ ఉత్పత్తులన్నింటికీ కలిపి ఆకాంక్ష అనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను ఏర్పాటు చేసింది. ఈ బ్రాండ్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ఉద్దేశించిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ పోర్టల్లో ఆకాంక్ష బ్రాండ్ ఉత్పత్తుల ప్రదర్శన కోసం ఒక ప్రత్యేక విండోను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రభుత్వ శాఖలు నేరుగా ఈ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ విధానంలో వినియోగదారులకు నేరుగా విక్రయించడానికి వీలు కల్పిస్తూ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDCతో నీతి ఆయోగ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్థానిక ఉత్పత్తులను పెద్ద నగరాల మార్కెట్లతో అనుసంధానించడంలోనూ, ఆన్లైన్ లావాదేవీలు, వ్యాపార నిర్వహణపై చిన్న వ్యాపారులకు అవగాహన కల్పించడంలోనూ నీతి ఆయోగ్ సహాయం అందిస్తోంది. స్థానిక ఉత్పత్తులకు కావలసిన నాణ్యతా ప్రమాణాల ధృవీకరణ పత్రాలను సులభంగా పొందేలా చూడడంలోనూ, స్థానిక కళాకారుల నైపుణ్యాలను మెరుగు

0: మెరుగుపరచడంలో కూడా నీతి ఆయోగ్ తోడ్పాటును అందిస్తోంది. ప్రతి జిల్లాకు ఉన్న ఒక ప్రత్యేక ఉత్పత్తిని గుర్తించి ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం కింద ఆ ఉత్పత్తికి ప్రత్యేక గుర్తింపు, ఎగుమతి అవకాశాలు కల్పిస్తున్నారు. కొండపల్లి బొమ్మలు, మంగళగిరి చేనేత వస్త్రాలు, పొందూరు ఖాదీ, మచిలీపట్నం కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ మొదలైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయంగా వాటి బ్రాండ్ విలువను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, ప్రత్యేక రుచి కలిగిన ఆహార పదార్థాలకు కూడా భౌగోళిక గుర్తింపు లభిస్తోంది. పిఎం విశ్వకర్మ యోజన కింద సంప్రదాయ వృత్తుల వారికి నైపుణ్య శిక్షణతో పాటు ఆధునిక పరికరాల కిట్లు, తక్కువ వడ్డీకి ఉపాధి రుణాలు అందిస్తున్నారు. పిఎం ముద్రా పథకం కింద కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేవారికి, చిన్న వ్యాపారులు, దుకాణదారులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీ కింద దేశంలో వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో హస్తకళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి స్థానిక వస్తువుల అమ్మకాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం మాత్రమే కాదు, వాటిని పలు మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం కూడా. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి డిజిటల్ మీడియా, ఆన్లైన్ సాధనాలను ఉపయోగించుకోవాలి. పండుగల సమయంలో దేశంలో తయారైన ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. పండుగలు, వేడుకలు మన సంప్రదాయాలను నిలబెట్టడమే కాకుండా ఒకరితో ఒకరు మమేకమయ్యే అవకాశాలను కూడా కల్పిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మనం ఏ వస్తువు కొనుగోలు చేసినా అది భారతదేశంలో తయారైందో లేదో తప్పకుండా చూసుకోవాలి. దేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల గర్వపడడం ద్వారా మాత్రమే భారతదేశం స్వయం సమృద్ధి సాధించే మార్గం సుగమమవుతుంది. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి తెలియచేయడం మన బాధ్యత. స్వయం సమృద్ధి సందేశాన్ని వ్యాప్తి చేయడంలో సృజనాత్మక ప్రపంచంలోని మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. వీరందరూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని స్వీకరించి ఇతరులను కూడా ప్రేరేపించాలని నరేంద్ర మోదీ కోరుతూ,
1: ఇస్ అవసర్ పర్ అప్నే ఆస్ పాస్ కే కారిగరో, శిల్ప్కారో ఔర్ విశ్వకర్మా సాథియో కా సమ్మాన్ కర్నా చాహియే. కుచ్ మహీనో బాద్ దీపావళి భీ ఆనే వాలీ హై, ఇస్కీ తయారియా భీ ధీరే ధీరే శురూ హో రహీ హై. త్యోహారో కే ఇస్ మౌసమ్ మే मैं एक बार फिर आपसे वोकल फॉर लोकल का आग्रह दोहराऊंगा. और वोकल फॉर लोकल का मतलब केवल मिट्टी के दिए खरीदना नहीं है, इसका विजन बहुत बड़ा है. हम अपने घर के लिए जो भी सामान खरीदते हैं उसे एक बार जरूर देख लें कि वो भारत में बना हो. भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा. इस संदेश को ज्यादा से ज्यादा लोगों तक पहुंचाना भी हमारी जिम्मेदारी है. हमारे क्रिएटिव वर्ल्ड के साथियों, इन्फ्लुएंसर्स और सेलिब्रिटीज की भी इसमें बहुत बड़ी भूमिका है. मेरा आपसे आग्रह है कि स्वयं भी वोकल फॉर लोकल को अपनाएं और दूसरों को भी इसके लिए प्रेरित कीजिए.
0: స్థానికంగా కొనడం అంటే స్థానిక ఉత్పత్తులకు, చేతి వృత్తులకు, దేశంలో తయారైన వాటికి మద్దతు ఇస్తున్నామని అర్థం. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి సహాయపడే గొప్ప వైవిధ్యభరితమైన ఉత్పత్తులు దేశంలో ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది. స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం భారతదేశ స్వయం సమృద్ధికి, ప్రజల ఆర్థిక ఎదుగుదలకు దిక్సూచి వంటిది. దేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చేతి వృత్తుల కళాకారులు, చిన్న వ్యాపారులు, స్థానిక శ్రామికులకు ఆర్థిక చేయూత అందుతుంది. సుసంపన్నమైన భారతదేశ సంస్కృతి వైభవాన్ని, హస్తకళాకారుల నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం దోహదపడుతుంది. లోకల్ బ్రాండ్లను గ్లోబల్ బ్రాండ్లుగా మార్చడమే ఈ ఉద్యమం అంతిమ లక్ష్యం. వినియోగదారులుగా

స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో తమవంతు పాత్రను పోషించాలి. ప్రతి భారతీయుడు రోజువారీ జీవితంలో స్థానిక వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవడం వల్ల మన దేశం ప్రపంచ ఆర్థిక శక్తుల్లో అగ్రగామిగా నిలుస్తుంది. 2047 నాటికి దేశాన్ని పూర్తిస్థాయి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి విశేషాలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుస్తుంది నీ గుణాలేంటో.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ మనము నా మీనాటి హరవిల్లులో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తో పాటు క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగిన దానికి సమాధానాలు ఎవరెవరికి పంపించారో వాళ్ళందరి సమాధానాలు చినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ నేను మీ ఆర్జే ప్రజ్ఞ 101.5 FM వివిధ భారతిలో మనం వింటూ ఉన్నాం హరవిల్లులో ఫస్ట్ క్వశ్చన్. యాండ్స్కి లంగ్స్ ఉంటాయా అని నేను అడిగాను. ఊపిరితిత్తులు యాండ్స్కి ఉంటాయా చీమలకి అని. సో ఫస్ట్లీ మనకు వచ్చిన ఆన్సర్స్ ఏంటో వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ చేసేస్తాను. ముసాపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా బాగున్నారా అంటూ నరేష్, రోజా అండ్ ఫ్యామిలీ మనకు మెసేజ్ పంపించారు. ఐఎమ్ గుడ్ అండ్

అది మీరెలా అన్నారు. హాయ్, నమస్తే మేడం, బాగున్నారా? హరివిల్లుకు స్వాగతం అంటూ రణబీర్ సింగ్ సుగ్నాబాయ్ ఏలూరు నుంచి మనకు మెసేజ్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సైకం పోతురాజు గారు నసుగుంట నుంచి మనకు మెసేజ్ పంపించారు, పాటలు చాలా బాగున్నాయి అంటూ మనకు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ అలానే ఎనుగంటి నాగేంద్రరావు గారు మనకు మెసేజ్ చేశారు గుంటూరు నుంచి, ఉండవు అంటూ. వాయ్, మరి ఎలా గాలి జనరేట్ చేసుకుంటాయి, అవి గాలిని తీసుకుంటాయి అనేది తెలిస్తే ఎక్స్ప్లెనేషన్ పంపిమన్నాను. ఓకే, ఉండవు అని మీ ఆన్సర్ పంపించారు. ఓకే, పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, చీమలకు ఊపిరితిత్తులు ఉండవండి, స్పైరాకిల్స్ అనే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాసని పీలుస్తాయి ఇవి అంటూ మనకు మెసేజ్ చేశారు. అండ్ కృష్ణా జిల్లా మోవ మండలం నుంచి, కాజా నుంచి తిరువేదుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి ఆన్సర్ ఉండవు అంటూ మనకు పంపించారు. ఓకే, నెక్స్ట్ గడిగే తిమ్మప్ప, గడిగే సరోజ, రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగనూరు నుంచి, ఉండవు అంటూ మెసేజ్ చేశారు. చీమలకు ఊపిరితిత్తులు, లంగ్స్ అనేవి ఉండవు అంటూ ఎక్స్ప్లెనేషన్తో మరి పంపించారు రమణ నాయక్ ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ అలానే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, ప్రజ్ఞాగారు చాలా రోజులకు వచ్చారు, వాయిస్ వింటున్న ప్రజ్ఞాజీ అనుకున్న, హర్విల్ ప్రోగ్రాంలో మీ ప్రశ్నకు నా ఆన్సర్, చీమలకు లంగ్స్ ఉండవు, వాటి శరీరం పైన ఇరువైపులా చిన్న చిన్న స్పెరికల్స్ ద్వారా గాలి బయటకు పంపిస్తాయి అంటూ మనకి మెసేజ్ చేశారనమాట. అలానే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అలానే కమదం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ అలానే హాయ్ మేడం, చీమలకు శ్వాస రంధ్రాలు ఉండవు అంటూ, గాంధీ జయంతి వినోదం బాగుంది అంటూ మనకు మెసేజ్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినే పాళ్యం నుంచి మెసేజ్ చేశారు. ఓకే, గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ, ఎలా ఉన్నారు? విజయలక్ష్మి పెదకొండూరు నవరస భరత హరివిల్లుకు స్వాగతం, కరెక్ట్ ఆన్సర్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి. అండ్ శివ మనకు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో, దేశాయపేట వేటపాలెం నుంచి. అలానే గుడ్ మార్నింగ్ ఆన్సర్ అంటూ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి మనకు మెసేజ్ చేశారు, కంగ్రాచులేషన్స్ టు బోత్. అండ్ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా అండ్ ఫ్యామిలీ మనకు మెసేజ్ పంపించారు, బరువు ఉంటాయి కనుక ఉండవంట అవి. ఓకే, హాయ్ అక్క, నా పేరు ఝాన్సీ, నేను పుత్తూరు నుంచి మెసేజ్ పెడుతున్నాను, పుత్తూరులో జాబ్ చేస్తూ ఉంటాను, చీమలకు ఊపిరితిత్తులు ఉండవక్క అంటూ మనకు మెసేజ్ పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ ఓకే, బ్యాక్ టు క్వశ్చన్, యాంగ్స్కి లంగ్స్ ఎందుకు ఉండవంటే చాలామంది మనకు మెసేజెస్ చేశారు. ఓకే, యా విష్ణుప్రియ కాసాల ఉండవు అంటూ, అండ్ ట్రక్యా సిస్టమ్ ద్వారా ఊపిరి పీల్చుకుంటాయి అంటూ మెసేజ్ చేశారు ఆచార్య. చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఉన్న మెసేజెస్ అని అయిపోయాయి అబ్బా. అండ్ ఎందుకు లేవు అంటే, హ్యాండ్స్ ఆక్సిజన్ని బాడీ సర్ఫేస్లో ఉన్న ఈ టైనీ ఓపెనింగ్స్, మీరు ఇందాక పంపించినట్టు చాలామంది శ్రోతలు చెప్పినట్టు ఈ చిన్న చిన్న పార్టికల్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా, వాటి నుంచి తీసుకుంటాయంట ఎయిర్ని. ఈ టైనీ ట్యూబ్స్ ద్వారా ఈ బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ఆ గాలి రీచ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని హ్యాండ్స్కి సపరేట్గా లంగ్స్ ఏమీ ఉండవు, అదనమాట సంగతి. అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, నిజంగా ఎగరగలిగే, వింటున్నారా క్వశ్చన్ని, నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం ఏది, క్షీరదం అంటే మామల్స్, యా ఏకైక క్షీరదం ఏది అనేది నా క్వశ్చన్. నిజంగా ఎగరాలది, ఓకే, అదేంటి అనేది నాకు ఎస్ఎంఎస్ పంపించండి. సో ఆన్సర్ని 0866-4888-14 అనే నెంబర్కి. సో దానికంటే ముందు సూపర్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ వినిపించేస్తూ ఉంటాను. మరి ఇప్పుడైతే సూపర్ పాట సఖీ మూవీ నుంచి కేళ్ళ చెడుగుడు.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

Yes, Mintu వినిపిస్తోంది. జస్ట్ 10:42 ఇస్ ద టైం. నో మనమునమి నాటి హార్విల్లులో నా నెక్స్ట్ క్వశ్చన్, నిజంగా ఎగ్గర కలిగే ఏకైక క్షీరదం దట్ ఈస్ మామల్ ఏది అని అడిగాను. సో ఎస్ఎంఎస్ఎస్ అయితే వచ్చాయి, చూసేద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారు. మనకి ఫస్ట్ మెసేజ్ వచ్చింది విజయలక్ష్మి గారు తిరుమల నుంచి మనకు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు. అండ్ నెక్స్ట్, హాయ్ అక్క, నేను మళ్ళీ వచ్చేసాను, నా పేరు ఛాన్సీ. ఓకే, సారీ అక్క, స్పెల్లింగ్ మిస్టేక్. నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం అంటూ కరెక్ట్ ఆన్సర్తో మనకు మెసేజ్ పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి శ్రీ ఫణి మనకు మెసేజ్ పంపించారు. ఏమని, ఓకే, ఇందాక క్వశ్చన్కి పంపించారనమాట. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇవా ఇప్పుడు ప్రజెంట్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ కరెక్ట్గానే పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ అక్టోబర్ 2 గాంధీ మహాత్ములు వారి జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి

0: గారి జయంతి. యస్, మనం ఆల్రెడీ కాఫీ టైంలో చెప్పుకున్నాము. ఇద్దరికీ నివాళులు అంటూ మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ వేటపాలెం రామానగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మనకు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ మ్యామ్, మహల్లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో మనకు మెసేజ్ పంపించారు. అలానే రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి మనకు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్తో. అలానే వేదాంతం జానకి శ్రీనివాస్ మనకు కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ రమాదేవి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ముసాపేట గ్రామం నుంచి మహబూబ్ నగర్ ఎం నరేష్ మనకు రాంగ్ ఆన్సర్ అండి, కొంగ కాదు. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేశారు. కర్నూలు జిల్లా గోనెండ్ల గ్రామం లక్ష్మీదేవి అండ్ రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి పెదకొండూరు నుంచి కరెక్ట్ కరెక్ట్ సూపర్. అసలు ఒక టీచర్ ఎలా అయితే వాళ్ళ స్టూడెంట్స్ రాసిన ఆన్సర్ని కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అని 100 అవుట్ ఆఫ్ 100 చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అలా ఉంది. అంటే నేను టీచర్ అని కాదు, కానీ అడిగిన క్వశ్చన్కి ఇంతమంది రియాక్ట్, అది కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు కదా, అండ్ సో హ్యాపీ. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ మనకు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్తో. అండ్ గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు కరెక్ట్ ఆన్సర్. ప్రదీప్ అనంతపురం నుంచి గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ మేడం కరెక్ట్ ఆన్సర్ అంటూ కనకారావు గారు పెడల నుంచి. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపిని పాల్యం నుంచి మనకు మెసేజ్ చేశారు. బ్యాట్స్ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మనకు మెసేజ్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ శేషశ్రీ రోహన్ అండ్ సాయి దర్శన్, యాండ్స్ డోంట్ హ్యావ్ లంగ్స్. ఎస్ ఎస్ డోంట్ హ్యావ్ లంగ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సెండింగ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నమస్తే బంగారు తల్లి శుభోదయం అంటూ పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు మళ్ళీ పంపించారా, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వనపర్తి జిల్లా నుంచి ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు గారు, ఇందిరాబాయి వీళ్ళంతా మనకు మెసేజ్ పంపించారు బాతు అంటూ. అది రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మన లిజనర్స్ అందరూ కూడా మంచిగా గెస్ట్ చేశారు. సో ఫైనల్లీ నేను చెప్పబోయే ఆన్సర్ నిజంగా ఎగరగలిగే ఏకైక క్షీరదం. యాక్చువల్లీ ఈ మ్యామల్స్ ఏవైతే ఉంటాయో కొన్ని నిజంగా ఎగరలేని ఉంటాయి కొన్ని. ఏకైక క్షీరదం అనేది మనకి గబ్బిలం ఒకటే అనమాట. సపోజ్ ఫ్లయింగ్ స్క్వైరల్స్ ఉన్నాయనుకోండి, అది తెలుగులో ఎగిరి ఉడతలు అంటారు కదా, అవి జస్ట్ ఎగరలేవు. ఓకే, అది ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి అట్లా గ్లైడింగ్ చేస్తూ వెళ్తాయి, జారుకుంటూ వెళ్తాయి అనమాట. బట్ నాట్ లైక్ గబ్బిలం లాగా, రైట్? ఇప్పుడు నేనేమన్నానంటే నిజంగా ఎగరగలిగే క్షీరదం అని అన్నాను, కాబట్టి గబ్బిలం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదనమాట సంగతి. సో నేను అడిగే లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. ఈ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, డైనోసార్స్ ఉన్నాయి కదా, డైనోసార్స్, ఈ డైనోసార్స్ ప్రపంచంలో అప్రాక్సిమేట్లీ ఎన్ని మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి, ఎన్ని మిలియన్స్ ఈ మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి ఈ డైనోసార్స్ అనేవి ప్రపంచంలో అప్రాక్సిమేట్గా. అండ్ మరీ కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు, అప్రాక్సిమేట్లీ చెప్పండి ఎన్ని మిలియన్ ఇయర్స్ పాటు ఉన్నాయి. ఓకే, రఫ్లీ అనుకోండి పోనీ. అదనమాట, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి 0866-2488-14. యాజ్ యూజువల్ బ్యాక్ టు వండర్ఫుల్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూనే ఉంటాను. జస్ట్ లిసన్, కీప్ లిసనింగ్ అండ్ 101.FM విత్ భారతి విత్ మీ ఆర్జే ప్రజ్ఞ.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి మనం అడిగిన క్వశ్చన్ కి చాలా మంది అయితే రియాక్ట్ అయ్యారో. సో ఎవరెవరు మెసేజ్ పంపించారో అది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సుమారుగా 170 మిలియన్ సంవత్సరాలు అంటూ మనకు ఆచార్య చిరంజీవి రామలింగం మనకు మెసేజ్ పంపించారు దమ్ముగూడ నుంచి. నెక్స్ట్ అలానే అరౌండ్ 230 నుంచి 245 మిలియన్ ఇయర్స్ ఉంటాయి ప్రజ్ఞ అంటూ మనకు శ్వేత, లక్ష్మి, నిషిక అండ్ ఫ్యామిలీ మెసేజ్ పంపించారు. అండ్ లీవ్ కాబట్టి బాగా ఎంజాయ్ చేసాం అంటూ మనకు థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రంగాచార్యులు హిందూపురం నుంచి 245 మిలియన్ ఇయర్స్ అంటూ మనకు మెసేజ్ చేశారు. లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి అప్రాక్సిమేట్లీ 165 ఇయర్స్ అంటున్నారు. అలానే శ్రీ ఫణి దాస్ దేశాయిపేట నుంచి 165 మిలియన్ చెప్తూ ఉన్నారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి 165 మిలియన్ అంటున్నారు. సేమ్ అదే ఆన్సర్తో మనకి ఇంకొక 4 మెసేజ్లు కూడా వచ్చాయి. శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఆశ మనకు మెసేజ్ పంపించారు సేమ్. అలానే కనకారావు గారు పేడ నుంచి 180 మిలియన్ అంటున్నారు. మార్కాపురం శివాజీనగర్ ట్రైల్ 165 మిలియన్ అంటూ మనకు మెసేజ్ పంపించారు. వలీ ఫాతిమా నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు సేమ్ 165 మిలియన్ అంటున్నారు. గుడ్ మార్నింగ్, 164 మిలియన్ అయి ఉండొచ్చు అంటూ అనంతపురం నుంచి. నేమ్ అయితే మెసేజ్ చేయలేదు. ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు హాయ్ జీ అంటూ మనకు 230 మిలియన్ ఆర్ 245 మిలియన్ అంటూ మెసేజ్ పంపించారు. అలానే తిరుపతి నుంచి దేవసేన గారు మనకు మెసేజ్ పంపించారు. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు 245 మిలియన్ అంటున్నారు. ఓకే, ఇవైతే మెసేజెస్. అండ్ నమస్తే, శుభోదయం ప్రజ్ఞ అంటూ 180 మిలియన్స్ అంటూ తూర్పుగోదావరి జిల్లా నుంచి

అన్నారు త్రిమూర్తుల గుప్తా గారు మనకు మెసేజ్ పంపించారు. ఓకే, ఆల్మోస్ట్ అంతే, ఆల్మోస్ట్ 165 ఇయర్స్ నుంచి కూడా మనకి డైనోసార్స్ అనేవి రఫ్లీ 230 మిలియన్ ఇయర్స్ ఎగో కనిపించాయని అయితే చెప్తున్నారు. అయితే 66 మిలియన్ ఇయర్స్ ఎగో ఏంటంటే ఎక్స్టెండ్ అయ్యాయంట. బర్డ్స్ని డేంజరస్గా కన్సిడర్ చేయడం జరిగింది, అంటే వాటి వల్ల మనకి హాని ఉంటుంది అని చెప్పడం అనమాట, అలా అనమాట. సో అదనమాట సంగతి. అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ ఇంతటితో ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఆర్జీ కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ హ్యాపీ వీకెండ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్. ప్రజ్ఞ సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్. సూపర్ సాంగ్తో ఏం చేసేద్దాము, విండో ఆస్వాదించండి. 101.3 FM వివిధ భారతి.

0: വിവിധ ഭാരതി എഫ് എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: വിവിധ ഭാരതി എഫ് എം വാർത്തല ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అలా ప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించారు. మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. స్వాతంత్ర సమరయోధులు, జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి ఘనంగా నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇరువురు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిర్వహించారు. ఆయన పట్టణంలోని కూరగాయల మార్కెట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి మార్కెట్ పరిసరాల్లో చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీతో కలిసి జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఎన్జీఆర్ఐ నిర్వహించిన అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగాళాఖాతంలోని అండమాన్ దీవులకు అత్యంత సమీపంలో ఉన్న సముద్ర గర్భంలో జమ అవుతున్న ఉండ్రుమట్టి 1000 కిలోమీటర్ల దూరంలోనున్న హిమాలయాల నుంచి కొట్టుకు వచ్చిందని అధ్యయనంలో వెల్లడైంది. అండమాన్ దీవుల్లోని 9 ప్రాంతాల్లో సముద్ర ఉపరితల మట్టి నమూనాల్ని పరిశోధకులు సేకరించి విశ్లేషించారు. అక్కడ లభించిన ఉండ్రుమట్టిలో గంగా, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ తెచ్చిన హిమాలయ అవశేషాలే అధికంగా ఉన్నట్లు రసాయన ఖనిజ విశ్లేషణలు స్పష్టం చేశాయి. ఆసియా క్రీడల్లో జరిగిన మహిళల రికర్వ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత ఆర్చర్లు అంకిత భకత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహద్ త్రయం అద్భుత ప్రదర్శన చేసింది. 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన దక్షిణ కొరియా టీంపై 5-3 తేడాతో విజయం సాధించింది. తాజా స్వర్ణంతో భారత్ పతకాల పట్టికలో 7వ స్థానానికి చేరుకుంది. భారత్ ఇప్పటి వరకు 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్య పతకాలతో 67 పతకాలు సాధించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

శంకర్ దాదా జిందాబాద్. ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, దేవిశ్రీ ప్రసాద్ సాగర్ పాడినటువంటి పాట శుద్ధాల అశోక్ తేజ గీతం. ఇది 11:06:47 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి FM 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

ఒక హీరో గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఎలాంటి ఎమోషన్ అయినా కూడా పర్ఫెక్ట్గా పోర్ట్రే చేసి ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం ఆయన స్పెషాలిటీ అనగానే మీకు గుర్తొచ్చేస్తారు. వైవిధ్యమైన పాత్రలకు ఆయన ఒక ట్రెండ్ అని చెప్పాలన్నమాట. ఎలా అంటే ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించడంలో ఆయనకు ఆయనే సాటి. అండ్ ఇంకొక విషయం చెప్పిన, విజయాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న హీరో. తెలుగు ఇండస్ట్రీ యాక్షన్ ఫన్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఏ జోన్లో అయినా కూడా వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అని చెప్పొచ్చు. హూ కెన్ టచ్ ఎనీ వన్స్ హార్ట్. ఈరోజు ఆ హీరో సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి నకాష విశాలి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్.

11 minutes 21 seconds లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఉన్నాం కదా. సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా తనకంటూ ఒక ఓన్ టాలెంట్ ఉంది. సో తన సొంత టాలెంట్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో వెంకటేష్ గారు. కలియుగ పాండవులు చిత్రం నుంచి హీరోగా సినీ రంగప్రవేశం చేసిన వెంకటేష్ గారు నంది అవార్డు కూడా అందుకున్నారు. శ్రీనివాస కళ్యాణం ఈ సక్సెస్ తర్వాత ప్రేమ వెంకటేష్ గారి సినీ కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. మరి బొబ్బిలి రాజాతో స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. శత్రువు, క్షణక్షణం వెంకీ కెరీర్లో ప్రత్యేక చిత్రాలుగా నిలిచిపోయాయి. చంటీ సినిమాలో తన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు. ధర్మచక్రం మరో మైలురాయిలుగా నిలిచిపోయింది. లాయర్గా నట విశ్వరూపాన్ని చూపించారు. నంది అవార్డు అందుకున్నారు. క్లాసికల్ మూవీ స్వర్ణకమలంతో ప్రేక్షకుల్ని మెప్పించారు.

సో మరి సినిమా కబుర్లో మనం ఇంట్రో అలా ఇవ్వగానే ఆ హీరో గురించి చక్కగా నాకు మెసేజెస్ అయితే వచ్చేసినాయి అనమాట. వై వెంకటరెడ్డి గారు లక్కవరముడి కరెక్ట్గా గెస్ట్ చేశారు, పడని జోగానంద్రరావు అప్పలరాజు కరెక్ట్గా గెస్ట్ చేశారు, అండ్ కృష్ణా జిల్లా మోబ మండలం కాజీ నుండి కూడా తిరువేదిల వెంకట సుబ్బారావు శ్రీదేవి వీళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి నాకు ఆన్సర్ అనేది పంపించేశారనమాట. సో నేను జస్ట్ అలా హింట్ ఇచ్చాను అంతే, అందరూ అలా అల్లుకుపోయారు. సో చక్కగా సినిమా కబుర్లు అయితే ఫాలో అవుతున్నారు. మరి వెంకటేష్ గారి సినిమా కబుర్లు మనం మరిన్ని మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే విందాం. బొబ్బిల్ రాజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

క్షణ క్షణం ఈ చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం 11 hours 25 minutes 20 seconds లో ఉంది. బీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫ్రెష్ గా రాసిన ఒక క్యారెక్టర్ ని అర్థం చేసుకుని పోర్ట్రే చేయడం ఒక లెక్క అయితే, ఆల్రెడీ ఆడియన్స్ కి రిజిస్టర్ అయిపోయి సూపర్ డూపర్ హిట్ అయిన క్యారెక్టర్స్ ని రీమేక్ చేసి అదే రేంజ్ లో కాదు కాదు అంతకంటే బెటర్ గా డెలివరీ చేయడం మామూలు విషయం కాదు కదా. 80s 90s నుంచే అద్దరిపోయే రీమేక్ రోల్స్ చేశారు. అండ్ స్టార్టింగ్లో యాక్షన్ మూవీస్ చేసిన తర్వాత ఫ్యామిలీ లవ్ స్టోరీస్ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు మన వెంకి. ఆ తర్వాత కామెడీ తన ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. అన్ని జోన్స్లో వెంకీని కొట్టిన అంటే ఆయన కొట్టినటువంటి హిట్స్ మరే హీరో కొట్టలేదని చెప్పాలన్నమాట. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. అండ్ ఎప్పుడో వచ్చినటువంటి చంటి మూవీ గురించి మనం మాట్లాడితే, ఎన్ని సినిమాలు వచ్చినా కూడా వెంకీ చంటి సినిమాలో చేసినటువంటి ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఉంది చూసారు, దీన్ని మ్యాచ్ చేయడం మాత్రం చాలా కష్టమని చెప్పాలి. చిన్నతంబి సినిమాకు రీమేక్ అనమాట ఇది. ఆ క్యారెక్టర్లో ఇన్నోసెన్స్ కానీ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ యాక్టింగ్ కానీ 92లో రిలీజ్ అయినా కూడా ఇప్పుడు మనం టీవీలో చూసినా కూడా ఆ ఎమోషన్ని మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం అనమాట. అప్పట్లో చంటి సినిమా రెస్పాన్స్ మన పేరెంట్స్ని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. అండ్ డీసీపీ రామచంద్ర అనగానే ఠక్కుమని వెంకటేష్ గారి సాలిడ్ ఇమేజ్ ఒకటి కనపడుతుంది కదా, టైలర్ మేడ్ క్యారెక్టర్ అనమాట ఫర్ వెంకి. అస్సలు ఈ రోల్లో ఇంకెవ్వరిని కూడా ఊహించుకోలేం. గౌతమ్ మీనన్ తెరకెక్కించినటువంటి ఘర్షణ తమిళ్లో కాకా కాక, సూర్య జ్యోతిక కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమాకి రీమేక్ అనమాట ఈ ఘర్షణ. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఘర్షణ చిత్రానికి టిప్పు, శాలిని సింగ్ పాడినటువంటి కులశేఖర్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ పాట అయితే మాత్రం. సో 11:33:41 లో ఉంది వివి క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. టూ థౌజండ్ 2001 లో వచ్చిన ఆనంద్ రీమేక్ సంక్రాంతి అనమాట. సో తమిళ్లో మమ్ముట్టి గారు చేసిన క్యారెక్టర్ వెంకీ తెలుగులో చేశారు. ఇలాంటి ఫ్యామిలీ రోల్స్ మన వెంకీకి సెట్ అయినట్లుగా మరి ఎవ్వరికి సెట్ అవ్వవు అనిపిస్తుంది అనమాట. ఇంటికి పెద్ద కొడుకుగా ఫ్యామిలీ ఎమోషన్ని పండించడంలో వెంకటేష్ గారు ఎక్స్పర్ట్. ఇప్పటికీ ఎప్పటికీ కూడా క్లాసిక్గా నిలిచిపోయిన సినిమా ఇంకొకటి ఉంది, అదేంటి చెప్పండి? రాజా. అసలు ఆ బీజియం ఉంటుంది, చేతులు కట్టుకొని ఇలా నడుస్తూ వస్తుంటారు కదా క్లైమాక్స్లో, ఆ వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ ఈ సినిమాలో బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఎమోషన్. అండ్ నాకు బాగా గుర్తుంది ఈ సినిమాలో ఒకటి, అలీ అండ్ తిను డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు, ఐ మీన్ సుధాకర్ గారును అండ్ వెంకటేష్ గారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చి ఈ సర్కిల్ వేసి సుధాకర్ గారు ఏమో చక్కగా

సర్కిల్లో పడినవన్నీ నీకు చుట్టూ పడి చిన్నా చితక నాకోండి. బట్ వెంకటేష్ గారు మాత్రం మొత్తం పైకి నీకే ఇచ్చేస్తున్నాను, నీకు కావాల్సి నువ్వు పైనుంచుకొని నాకు కిందకి ఇచ్చే దేవుడు అండి. అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాస్? అండ్ వెంకటేష్ గారు పండించారు చూడండి ఆ కామెడీ, అసలు సూపర్గా ఉంటుంది అనమాట. సో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు రాజా అయితే మాత్రం. అండ్ చెప్పాను కదా ఫస్ట్ హాఫ్లో ఇలాంటి కామెడీ సీన్స్ ఉంటాయి అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఉంటుంది, క్లైమాక్స్లో ఆ బీజిఎం అనమాట. సో వెంకటేష్ గారు వాకింగ్ అని యాక్టింగ్ అని ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. రీమేక్ సినిమాతో ఈ రేంజ్లో క్లాసిక్ డెలివరీ చేయడం అనేది వెంకటేష్ గారికే సాధ్యం. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ రాజా చిత్రానికి రాజేష్ సుజాత పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విందాం. వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: సంక్రాంతి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడినటువంటి ఈఎస్ మూర్తి గీతం విన్న తర్వాత 11:44 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అండ్ ఆ తర్వాత సూర్యవంశం సినిమా ఉంది కదా, ఈ సినిమాలో ఆ చిన్న పిల్లడు వెంకటేష్ గారి మధ్య ఉండేటువంటి సన్నివేశాలు బ్యూటిఫుల్గా ఉంటాయి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా అండ్ యాక్షన్ ఎమోషన్ ఫన్ అన్నీ కూడా కలగలిసి ఉంటాయన్నమాట. హరిశ్చంద్ర ప్రసాద్గా వెంకీ నటన సూపర్. ఒరిజినల్ తమిళ్లో శరత్ కుమార్ గారు చేశారు అండ్ తెలుగులో వెంకటేష్ గారు, హిందీలో అమితాబ్ గారు యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్స్ అయితే బాగా రిజిస్టర్ అయ్యాయి. మరి అప్పట్లో మీనా వెంకటేష్ అంటే మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇప్పటి దృశ్యం వరకు కూడా కలిసి వీళ్ళిద్దరూ ఎన్నో సినిమాలు చేశారు అండ్ క్లాసిక్ మూవీ కదా ఈ దృశ్యం. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ లాంగ్వేజెస్లో రీమేక్ అయింది. రాంబాబుగా మన వెంకి ఆయన స్టైల్లో ఆ స్టాండర్డ్స్ని ఈజీగా పండించారనమాట. సో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా స్క్రీన్ మీద మీనా వెంకటేష్ కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ చామ్ అండ్ కెమిస్ట్రీ క్లియర్గా మనం చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మూవీస్లో వెంకీ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకున్నాం. మరి అబ్బాయి గారు సినిమా వచ్చేసరికి, ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఆయన సినిమా ఒప్పుకున్నందుకు మెచ్చుకోవాలి. హీరో వెంకీ అయినా కూడా కథ మొత్తం కూడా అత్తాకోడళ్ళ మధ్య ఉంటుంది కదా. మరి ఈవీవి గారి సినిమా కాబట్టి కామెడీకి అసలు కొదవేలేదు అండ్ కామెడీ కానీ ఎమోషన్ కానీ కావలసినట్టుగా ఈక్వల్గా ఉంటాయన్నమాట. నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ని ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ కాంబినేషన్ని టచ్ చేయాలి అన్నా కూడా కొంచెం ఆలోచిస్తారు. కానీ తన పాత్రకు 100% న్యాయం చేయడమే కాకుండా తన స్టైల్తో ఒక కొత్త అనుభూతిని స్క్రీన్కి పంచారు వెంకీ. సో మరి వెంకీ గారి నటన, ఫైట్స్, కామెడీ, ఎమోషన్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కానీ ఆయన ఎన్ని సినిమాల్లో ఆయన వాయిస్ ఇచ్చారు, ఎలా పాటలు పాడారు ఇవన్నీ మీకు తెలుసు కదా. సో ఎనీవే వెంకీ అయితే మన కోసం గురువులో ఒక మంచి ఏమని చెప్పాలి, వినండి మీరు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది మీకోసం, ఖచ్చితంగా వినిపించాల్సిందే.
1: రాకపోతే మహారాజులందరికి పేరు పేరిన నమస్కారం. దిస్ మ్యాటర్ ఇస్ దీని అర్థం ఏంటంటే బాధలు మర్చిపోవడానికి పీతల్లాగా తాగుతున్నారు కానీ లోపల లివర్ దుబ్బుతుందని, ఆరోగ్యం షెడ్డుకు వెళ్తుందని, జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే. జీవితం అంటే సినిమా కాదురా అయ్యా, ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి. ధూమపానం, మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. మీలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి బయలుదేరండి. అబ్బే మాకు తెలుసు మరంటారా, సాగండి ఓగండి, మీ సావు మీరు సాగండి.
0: సో మరి వెంకీ గారు ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. సో హెల్త్ పాడైపోతుంది, జాగ్రత్తగా ఉండండి అనమాట. ఇదే సినిమాలో ఇదే పాట కంటిన్యూషన్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఆయన పాడారనమాట ఈ పాటని. ఎనీవే 11:48 లో ఉంది వీబీ క్లాక్. మనం వెంకీ సినిమా కబుర్లు అయితే మాట్లాడుకుంటున్నాం.

అండ్ వెంకీ ప్రతి ఒక్కరికి నచ్చినటువంటి క్యారెక్టర్ అంటే ఆయన చేసిన క్యారెక్టర్స్ లో ప్రతి ఒక్కరికి ఈ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది, అదేంటంటే నారప్ప. అండ్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న గురు స్పోర్ట్స్ డ్రామా కానీ ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా పండించారని చెప్పాలి. టఫ్ రఫ్ రోల్ అనమాట, ఎంత ఈజీతో చేశారంటే న్యాచురల్ గా, అందుకే అయ్యారు ఆయన విక్టరీ వెంకటేష్. అండ్ గోపాల గోపాలలో వెంకీ నటన ఎంత న్యాచురల్ గా ఉంటుందంటే, ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఎగ్జాక్ట్గా అదే డెలివరీ చేస్తారనమాట. అండ్ ఓమై గాడ్ లో పరేష్ రావల్ గారి క్యారెక్టర్ అందరికీ రిజిస్టర్ అయిపోయే రోల్ కదా అయింది, అండ్ ఈ క్యారెక్టర్ని ఇక్కడ మనకి వెంకీ చేశారనమాట. అండ్ ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్న మణిశంకర వరప్రసాద్ గారు అండ్ ఇప్పుడు ఆదర్శ కుటుంబం రాబోతోంది. సో ఇప్పటికి కూడా అదే ఎనర్జీ, అదే గ్లామర్, అదే పర్ఫార్మెన్స్తో బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఇస్తూనే ఉన్నారనమాట. మరి ఇవి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం మీను సాంగ్ వచ్చేస్తుంది. సంక్రాంతికి వస్తున్న మీ చిత్రం నుంచి భీమ్స్ ప్రణవి ఆచార్య పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ భీమ్స్ మ్యూజిక్ లో వింటూ

0: పటాకా అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు February 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు

0: വിവിധ ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి గాంధీజీకి నివాళులర్పించారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయ్ ఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకమని తెలిపారు. స్వచ్ఛమైన, స్వావలంబంతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సైనికులు, రైతుల సేవలను గుర్తిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం దేశ ప్రజల్లో నేటికీ స్ఫూర్తిని రగులుస్తూనే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. ఫ్లై దుబాయ్ విమానం కాక్పిట్లో జరిగిన హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో స్మిత్ మచ్చర్ చూపించిన ధైర్య సాహసాలను ప్రధాని మరోసారి ప్రశంసించారు. స్మిత్ మచ్చర్పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసలు కురిపించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్ దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆసియా క్రీడల్లో బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించింది. బాక్సింగ్ 75 కిలోల విభాగంలో చైనాకు చెందిన బావోజీపై విజయం సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలో బాక్సింగ్ విభాగంలో భారత్కు ఇది కేవలం 2వ బంగారు పతకం కావడం గమనార్హం. 2022లో లవ్లీనా రజతం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్కు స్వర్ణం, రజతం అందించిన తొలి బాక్సర్గా లవ్లీనా నిలిచింది. అటు సెయిలింగ్లో మహిళల స్కిఫ్ టీం విభాగంలో భారత్కు అదృష్టం కలిసి వచ్చింది. నిన్న జరిగిన ఈవెంట్లో భారత్ 4వ స్థానంలో నిలిచింది. కానీ చైనాపై అనర్హత వేటు పట్టడంతో భారత్ 3వ స్థానంలోకి వచ్చి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. మహిళల రికర్వ్ ఆర్చరీ టీం ఈవెంట్ ఫైనల్లో భారత ఆర్చర్లు అంకితా భగత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహద్ అద్భుత ప్రదర్శన చేశారు. 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన దక్షిణ కొరియా టీంపై 5-3 తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం భారత్ 70 పతకాలతో 6వ స్థానానికి చేరుకుంది. ఇందులో 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

विविध भारती FM 101.3। మన భారతదేశంలో పల్లెటూర్లు పట్టుకొమ్మలు అని ప్రసిద్ధి. ఎందుకంటే వ్యవసాయం మన దేశంలో ప్రధాన రంగం. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఉంటుంది. మరి పల్లె వాతావరణం ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా ఆర్టిఫిషియాలిటీకి దూరంగా ఉంటుంది. పచ్చని పొలాల్లో నుంచి పొడుచుకొస్తున్నటువంటి భానుడి కిరణాల వేడి పెరిగే కొద్దీ చెట్ల చల్లదనం మనకి ఎంతో హాయినందిస్తాయి కదా. పల్లెకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందాం. ఈనాటి మీకు తెలుసాలో వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 పై. మీకు తెలుసా విత్ మీ జ్యోతి. రైట్ నో మీకోసం జగదేక్ వీడు అత్లోక సుందరి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో. ఎంజాయ్ లిస్నింగ్.

సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పల్లెటూళ్ళు గ్రామాల్లో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్లు, గట్టుపై ఉండే చెట్లు, పూల మొక్కలు, కూరగాయల పొదలతో అంత అందంగా ఉంటుందో కదా. అయితే మన భారతదేశంలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన స్పెషల్ విలేజెస్ కొన్ని ఉన్నాయబ్బా. స్పెషల్ అని అన్నా అంటే ఆ గ్రామంలో ఖచ్చితంగా ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉండే ఉంటాయి కదా. మరి అవేంటో తెలుసుకోవాలంటే జస్ట్ గో టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జో రైట్ నౌ. మీకోసం అభినందన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యశానికి ఆలపించిన ఆత్రేయ గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి పరిశుభ్రమైన భారతదేశాన్ని సాధించడానికి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్టోబర్ 2, 2014 స్వచ్ఛ భారత్ అభియాన్ క్లీన్ ఇండియా మిషన్ ని స్టార్ట్ చేశారు. మరి మహాత్మా గాంధీ గారి స్పెక్టకల్స్ ఆకారమే ఈ ఉద్యమానికి చిహ్నంగా నిలిచింది. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలించడం దీని ప్రధాన లక్ష్యం అన్నమాట.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12 hours 15 minutes 23 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. రాజస్థాన్ లో

ఒక చిన్న గ్రామం అండి, పీప్ ప్లాంటరీ. ఈ గ్రామం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్పాలి. ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్ల పుట్టిందంటే భారంగా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ ఊరిని చూసి మనం ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు, గర్వపడాలన్నమాట. ఏంటంటే ఇక్కడి ప్రజలు ఆడపిల్ల పుట్టిందంటే 111 మొక్కల్ని నాటుతారంట. మరి ఈ గ్రామంలో ఎంతమంది ఆడపిల్లలు పుడితే అన్నిసార్లు 111 మొక్కల్ని నాటుతారంట. అంటే ఒక్కో ఆడపిల్లకి 111 మొక్కలు. భూమి మీద కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయే మనిషి ప్రకృతిపై చేసే మార్పులే మనిషికి ఫ్యూచర్గా మారతాయి. అవునా? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్తో పాటు బాలికల సంక్షేమాన్ని చాటి చెప్పింది ఈ గ్రామం. వీళ్ళు చేస్తున్న ఈ పని వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడింది. మరి అలా భారతదేశంలో స్పెషల్ విలేజ్గా స్థానం సంపాదించుకుంది రాజస్థాన్లోని పీప్ ప్లాంటరీ. దీని గురించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం అంతం చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అని మీకు తెలిసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి రాజస్థాన్ రాష్ట్రంలో రాజ్ సంబంధ్ అనే జిల్లాలో ఉంది పిప్లాంట్రీ విలేజ్. 2006వ సంవత్సరం నుంచి ఈ 111 మొక్కలు నాటడం అనేది ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుందన్నమాట. సో దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్ పాలివాల్ తన కూతురు డీహైడ్రేషన్ కారణంగా చనిపోతే పర్యావరణంలో ఈ మార్పులు కానీ ఆ నీటి సమస్యలు ఆ తర్వాత తరాలకు ఉండకూడదనే ఉద్దేశంతో ఆమె జ్ఞాపకార్థం ఈ గొప్ప పనికి నాంది పలికారు శ్యామ్ సుందర్. అప్పటి నుంచి ఆ గ్రామంలో ఏ అమ్మాయి పుట్టినా కూడా వీళ్ళు ఈ 111 మొక్కల్ని నాటుతారనమాట. అండ్ మొక్కలు నీటి సమస్యను దూరం చేస్తాయని వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతారు. అండ్ ఈ కార్యక్రమం కేవలం పర్యావరణాన్ని మాత్రమే కాదండి, బాలికల సంక్షేమాన్ని కూడా కాపాడుతుంది. పాప పుట్టినటువంటి ప్రతిసారి కూడా ఆ గ్రామస్తులంతా కలిసి ఇలా 111 మొక్కల్ని నాటుతారు. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి ఈ చిత్రం నుంచి కార్తీక్ దీపిక పాడినటువంటి శ్రీమణి గీతం దిలీప్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: भारती एफ एम 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: స్టూడియోలో సమయం 12:30గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వార్తల వివరంగా, జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ఉన్న బాపూజీ సమాధి వద్ద సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము సర్వధర్మ ప్రార్థనలో పాల్గొని జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయఘాట్ వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సంవిధాన్ సదన్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గాంధీజీ స్వరాజ్యాన్ని కేవలం స్వాతంత్ర లక్ష్యంగా మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, స్వయం సమృద్దికి పునాదిగా భావించారని అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వదేశీ భావన, స్వభాష, సంస్కృతి, పరిశుభ్రతలను మహాత్మాగాంధీ భారతీయ సమాజ మౌలిక సూత్రాలుగా స్థాపించారని అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా హోంమంత్రి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో అన్నదాతలను, సరిహద్దు రక్షకులను దేశ చిహ్నాలుగా శాస్త్రి తీర్చిదిద్దారని అమిత్ షా గుర్తు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం, దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాయని హోంమంత్రి పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా బంగ్లాదేశ్లో భారత హైకమిషనర్ దినేష్ ద్వివేది నివాళులర్పించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో దేశ నిర్మాణంలో రైతులకు, సైనికులకు ఉన్న పాత్రను లాల్ బహదూర్ శాస్త్రి తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ నినాదం ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే నినాదాన్ని తీసుకున్నారని ఆయన వివరించారు. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతం నేటికీ ముఖ్య పాత్ర పోషిస్తుందని దినేష్ ద్వివేది అభిప్రాయపడ్డారు. హింస పెరుగుతున్నా నేటి సమాజంలో అహింస, సౌభ్రాతృత్వం ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పారు. మానవ సమాజానికి అన్ని కాలాలకు ఆమోదయోగ్యమైన సందేశం ఇచ్చినందువల్ల నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మహాత్మాగాంధీని ఆరాధిస్తున్నారని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజా సేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చలు జరిగాయి. ఈ ప్రత్యేక గ్రామ సభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం, పీపీసీ 2026-27, సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.

తమ చర్చల సమయంలో మోదీ యుద్దాన్ని ముగించే అంశాన్ని లేవనెత్తుతున్నారని, శాంతియుత పరిష్కారంపై ఆసక్తిని చూపుతున్నారని పుతిన్ చెప్పారు. భారతదేశ దౌత్య వైఖరి తటస్థంగా ఉన్నప్పటికీ శత్రుత్వాన్ని అంతం చేయడానికి కృషి చేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. మోదీ నిరంతరం కొనసాగిస్తున్న చర్చలు, దౌత్యపరమైన ఆచరణాత్మక విధానం పట్ల పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధన రంగం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ రంగాల్లో మరింత లోతైన సహకారం ద్వారా భారత్ ఆర్థిక వృద్దికి మద్దతు ఇవ్వాలని కెనడా కోరుకుంటుందని కెనడా వాణిజ్య మంత్రి మణిధర్ సిద్ధు తెలిపారు. మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, సప్లై చైన్ బలోపేతానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. భారత్ కెనడా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 సంవత్సరాల్లో దాదాపు $30 బిలియన్ నుండి $70 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం 5వ విడత చర్చలు సోమవారం ఒటవలో ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. భారత విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం విమానయాన భద్రతా ప్రక్రియలను మరింత సులభంగా, వేగవంతంగా చేసే లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పలు సంస్కరణలను ప్రారంభించింది. కొత్త ఢిల్లీలో నిర్వహించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్కరణలపై మీడియా సమావేశంలో పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే వర్క్ఫ్లోను డిజిటలైజ్ చేయడం, ప్రక్రియలను సరళీకరించడం, జవాబుదారీతనంతో కూడిన పాలన దిశగా వెళ్లడమే ఈ సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. కాగా భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా నిలుస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య 2026 జూలై నాటికి 165కు పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫ్లై దుబాయ్ సంస్థకు చెందిన టెల్ అవివ్ వెళ్లే విమానాన్ని కూల్చేయడానికి యత్నించిన కో పైలట్ ను సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ అమిరేట్స్ కు అప్పగించింది. కాక్పిట్ లో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ పై కో పైలట్ దాడి చేసిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బుధవారం రోజు సౌదీ నగరమైన తబుక్ లో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడానికి కారణమైన ఈ ఘటనపై సౌదీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. విమాన ప్రయాణంలో కో పైలట్ కెప్టెన్ పై దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దుబాయ్ నుండి టెల్ అవివ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కో పైలట్ గా చేసి దాడిని తిప్పికొట్టి 180 మంది ప్రాణాలను కాపాడిన సాహస భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సంభాషించారు. జపాన్ లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనలను కొనసాగిస్తూ ఈరోజు వివిధ క్రీడల్లో పతకాలు సాధించారు. మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో లవ్లీనా చైనాకు చెందిన బావోజీపై ఫైనల్లో 5-0 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కవిసం చేసుకున్నారు. అంతకుముందు భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అంకిత్ భగత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహమ్మద్లతో కూడిన త్రయం ఫైనల్లో దక్షిణ కొరియాను 5-0 తేడాతో ఓడించింది. కాగా భారత్ ఇప్పటివరకు 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలతో మొత్తం 70 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

గీతాంజలి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి పాట విన్నాం కదా. సో మరి మీకు తెలుసాలో మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఈరోజు మాట్లాడుకుంటున్నాం. విషయం ఏంటంటే మన భారతదేశం అంతా వైవిధ్యభరితమైన వాతావరణం కానీ, సంప్రదాయాలు కానీ, ఐక్యత కానీ, భిన్నత్వం, భాషలు, ఆహారపు అలవాట్లు, నాగరికత, చరిత్ర, నైపుణ్యం ఉన్న దేశం భూమి మీద మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో కదా. ఇందాక మనం ఆల్రెడీ

ఇలాంటి గ్రామం గురించి, రాజస్థాన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ వేప, మామిడి, ఉసిరి ఇలాంటి చెట్లు ఎక్కువగా నాటుతారనమాట. ఇవి పర్యావరణ వ్యవస్థతో పాటు ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరిచాయి. ఎలా అంటే, వీళ్ళు మొక్కలు నాటి తమ పని అయిపోయింది అనుకోవట్లేదు, ఆ చెట్లను నాటి చెద పురుగుల నుంచి రక్షించడానికి వాటి చుట్టూత ఈ కలబంద మొక్కలను కూడా నాటుతారంట. ఇవేం చేస్తాయంటే మొక్కల్ని రక్షించడమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి కూడా దారితీసాయి. మరి ఈ గ్రామస్తులందరూ కూడా ఆ కలబంద జ్యూస్, జెల్ వీటితోటి అలోవెరా ప్రోడక్ట్స్ తయారు చేయడం, మార్కెటింగ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. దీనివల్ల వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ కూడా అందుతుందన్నమాట. అలా ఆర్థిక వ్యవస్థ మెరుగైంది. మరి ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. మరి ఇప్పుడే చెప్పాను కదా, మన భారతదేశం అంత వైవిధ్య భరితమైనటువంటి వాతావరణం కానీ, సంప్రదాయాలు కానీ, ఐక్యత కానీ ఇవన్నీ ఉన్న భూమి మీద ఇంకొక ప్లేస్ లేదు అంటే అతిశయోక్తి కాదేమో అని. మరి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే మన దేశంలో కొన్ని గ్రామాలు తన ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో భారత్లో ఫస్ట్ గ్రీన్ విలేజ్గా గుర్తింపు పొందింది కోనోమా, నాగాలాండ్లో ఉంది. అండ్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంలా ఉంటుందన్నమాట. ఇక్కడి ప్రజలు, సంప్రదాయాలు, వ్యవసాయ పద్ధతులు, సామాజిక ఐక్యత ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటాయి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లో ఉన్న లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు కదా, ఎండాకాలంలో కూడా చల్లని వాతావరణంలో ఈ గ్రామం ప్రత్యేక గుర్తింపునైతే పొందిందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ కోవిడ్ తర్వాత చాలా మంది రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి అసలు ఇష్టపడలేదన్నమాట. ఏవైనా పీస్ఫుల్గా ఉండేవి, మారుమూల ప్రాంతాలు, జనం తక్కువగా ఉండే ప్లేసెస్, అంటే లెస్ క్రౌడెడ్ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారన్నమాట. పరిశుభ్రతకు మాలినోంగ్, పర్యావరణ పరిరక్షణకు కోనోమా, హిమాలయ సౌందర్యానికి చిట్కుల్, ప్రకృతి ప్రశాంతతకు లంబసింగి, చారిత్రక వైభవానికి బాణవాసి ప్రతీకలుగా నిలుస్తాయి. మరి భారతదేశం ఎంత వైవిధ్య భరితమైందో ఈ గ్రామాలు మరొకసారి మనకి గుర్తు చేస్తాయన్నమాట. ఒక్కసారి వీటిని సందర్శించండి, లైఫ్ టైం గుర్తుండిపోయే అనుభవాల్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఇది ఈనాటి ది మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం జనతా గ్యారేజ్ చిత్ర నుంచి శంకర్ మహాదేవన్, రనయనారెడ్డి పాడినటువంటి రామజోగ శాస్త్రి గీతం ప్లే చేస్తున్నాను. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: വിവിധ ഭാരതി FM 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
0: ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
0: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
0: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
0: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
0: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణాల ప్రగడ. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింసా మార్గాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రముఖులు రాజ్ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మరోవైపు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్

శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని విజయ్ఘాట్ను సందర్శించి అంజలి ఘటించారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకమని తెలిపారు. స్వచ్ఛమైన, స్వావలంబంతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సైనికులు, రైతుల సేవలను గుర్తిస్తూ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూనే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ సెంటర్లోని గాంధీజీ విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర, పెనుగొండలోని గాంధీజీ విగ్రహానికి రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ఒంగోలు గాంధీ రోడ్డులోని గ్రామ చావిడి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐరోపా దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. నాటో సభ్యదేశాలైన పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్న కలిన్గ్రాడ్ సహా ఇతర రష్యా భూభాగంపై ఐరోపా దేశాలు ప్రత్యక్ష దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని, అదే జరిగితే తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలతో పాటు అణ్వాయుధాలను కూడా ప్రయోగిస్తామని నాటో దేశాలను పుతిన్ హెచ్చరించారు. రష్యాపై ఉక్రెయిన్ జరిపే దాడులకు ఐరోపా దేశాలు మద్దతిచ్చినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నల్ల సముద్ర ప్రాంతంలోని ఉక్రెయిన్ లక్ష్యాలపై దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఫ్లై దుబాయ్ విమానం కాక్పిట్లో జరిగిన హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఆయన చూపించిన ధైర్య సాహసాలను ప్రధాని మరోసారి ప్రశంసించారు. స్మిత్ మచ్చర్పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసలు కురిపించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్ దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆసియా క్రీడల్లో బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించింది. బాక్సింగ్ 75 కిలోల విభాగంలో చైనాకు చెందిన బావోజీపై విజయం సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలో బాక్సింగ్ విభాగంలో భారత్కు ఇది కేవలం 2వ బంగారు పథకం. 2022లో లవ్లీనా రజతం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్కు స్వర్ణం, రజతం అందించిన తొలి బాక్సర్గా నిలిచింది. అటు సైలింగ్లో మహిళల స్కిఫ్ టీం విభాగంలో భారత్కు అదృష్టం కలిసి వచ్చింది. నిన్న జరిగిన ఈవెంటులో భారత్ 4వ స్థానంలో నిలిచింది. కానీ చైనాపై అనర్హత వేటు పట్టడంతో భారత్ 3వ స్థానంలోకి వచ్చి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 70 పతకాలతో 6వ స్థానంలో ఉంది. ఇందులో 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్యాలున్నాయి. వివిధ భారతి FM వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, రక్షిత సురేష్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 1 hour 8 minutes 23 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీర ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

సో మరి ఈరోజు ధీరాలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మనం మాట్లాడుకుందాం. 40 ఏళ్ళు దాటిన మహిళలు ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్సర్సైజ్ అయితే చెయ్యాలి, అంటే రోజు కూడా వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయించాలి అని చెప్తున్నారు కదా. పెరుగుతున్న వయసుతో పాటు వచ్చేటువంటి శారీరక మార్పులు కానీ హార్మోనల్ చేంజెస్ కానీ ఎదుర్కోవాలి అంటే బ్రిస్క్ వాకింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అలాగే యోగా లాంటి ముఖ్యమైన ఎక్సర్సైజెస్ కొన్ని ప్రతిరోజు చేయాలని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం నేను లోకల్ చిత్రం నుంచి నరేష్ అయ్యర్, మనీషా ఇరబాత్ని పాడినటువంటి శ్రీమణి గీతం వస్తోంది డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: ஜோதி எஃப்எம் 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని మంత్రి ఎస్ఎస్ సవిత వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్

0: అగ్రికల్చర్ భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు సృష్టిస్తుందని ఉద్ఘాటిస్తూ,
1: ఇప్పుడు మనం ప్రారంభించుకున్న ISA భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెను మార్పులకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని ఆ రోజు చెప్పిన మాటను వాస్తవం చేస్తూ ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం, 1,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమని, కరువు సీమని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం.
0: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద ఈరోజు నివాళులర్పించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ లోక్భవన్లో మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, గాంధీజీ బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రాష్ట వ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో, ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు ఎస్ సవిత, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
2: గాంధీ గారు అందరికీ కూడా భారతదేశంలో ప్రియులు. ఆ రోజు అహింసావాదాన్ని తీసుకున్నాడు, సత్యాగ్రహాన్ని ఆయుధంగా తీసుకున్నారు. భారతదేశాన్ని స్వాతంత్ర సాధనలో వారు కీలక భూమిక పోషించిన విషయాన్ని ఎవరూ కూడా మర్చిపోలేని విషయం. వారి త్యాగం, వారి స్ఫూర్తి మనందరూ కూడా కొనియాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా మనం వారి గురించి పల్లె సేవలో ప్రగతి పాటలుగా ఉండాలని వారు కోరుకున్నారు. శుభ్రతకి, పరిశుభ్రతకి వారు ఆ రోజు పిలిపడం జరిగింది. దాంతోపాటు ఖాదీని ధరించాలి, నూరుకోవాలని, మన ఉత్పత్తుల్ని స్వదేశీని మనం పెంపొందే వారు పిలిపడం జరిగింది.
0: రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర రాష్టస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది 103 స్వచ్చ అవార్డులను ప్రకటించగా, విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ అవార్డులను పంపిణీ చేస్తారు. అవార్డులకు 12 పురపాలక, నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ పంచాయతీలతో పాటు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పెంచిన భత్యాలు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా నిర్ణయించిన భత్యాల ప్రకారం 3 నుంచి 6వ తరగతి విద్యార్థులకు నెలకు అందించే భోజన భత్యం 1,150 నుంచి 1,265 రూపాయలకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1,400 నుంచి 1,600 రూపాయలకు, ఇంటర్తో పాటు ఆ పై తరగతుల విద్యార్థులకు 1,600 నుంచి 1,800 రూపాయలకు పెంచారని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ సేవా పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకింగ్ సంస్కరణల గురించి ఈరోజు తెలుసుకుందాం. భారత రుణ మార్కెట్ల ఎదుగుదలకు వృద్ధి దోహదం చేయలేదు, కానీ

0: ఫోన్ బ్యాంకింగ్ దోహదం చేసింది. తనిఖీలు లేకుండానే ఒక్క ఫోన్ కాల్తో అనుకూలమైన రుణగ్రహీతకు పెద్ద మొత్తంలో రుణం మంజూరయ్యేది. ఆ రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కప్పిపుచ్చేందుకు బ్యాంకు మళ్లీ రుణమిచ్చేది. ఈ పద్దతిని ఎవర్ గ్రీనింగ్ అని పిలిచేవారు. ఫలితంగా బ్యాంకు ఖాతాలను ఎవరూ విశ్వసించలేని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆస్తుల నాణ్యత సమీక్షకు ఆదేశించింది. దీని ద్వారా ప్రతి బ్యాంకు తన రుణాల సమస్యలను, రాని బాకీలను వర్గీకరించాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు గరిష్టంగా దాదాపు 15% చేరినట్లు వెల్లడైంది. దీనికి పరిష్కారంగా గుర్తింపు, పరిష్కారం, మూలధన పునఃసమీకరణ, సంస్కరణలు అనే వ్యూహాలను అమలు చేశారు. దీంతో నిరర్ధక ఆస్తులు పరిష్కరించబడ్డాయి. బ్యాంకుల పాలనలో క్రమశిక్షణను బలోపేతం చేశారు. దేశంలో బ్యాంకింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: దేశ కా బ్యాంకింగ్ సెక్టర్ హమ్నే బ్యాంకో కో మర్జ్ కర్నే కి దిశా మే అహమ్ కదమ్ ఉఠాయే హై. బ్యాంకింగ్ సిస్టమ్ కో భీ మజబూత్ కర్నే పర్ సర్కార్ నే విశేష బల్ దియా. బ్యాంకింగ్ సెక్టర్ మే అపాయింట్ కే లియే హమ్నే అలగ్ బ్యాంక్ కే రిక్రూట్మెంట్ బోర్డ్ బనా దియా హై. స్వతంత్ర సంస్థ ఉన్కో రిప్యూట్ కర్ రహీ. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ హమ్నే ఖతమ్ కర్ దియా హై. హమ్నే దేశ్ కే అందర్ దో మహత్వపూర్ణ కానూన్ బనాయే, బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ కోడ్. ఇస్సే విశ్వ భర్ కే ఉద్యోగకారో కో పుంజీ నివేశకో కో ఏక్ నయా విశ్వాస్ పదా హోగా.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకున్నవారు విచారణ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన పత్రాలు సేకరించి ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని చెప్పారు. అసాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఈఆర్ఓలు ఆన్లైన్లో విచారణ జరుపుతారని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 209 కేసుల విచారణ మాత్రమే పెండింగ్లో ఉందని వెల్లడించారు. అవసరమైతే విచారణకు హాజరయ్యేందుకు ఓటరు తన తరపున కుటుంబంలో 18 నిండిన వారిని ఎవరినైనా పంపించేందుకు అనుమతించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ పంటకాలానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలని ప్రకటించింది. వాటిలో 283 మండలాల్లో తీవ్రంగా, 105 మండలాల్లో మధ్యస్థంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న ఒక ప్రకటన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

1:31 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మరి వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ళ శరీరంలో నాచురల్ గానే ఈ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. లైక్ మెటబాలిజం స్లో అవ్వటం, మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, బోన్ డెన్సిటీ తగ్గటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి వీటి వల్ల ఈజీగా

అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. యాక్టివ్గా ఉండటం కూడా కష్టంగా మారుతుందన్నమాట. మరి ఇలాంటి సమస్యల్ని అధిగమించాలంటే 40 ఇయర్స్ వచ్చిన మహిళలు ఖచ్చితంగా కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చెయ్యాలి అనేది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. అందులో ముందుగా బ్రిస్క్ వాకింగ్ అనమాట. ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవటం వల్ల హార్ట్ హెల్త్ బాగుంటుంది, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది అంటున్నారు. సో ట్రై చేయండి. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రానికి కార్తీక్, అంజనా, సౌమ్య పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం. వింటూ శ్రేడియం టు వివిధ్ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ మనం ఈ బ్రిస్క్ వాకింగ్ తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్నమాట. మెనోపాజ్ వచ్చినప్పుడు ఆ తర్వాత కూడా కండరాల బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ డంబుల్స్ రెసిస్టెంట్ బ్యాండ్స్ ఉపయోగించి చేసేటువంటి వ్యాయామాల వల్ల కండరాలు అనేవి కొంచెం దృఢంగా మారి జీవ

క్రియలు బాగుంటాయంట. ఆ తర్వాత స్క్వాట్స్, ఇవేంటంటే థైజ్, హిప్స్, కోర్ మజిల్స్కు కొంచెం బలాన్ని అందిస్తాయి. అండ్ బలాన్ని అందించి ఏమవుతుందంటే బ్యాలెన్స్ మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి కింద పడిపోయే ప్రమాదం అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో వయసు పెరిగే కొద్దీ కొంచెం బ్యాలెన్స్ అవి తగ్గుతూ ఉంటాయి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలన్నమాట, అది మ్యాటర్. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం రైట్ నౌ. మీకోసం మిస్సమ్మ చిత్ర నుంచి వసుంధరాదాస్ పాడినటువంటి భువనచంద్ర గీతం వస్తుంది. వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్లో వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో 40+ లో తీసుకోవాల్సిన కేర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యోగా అనేది ఏంటంటే వయసు పెరిగే కొద్దీ శారీరక మానసిక ఆరోగ్యానికి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ ఒత్తిడి ఆందోళనను తగ్గించి శరీరానికి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇస్తుంది అన్నమాట. సో కోర్ స్ట్రెంగ్తనింగ్ అంటారు కదా. అండ్ 40 ఏళ్ల తర్వాత సాధారణంగా వచ్చేటువంటి ఈ వెన్ను నొప్పి ఉంది చూసారా, ఆ వెన్ను నొప్పిని తగ్గించడానికి ప్లాంక్స్ లాంటి కోర్ వ్యాయామాలు హెల్ప్ చేస్తాయి. సో ఇవి స్పైన్ని స్ట్రెంగ్తన్ చేస్తాయి అన్నమాట. అలాగే మన బ్యాక్ బోన్కి అంటే వెన్నెముకకు బలాన్ని కూడా ఇస్తాయి. సో ఈ యోగా కానీ కోర్ స్ట్రెంగ్తనింగ్ కానీ ఇవి చేస్తూ ఉంటే ఏంటంటే 40 ఇయర్స్ తర్వాత కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అనమాట. ముందు ముందు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. అండ్ అలాగే లో ఇంపాక్ట్ కార్డియో, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు ఇవి కీళ్ళపై ఎక్కువ ఒత్తిడి పడకుండా మన గుండెకు మేలు చేస్తాయన్నమాట. అండ్ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా మంచిది. అండ్ ఇక స్ట్రెచింగ్ కానీ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే వయసుతో పాటు కండరాలు బిగుసుకుపోతూ ఉంటాయి. క్రమం తప్పకుండా ఈ మెడ కానీ నెక్, షోల్డర్స్ అంటే మెడ భుజాలు, వీపు, కాళ్ళకు సంబంధించినటువంటి ఈ స్ట్రెచ్చింగ్ చేయటం వల్ల ఏంటంటే కీళ్ళ నొప్పులు, కండరాల బిగువు తగ్గుతాయన్నమాట. అండ్ ఈ వ్యాయామంతో పాటు మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి. అవి కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం కాటమరాయుడు చిత్రానికి సాయి చరణ్ సాహితీ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తుంది అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అలాలా గలగల జల జల పారేటి నదిలా పరుగులే తీసేసే చిన్నదీ.

1:47:33 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్. మీ జ్యోతి అండ్ హీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో 40 ఏళ్లు దాటిన మహిళలు వ్యాయామంతో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎముకల దృఢత్వం కోసం కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే పాలు, పెరుగు రోజువారీ డైట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే కండరాల బలాన్ని పెంచడానికి ఈ గుడ్లు కానీ, పంపు ధాన్యాలు కానీ, సోయా లాంటి ప్రోటీన్ ఫుడ్ తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ హార్ట్ హెల్దీగా ఉండడానికి, అలాగే బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి వాల్నట్స్, బాదాము, అవిసె గింజలు బాగా హెల్ప్ చేస్తాయి. సో మరి ఎక్స్పర్ట్స్ అయితే ఇవి సజెస్ట్ చేస్తున్నారు, చక్కటి వ్యాయామంతో పాటు తీసుకునే డైట్లో కూడా చిన్న చిన్న మార్పులు అనమాట. సో డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడడానికి, బరువు అదుపులో ఉంచుకోవడానికి ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఓట్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తినాలి. అండ్ మనం తీసుకునే డైట్ ఎప్పుడూ కూడా నంబర్ ఆఫ్ మీల్స్ ఎక్కువ ఉండాలి, బట్ తీసుకునే క్వాంటిటీ తక్కువ ఉండాలన్నమాట. అంటే చిన్న చిన్న మొత్తంలో, అంటే తక్కువ తక్కువ పోర్షన్స్లో కొంచెం ఒక 4 సార్లు అట్లా తీసుకోవచ్చు. బట్ కానీ ఎక్కువ ఎక్కువ తినేస్తే ఒక్కసారి అది కరెక్ట్ కాదు. బట్ కొంచెంగా తీసుకోవాలన్నమాట, లిమిట్గా తీసుకోవాలి. చాలా తక్కువ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎంత తక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా అందులో క్వాలిటీ అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఈ పోషకాహార నియమాలు పాటిస్తే వయసు పైబడుతున్నా కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంగా, యాక్టివ్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో మరి ఇది ఈనాటి ధీర. రైట్ నౌ మీకోసం ప్రేమికుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది ఉదిత్ నారాయణతో కలిసి. రాజశ్రీ గీతం ఇది. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती FM 101.3।
1: राम, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
2: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi speaks to pilot of Fly Dubai Captain Smith Machar, applauds his bravery and wishes him a quick recovery. Commerce and Industry Minister Piyush Goyal holds bilateral meetings with his counterparts from France, Canada, Saudi Arabia and South Korea on the sidelines of the G20 trade ministers meeting to strengthen trade relations. Nation pays homage to father of the nation, Mahatma Gandhi, and former Prime Minister Lal Bahadur Shastri on their birth anniversary today. IMD forecasts heavy rainfall over Arunachal Pradesh for today, says conditions are favorable for further withdrawal of southwest monsoon from northwest India. And in Asian Games, Lovlina Borgohain clinches gold medal in women's boxing 75 kilogram category. Total medal tally rises to 72, including 12 gold. Prime Minister Narendra Modi today spoke to

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
5: గుమ్సుమ్ గుమ్సుమ్ గుప్ చప్,

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్బిన్ టునారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ కి అందరూ రెడీగా ఉన్నారు కదా. మరి జో అడిగే ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి అంటే తెలుసు కదా 8662488114 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ పేరుని ఆన్సర్ని పంపించేస్తే సరిపోతుంది. మరి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మెసేజెస్ వెల్కమ్ మెసేజెస్ అయితే బోల్డ్ ఉన్నాయన్నమాట. సో మీరు ఆన్సర్స్ పంపించేసేయండి, డెఫినెట్గా నేను మెసేజెస్ అన్నీ చూసేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు మన మహాత్మా గాంధీ జయంతి ఉంది కదా, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అనమాట. సో దీనికి సంబంధించి కూడా నేను కొన్ని ప్రశ్నలు అయితే మన సందర్ సందర్లో రెడీ చేసి ఉంచాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరిస్తుందన్నమాట ఒక పుస్తకం, అది గాంధీజీ ఆత్మకథ ఈ పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటి, గెస్ చేయండి 8662488114 ఈ నెంబర్కి ఆ పేరుని మీ పేరుని పంపించండి. ఓకేనా, గాంధీజీ గారి ఆత్మకథ ఈ పుస్తకం అని చెప్పాను కదా, ఆ పుస్తకం పేరేంటి అని అడిగాను. సో క్లూ కూడా ఇచ్చాను, గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరిస్తుంది అని. సో గెస్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసండి. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మణిశంకర్ వరప్రసాద్ గారి చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి లవ్లీ ట్రాక్. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

6:45, 9 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందేశందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఫస్ట్ క్వశ్చన్ కి మెసేజెస్ అలా అలా వచ్చేస్తూ ఉన్నాయి, చూద్దాం. గాంధీజీ గారి జీవితాన్ని ఆయన బాల్యం నుంచి 1921 వరకు వివరించే పుస్తకం అని చెప్పాను కదా, గాంధీజీ గారి ఆత్మకథ ఈ పుస్తకం. ఆ పుస్తకం పేరేంటని అడిగాను. సో చూద్దాం, మెసేజెస్ అయితే చాలా వచ్చేస్తున్నాయి మనకి. ఫస్ట్ మనకి మార్నింగ్ నుంచి కూడా మెసేజెస్ ఉన్నాయన్నమాట. గుడ్ మార్నింగ్ మెగాజీ, బాగున్నారంటూ విజయలక్ష్మి పెదకొండూరు నుండి. యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సినిమా కబుర్లో విక్టరీ వెంకటేష్ గారి గురించి మనం మాట్లాడాం కదా, అదనమాట. అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ సుమని పెడన్ నుండి మెసేజ్ చేశారు. అండ్ కృష్ణా జిల్లా కాజు నుండి తిరువేదుల వెంకట సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ జేర్బోతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ కూడా వెల్కమ్ మెసేజెస్ ఉన్నాయి తప్ప ఆన్సర్ అయితే లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మూసాపేట నుండి కూడా ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ నుండి కూడా ఆన్సర్ లేదు. ఆన్సర్స్ ఉన్న మెసేజెస్ అయితే నేను తప్పకుండా చదువుతాను. అండ్ అలాగే నెక్స్ట్ పెడన జోగనంద్రరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. యా రైట్ ఆన్సర్ అండి, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వచ్చింది. అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుండి రక్షిత లిఖిత అను బాలు, రైట్ ఆన్సర్. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్, సూపర్ అసలు కరెక్ట్గా పంపించారు మీరు, ఎగ్జాక్ట్ పేరు అది. అండ్ మిగతా వాళ్ళందరూ మామూలుగా పంపించారు బట్ మీరు కూడా కరెక్ట్గా పంపించారు. అండ్ నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్, రైట్ ఆన్సర్. రాజోల నుండి జయన్న, రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సుధాకర్ ఫ్రమ్ కలసపాడు కడప డిస్ట్రిక్ట్ నుండి, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఓకే. అండ్ నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నగేష్, లావణ్య, లక్ష్మీ, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ శేష సాయి, రోహన్, సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, రైట్ ఆన్సర్. అండ్ భాగ్యలక్ష్మి, కనకదుర్గ, శ్రావణి విత్ సీను, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆచార్య చిరంజీవి

టీవీ రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గోర్లకాన్ పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రియాజ్ నెల్లూరు నుండి, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ అలాగే హలో ఆకాశవాణి అంటూ హాయ్ అన్నారు, మీ పేరు లేదు, ఆన్సర్ లేదు అని. ఓకే. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్, గౌతమ్ చౌడేపల్లి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుండి మెసేజ్ చేశారు, దొరవారి సత్రం తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుబా 9th క్లాస్ అంట, ఓకే, ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, సూపర్. అండ్ నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఫాతిమా కర్నూలు నుండి రైట్ ఆన్సర్. పూర్ణ ఫ్రమ్ మంగళగిరి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. అండ్ సినిమా కబుర్లో మా అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ గారి సినిమా కబుర్లో ఆయన పాటలు బాగున్నాయంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హలో మేడం గారు అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ సునంద ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. ఓకే. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ షేక్ ముబీన్ అండ్ షేక్ మస్తాన్ బీవీ నగర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగర్ కర్నూల్ నుండి మెసేజ్ చేశారు మసూమ్ బాబా, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తిజావలి కూడా రైట్ ఆన్సర్. కృష్ణా జిల్లా మొబ మండలం కాజ నుండి తిరువిధుల సుబ్బారావు వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా రైట్ ఆన్సర్. అండ్ గాంధీజీ గారి జీవిత చరిత్ర అన్నారు, రాంగ్ ఆన్సర్ వచ్చింది మూసాపేట నరేష్. అండ్ స్టోరీ ఆఫ్ ఎస్ రైట్ ఆన్సర్ని పంపించారు వారణాసి విశాల్ మూర్తి పాలంగి తణుకు నుండి. అండ్ నెక్స్ట్ కర్నూలు కృష్ణ అనజర్ భగవత్త కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది, ఓకే. అండ్ నెక్స్ట్ జోగులాంబ గద్వాల జిల్లా దేవి జయన్న మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు, 2:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఆన్సర్ పంపించేటట్టయితే మెసేజ్ చేయండి సార్, మీరు ఆన్సర్ అయితే పంపించలేదు, మీ పేరు మాత్రం పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. అంజన్ దేశిరెడ్డిపల్లి ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ బగ్గా శివయ్య ముంతపెద్దన్న కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ జేరుబోతుల బుచ్చయ్య గారు రాంగ్ ఆన్సర్ తరాలపల్లి నుండి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు, రైట్ ఆన్సర్. అండ్ చింతలపూడి నుండి పొన్నూరు మండలం బి ఆదం మల్లేశ్వరి రోహన్, రైట్ ఆన్సర్. అండ్ గోవర్ధన్ రావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతిబాయి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, గాంధీజీ చరిత్ర అంటున్నారు, బట్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చేబ్రోలు సుభాష్ని రామకృష్ణయ్య ఇనమడుగు కోవూరు మండలం నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ ఇవన్నమాట. ఆల్మోస్ట్ చాలా మంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ అడిగిన ప్రశ్నకి చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు, చక్కగా ఫాలో అవుతున్నారు. సత్యంతో నా ప్రయోగాల కథ, ఓకే, సత్య శోధన అనమాట. సో ఇది రైట్ ఆన్సర్. గాంధీజీ గారి బుక్ గురించి అడిగాను కదా నేను, ఆత్మకథ పుస్తకం అని. చాలామంది కొంతమంది రాంగ్ అంటే ఆన్సర్ తెలియని వాళ్ళు కూడా ఏం చేశారంటే గాంధీజీ గారి జీవిత చరిత్ర అట్లా సింపుల్గా పెట్టేశారనమాట. బట్ కానీ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యంతో నా ప్రయోగాల కథ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం ఈనాటి సందడి ప్రోగ్రాంలో.

పేరుని ఆన్సర్ ని పంపించండి. మ్యాడ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, కపిల్ కపిల్ అని పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్. వింటూ స్టేడియం టు వివిధ భారతి.

భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారతదేశ రెండవ ప్రధానమంత్రి ఎవరు? ఈరోజు ఆయన జయంతి, నేను క్లూ కూడా ఇచ్చేసాను. సో భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, మన భారతదేశపు రెండవ ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను. సో గెస్ట్ చేయండి, రైట్ ఆన్సర్ని పంపించండి 8662488114 ఈ నెంబర్కి

0: బాగుందా?
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి మన భారతదేశ రెండవ ప్రధానమంత్రి ఎవరు అని అడిగాను. సో చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారో.

అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ మనకి పెడన కనకరావు గారు పంపించారు. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్, ఫాతిమా రైట్ ఆన్సర్ కర్నూలు నుండి, అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి లాల్ బహదూర్ శాస్త్రి. ఎస్ రైట్ ఆన్సర్, నేను ఆన్సర్ చెప్పేశాను కాబట్టి మీరు ఇంకా ఆన్సర్ పంపించుకోండి. ఇంకా మన దగ్గర 46 మెసేజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా నేను చూసేస్తాను. నెక్స్ట్ మెసేజ్ వచ్చి మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అలాగే కృష్ణా జిల్లా మోవ మండలం కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు గ్రామం ఖాసిం ముతిజావల్లి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. లక్షిత, రక్షిత, లిఖిత అండ్ బాలరాజు అనంతపూర్ నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూర్ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఈజ్ దారిప్రేణి సాయి కృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటూ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పెడన్ నుండి సుమని రైట్ ఆన్సర్. ముసపేట్ నుండి నరేష్ రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే యు సుధాకర్ జ్యోతి ఫ్రమ్ కలసపాడు ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి జేరుబోతుల బుచ్చయ్య పంపించారు తరాలపల్లి నుండి. అండ్ అలాగే నెక్స్ట్ షేక్ మస్తాన్, షేక్ ముబీన్ బీవీ నగర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. సో మరి స్టూడియోలో సమయం 3 గంటలకు దగ్గరగా ఉంది కాబట్టి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మరిన్ని మెసేజెస్ మనం చూసేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ವಿದ್ಯುತ್ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ವಾರ್ತೆಗಳ ಮುಖ್ಯಾಂಶಗಳು. ಚದುತ್ತಿನದಿ ಕೇಸು ಗುಣ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర రాష్టస్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది 103 స్వచ్ఛ అవార్డులను ప్రకటించగా విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి అవార్డులను పంపిణీ చేస్తారు. అన్నమయ్య జిల్లా మన్నపల్లిలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద నివాళులర్పించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ పంటకాలానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలను ప్రకటించింది. వాటిలో 283 మండలాల్లో తీవ్రంగా, 105 మండలాల్లో మధ్యస్థంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకున్న వారు విచారణ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ಕ್ಲಾಕ್ ವಿಂಟುನಾರು ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3 అండ్ సూపర్ హిట్ సాంగ్ విన్నర్ కదా ఆ రోజులు మళ్ళీ రావు. ఎస్, నిజంగానే ఎగ్జాక్ట్ గా అయిపోయిన రోజులు ఏవి కూడా రావు కదండి. ఎక్కడో దాకా ఎందుకు, చిన్నప్పుడు సంగతి ఇంకా నిన్నటి రోజు వాళ్ళు వస్తుందో చెప్పండి, రాదు కదా, అది మ్యాటర్ అనమాట. సో కమిటీ గుర్రాళ్ళ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం సంధ్య సంధ్యలో ఇంకా పెండింగ్ మెసేజెస్ ఉన్నాయి కదా, అవి చూసేద్దాం అనమాట. ఎవరెవరు పంపించారు ఏంటి అనేది

సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్. అండ్ మీ మెసేజ్ నేను చదివానండి, మీరు విని ఉండరు. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నర్సాపురం గ్రామం నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్ కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి మెసేజ్ చేశారు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి.

నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే హలో మేడం అంటూ సునంద అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి అంటూ రాయచూర్ ఎల్లప్ప యాదవ్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాలెంపల్లి యాలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ భానుచందర్ బచ్చల అమలపాడు శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. జయలక్ష్మి దామోదర్ రెడ్డి బుక్కాపురం విలేజ్ ఆలంపూర్ మండలం మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ గద్వాల్ జయన్నాదేవి మాన్సర్ అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. అండ్ హలో మేడం అంటూ నెక్స్ట్ మెసేజ్ బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. సూపర్ సాంగ్స్ వేస్తున్నారు అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించింది మనకి రమ్య బెంగళూరు నుండి. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ పూర్ణ ఫ్రమ్ మంగళగిరి రైట్ ఆన్సర్. అండ్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మసూంబా ఫ్రమ్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సైనికపురి కాలనీ హైదరాబాద్ నుండి బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీళ్ళందరూ మెసేజ్ చేశారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి రైట్ ఆన్సర్. రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. సుధాకర్ అండ్ జ్యోతి ఫ్రమ్ కలసపాడు ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫాతిమా కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ వారణాసి సూర్యనారాయణ మూర్తి విశాలి కౌస్తుభన్ తణుకు పాలంగి నుండి రైట్ ఆన్సర్. అండ్ భాగ్యలక్ష్మి కనకదుర్గ శ్రావణి విత్ సీను బై ద వే మేము ధోని నుంచి మెసేజ్ చేస్తున్నామట. ఓకే రైట్ ఆన్సర్. అండ్ చాలా రోజులకి మళ్ళీ మెసేజ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది అంటూ లావణ్య వనపర్తి నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరుణగరి ప్రకాష్ సుజాత ఫ్యామిలీ మెంబర్స్ చోటు కార్తికేయ కూడా మెసేజ్ చేశారు. దీపక్ నగరి లాల్ బహదూర్ శాస్త్రి ఎస్ రైట్ ఆన్సర్. అండ్ హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. కొప్పు మల్లేశు వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట. తిరుపతి దామినేడు నుండి ఉషరాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీ పేరు రేవతి రాజశేఖర్ నెల్లూరు. ఓకే సో ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అన్ని కూడా మనం చూసేసాం. ఇంతకి రైట్ ఆన్సర్ ఏంటి తెలుసు కదా, చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారనమాట. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈరోజు ఆయన జయంతి కూడా అనమాట. సో అందుకే ఈ ప్రశ్న కూడా అడిగాము. మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము ఈనాటి సందడే సందులో. రెడీగా ఉన్నారు కదా? సో ఈరోజు సినిమాకి సంబంధించిన ప్రశ్న రాలేదా అంట వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడే అడగను. ఇంకొక ప్రశ్న కూడా అడిగిన తర్వాత సినిమాకి సంబంధించిన ప్రశ్న మీకోసం రెడీగా ఉంటుంది. సో మరి ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటి అంటే, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఈరోజు కాబట్టి మనం ఆల్రెడీ ఒక ప్రశ్న ఇందాక అడిగాము, మళ్ళీ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. ఏంటంటే, సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా కూడా పర్యటిస్తూ మహాత్మా గాంధీ గారు ఫస్ట్ టైం మన విజయవాడలో ఉపన్యసించారనమాట. అది ఏ సంవత్సరంలో జరిగింది రిగార్డింగ్ సత్యాగ్రహంలో పాల్గొనమని? ఓకే కదా, క్వశ్చన్ క్లియర్గానే ఉంది, మళ్ళీ అడుగుతాను ఇంకొకసారి. సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా పర్యటిస్తూ మహాత్మా గాంధీ గారు మొదటిసారిగా మన విజయవాడలో ఏ సంవత్సరంలో ఉపన్యసించారు? గెస్ చేయండి ఆ సంవత్సరాన్ని. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి ఆన్సర్ని మీ పేరుని పంపించేసేయండి. మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను బాలు చిత్రం నుంచి
హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

నారి నారి నడుము మురారి. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 3 hours 24 minutes 3 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ప్రశ్న అడిగాను కదా, సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతటా పర్యటిస్తూ మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారిగా మన విజయవాడలో ఏ సంవత్సరంలో ఉపన్యసించారు అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు? వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామానంతపురం నుండి లావణ్య, జస్ట్ మిస్, కొంచెం రాంగ్, దగ్గరకు వచ్చారు కానీ. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. రక్షిత లిఖిత అనురాధ బాలరాజు మారుతి కూడా మెసేజ్ చేశారు అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే

అవని, చిరంజీవి, శ్రీవత్స, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. అండ్ గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్, కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్, అండ్ అశ్విన్ 8th క్లాస్ నుంచి, ఓకే 8th క్లాస్ చదువుతున్నాడు, కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. అండ్ మా సోషల్ బుక్లో వచ్చింది మ్యామ్ అంట, సూపర్ రోజులు, రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్. అలాగే నెక్స్ట్ సునంద మెసేజ్ చేశారు, నాగేంద్ర రేణుకమ్మ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అండ్ కీర్తన, కీర్తిక, లిఖిత, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూర్ రైట్ ఆన్సర్. అండ్ నల్లమ్మ పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదం, మల్లేశ్వరి, శ్రీను, ధనలక్ష్మి, రోహన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బీవీ నగర్ నెల్లూరు నుండి షేక్ మస్తాన్ అండ్ షేక్ ముబీన్ రైట్ ఆన్సర్. రమేష్ దొంతి నుండి రైట్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తిరుపతి నుండి గౌరీ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూల్ అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జేరుబూతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగా రైట్ ఆన్సర్. పూర్ణ భావన ఫ్రమ్ మంగళగిరి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. కానాజీగూడ ఇంద్రానగర్ శ్రీనివాస్ పద్మావతి కూడా రైట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. గద్వాల్ జయన్న రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవి జయన్న గద్వాల్ నుంచి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు, ఓకే. అండ్ నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. హాయ్ జ్యోతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చిరంజీవి తిరుపతి నుండి రైట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య రైట్ ఆన్సర్. అండ్ నాగర్కర్నూలు డిస్టిక్ నుండి కొల్లాపూర్ మసూమ్ బాబా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వేదాంత అనంతపూర్ జిల్లా అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వేదాంతనా, ఓకే. అండ్ హాయ్ అంటూ సంజయ్ సత్య 19 విలేజా గారపెంట అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ మెర్సీ రోజా, ఓకే, రాంగ్ ఆన్సర్ అది. యాజ్ యూజువల్గా నరేష్ గారు మీరు అన్ని రాంగ్ ఆన్సర్సే పంపిస్తున్నారు. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, చిత్రాల గ్రామం నుండి చందంపేట, ఓకే. అండ్ రమ్య మెరుగు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెమా, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఓకే రాజశేఖర్ రెడ్డి మెసేజ్ చేశారు కర్నూలు జిల్లా నుండి. అండ్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హౌ ఆర్ యూ జ్యోతి గారు అంట, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కనకారావు పెడ నుండి రైట్ ఆన్సర్. కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి కొప్పు మల్లేషు జుకు అతెప్ప అంట, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదయపాలెం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సో ఎన్ని మెసేజెస్ అండి బాబు, 100 మెసేజెస్ అనమాట, అలా సెంచురీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్సే పంపించేశారు. ఏ సంవత్సరం ఏంటి అంటే 1919 మార్చ్ టు ఏప్రిల్, మార్చ్ నెలలో జరిగిందనమాట. సో అది మ్యాటర్. చాలామంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఈరోజు హాలిడే కదా, సో పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు మన సండే సందర్లో. సో ఇప్పటికీ పాపం చాలా కష్టపడిపోయినట్టున్నారు. సో సినిమా క్వశ్చన్కి వెళ్దాం ఒకసారి. సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. ఏంటి అంటే, ఇదే ప్రశ్నకు రిలేటెడ్గా ఇంకో ప్రశ్న కూడా ఉంది నా దగ్గర యాక్చువల్గా. సో చూద్దాం, ప్రభాస్ అండ్ ఆర్తి అగర్వాల్ ఇద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమా పేరు అని నేను అడుగుతాను. బట్ అది సినిమాలు ఎన్ని అని అడగాలి. యాక్చువల్గా అందరికీ ఆల్మోస్ట్ ఒక సినిమానే తెలిసి ఉంటుంది. అండ్ ప్రభాస్, ఆర్తి అగర్వాల్ ఇద్దరూ కలిసి యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాల పేర్లు ఏంటి, ఎన్ని
అనేది నాకు గెస్ చేసి చెప్పండి. 8662488141 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్స్

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అనమాట సినిమాకి సంబంధించిన ప్రశ్న కదా. సో చూద్దాం, ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి ఎక్కడి నుంచి పంపించారు ఎవరు అనేది. ఇంతకీ ప్రశ్న ఏంటి అంటే, నేను ప్రభాస్ అండ్ ఆర్తి అగర్వాల్ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి మూవీస్ గురించి అడిగాను కదా. సో చూద్దాం, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రావణి నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నాగేంద్ర మండల జ్యోతి మండల నాగేంద్ర, ఓకే దాదినేని చెన్నె కృష్ణాట మరియు జ్యోతి, సో వెరైటీగా ఉన్న పేర్లన్నీ కూడా. లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ చేశారు, ఒక మూవీ కరెక్ట్గా పంపించారు బట్ ఒకటి రాలేదు కదా. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్, రైట్ ఆన్సర్. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు, ఒకటి రైట్ ఆన్సర్. అండ్ కనకరావు పెడన్ నుండి మెసేజ్ చేశారు, అందరూ ఒక మూవీనే చేశారు కదా. ఓకే చూద్దాం ఇంకెవరెవరు పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ చక్క క్లియర్గా సాంగ్ కూడా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ సుమని పెడన్ నుండి మెసేజ్ చేశారు, ఒక్కటే పంపించారు బట్ కంప్లీట్ ఆన్సర్ రాలేదు. కే రవీంద్రారెడ్డి కూడా అంతే. అండ్ అలాగే నెక్స్ట్ మహాలక్ష్మి మెసేజ్ చేశారు, నో ఇంకా ఉన్నాయి కదా. అండ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్, లావణ్య, లక్ష్మీసుప్రియ, యశోద, హర్షవర్ధన్ కూడా సేమ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ నాకు ఇది ఒక్కటే తెలుసు అంటూ మెసేజ్ చేశారు, రామనంతపురం లావణ్య. బట్ ఇంకొకటి కూడా ఉంది కదా నేను చెప్తాను. అరగిట విలేజ్ వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, మీరు కూడా ఒకే మూవీ పంపించారు. ఇంకో మూవీ ఉంది నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కూడా ఒకటే ఆన్సర్ పంపించారు బట్ కాదు. అండ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ ముత్తిజావలి కూడా అంతే. బట్ ఇంకొక మూవీ చాలా మంది మిస్ అయ్యారనమాట. అసలు ఆ మూవీ ఓ రేంజ్లో సంచలనాన్ని క్రియేట్ చేసింది. అండ్ సూపర్ డూపర్ డైలాగ్స్ ఉంటాయన్నమాట అందులో అసలు. అండ్ నువ్వు వస్తావా ఆ ప్లేస్లోకి అని కోటగారిని అడిగినప్పుడు ఉంటుంది, వద్దని చెప్పి ప్లేస్ నుంచి ఉంటారు చూసారా, భలే ఉంటుంది. అండ్ యాకూబ్ బాషా నూర్జహాన్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ కొత్తగూడెం నుండి. అండ్ అలాగే నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ రమ్య మెరుగ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి నరసింహస్వామి, రైట్ ఆన్సర్. అండ్ తల్ల విశ్వనాథరావు పెడన బ్రహ్మాపురం నుండి మెసేజ్ చేశారు, ఒక్కటే మూవీ పంపించారు, ఇంకో మూవీ కూడా ఉంది. అండ్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుండి, ఒక మూవీ కాదు కదా, ఇంకోటి కూడా ఉంది కదా. ఓకే అండ్ భాగ్యలక్ష్మి మెసేజ్ చేశారు, కనకదుర్గ శ్రావణి విత్ సీను. ధోనే కర్నూలు నుంచి అందరికీ ఒక్క మూవీయే తెలుసు అనమాట, ఇంకోటి తెలియదు. కీర్తిక, లిఖిత, అశ్విని కుమార్, ఉమా మెసేజ్ చేశారు ఒకే మూవీని. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి మెసేజ్ చేశారు, బసరకోడు గ్రామం. అసలు రెండు రాంగ్ ఆన్సర్స్ అవి. అందులో ఎక్కడుందండి ఆర్తి అగర్వాల్ డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్లో, ఆవిడ పేరు కాజల్ కదా. ఓకే భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు బుధాన్ పోచంపల్లి నుండి, ఒకటి పంపించారు, ఒకటే మెసేజ్. ఓకే అండ్ సంకీర్త సాయి అనంతపురం జిల్లా, రైట్ ఆన్సర్. అండ్ తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, ఒకే మూవీ పంపించారు. అండ్ గారపెంట సంజయ్ సత్య, యా ఒకటి రైట్ ఆన్సర్, ఒకటి రాంగ్ ఆన్సర్, రాఘవేంద్రాలు లేదు కదా. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి శ్రీవిద్య మెసేజ్ చేశారు, ఒక మూవీ. అండ్ అలాగే నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి, ఒక మూవీ అంటున్నారు, కాదు కదా. అండ్ కూరకుంద కౌస్తుభ ఆత్మ

నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి ఒకే మూవీ మెసేజ్ చేశారు. అండ్ ఉమ్మడి శెట్టి సుధాకర్ జ్యోతి అక్కివారిపల్లి గ్రామం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు ఒకటే అంటూ. అండ్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ విలేజ్. ఓకే, కుమారి లక్ష్మి వెంకటేష్ శ్రీనివాసులు రామాంజమ్మ, ఓకే వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు ఒకే మూవీ, బట్ ఇంకోటి కూడా ఉందండి. అండ్ మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా ఒకే మూవీ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మసూం బాబా ఓకే, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి కొప్పు మల్లేషు జూకు ఆతెప్ప కూడా రైట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి శెట్టి శివ మంగళగిరి అడవి, యా రైట్ ఆన్సర్, రెండు కూడా రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ షేక్ మస్తాన్ షేక్ ముబీన్ బీవీ నగర్ నెల్లూరు నుండి ఒకటి మూవీ పంపించారు, ప్రభాస్ ఫ్యాన్ అన్నారు. కాదు కదా, ఒకటి కాదు కదా. ఓకే, గౌతమ్ చౌడేపల్లి ప్రభాస్ కాదు, ఇంకా మూవీ కూడా ఉంది. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగా కూడా రైట్ ఆన్సర్. అండ్ గడ్డం వంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, వన్ అంటూ కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్లో లేదండి, తను నల్గొండ నుండి దమ్మోజ్ వెంకటాచార్య గారు, రాంగ్ ఆన్సర్ అది. గుంటూరు నుండి ఉమా మహేశ్వరరావు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, సాంగ్ లిస్ట్ బాగుందండి, మంచి పాటలు వేస్తున్నారు, ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది అయితే మీ పాటలతో కూల్గా అయిపోతున్నాం, మంచి పాటల సెలెక్షన్ సూపర్ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు పంపించింది ఒకటే మూవీ, ఇంకొక మూవీ కూడా ఉంది, ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, వింటూ ఉండండి. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుండి ఒకటే మూవీ అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే స్వీడన్, ఓకే సింధు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జయన్న దేవి మా ఆన్సర్ అంటూ ఒకటే ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుండి అనురాధ, టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి ప్రభాస్ ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన సినిమాలు అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ మెసేజెస్ మాత్రం అవ్వట్లేదు, ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే జరబోదుల బుజయ్య గారు తరాలపల్లి నుండి రైట్ ఆన్సర్. కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సీను రాపూర్ నుండి మెసేజ్ చేశారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ జ్యోతి గారు జీకే ప్రశ్నలు పొన్నూరు మండలం చింతలపూడి నుండి బోనాసి ఆదా మల్లేశ్వర్. ఇందాకంతా అవే అడిగాను మిమ్మల్ని, సో ఇంకా లాస్ట్కి వచ్చేసాం కాబట్టి సినిమా క్వశ్చన్కి వచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు, బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. సైనికపురి హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు పావని, బృందావన పద్మశ్రీ శ్యామ్ చిరంజీవి పావని శశాంక్ శ్రీవత్స వీళ్ళందరూ కూడా అన్నమాట. ఓకే రెండు కరెక్ట్గా పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. కొల్లిపర నుండి మావులాలి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి ఫణీంద్ర స్వామి సుబ్బయ్య రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. ఓకే సూపర్ దాదా ఇన్ హిందీయా, ఓకే రక్షిత లిఖిత అనురాధ బాలరాజు మారుతి అనంతపురం నుండి మెసేజ్ చేశారు. ఈ ఒక్క సినిమానే కాదు ఇంకోటి కూడా ఉందమ్మా. అండ్ రాయచూరు ఎల్లప్ప యాదవ్ ఒక మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎన్జిఓ కాలనీ జి రెడ్డన్న మెసేజ్ చేశారు కడప నుండి ఒకటే మూవీ అంటూ కాదు. అండ్ ఫ్రమ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ దారిపోయిన సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి. అండ్ మంగళగిరి యశోద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ విజయవాడ యనమల కుదురు నుంచి భార్గవరామ్ మోక్ష శ్రీ సత్య రిచిక ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అంటే ఒకటే మెసేజ్ చేశారు ఇంకొకటి కూడా ఉంది. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. నెక్స్ట్ నూనెపల్లి నుంచి రామయ్య అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గోపి పాతిబండ్ల మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. తిరుపతి దామినేని నుండి ఉషారాణి భాస్కర్ రావు. ఓకే ఇందాక నేను చదివాను కదండి మీది కరెక్టే కదా. రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి బసరకోడు గ్రామం ఒకటే మూవీ పంపించారు. అండ్ అలాగే ఇంకొకటి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు అన్నమాట రామానందపురం నుండి. అండ్ 2

అల్లమ్మ పాపినేయ పాలెం అంటూ మెసేజ్ చేశారు. అండ్ చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతపెద్దన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ సూపర్ సాంగ్స్ జ్యోతి గారు అంటూ మెసేజ్ చేశారు ఎవరు. యా రైట్ ఆన్సర్ విజయవాడ నుండి కరుణ. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి కొండవీటి నుండి మెసేజ్ చేశారు ఒక మూవీ. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు ఒకటే మూవీ అంటూ. అండ్ అలాగే నెక్స్ట్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ జోగి శ్రీనివాసులు చిన్న గుడిపాడు గ్రామం పెద్ద దోర్నాల మండలం మార్కాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాటలు బాగున్నాయి సో అంటూ మెసేజ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా కుటుంబ సభ్యులుట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జో మా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీవిద్య టూ మూవీస్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు అనంతపూర్ నుండి. సో చాలామంది రైట్ ఆన్సర్సే పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే మీ పేర్లు చదివాను కదా మళ్ళీ పంపించినట్టున్నారు. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే ప్రభాస్, ఆర్తి అగర్వాల్ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమాలు అని అడిగాను కదా. ఒకటి అడవి రాముడు, చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఛత్రపతి మూవీలో కూడా ఒక సాంగ్ ఉంటుందన్నమాట వీళ్ళిద్దరికి, అది సూపర్ హిట్ సాంగ్. సో నేను ఇప్పుడు మీకోసం ఆ సాంగ్ అయితే ప్లే చేస్తాను. అండ్ దీని కంటిన్యూషన్ అడగాలనుంది కానీ టైం అయితే లేదనమాట. సో ఇక్కడికైతే మనం ఫుల్ స్టాప్ పెట్టేస్తాం ఈనాటి సందడి సందడికైతే. మళ్ళీ ఇంకొక రోజు షోలో ఖచ్చితంగా మంచి ప్రశ్నలు మళ్ళీ బాగా సందడి చేద్దాం, మరిన్ని సినిమా కబుర్లు చెప్పుకుందాం, బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుందాం, ధీరాల కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. బట్ వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం ఛత్రపతి నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ టూ సాంగ్స్ వస్తాయి. అలాగే అడవి రాముడి నుంచి కూడా ఒక సాంగ్ ప్లే చేస్తాను మీకోసం. ఛత్రపతిలో కళ్యాణ్ మలిక్ అండ్ స్మిత నిరంజన పండిట్ పాడినటువంటి పాట సునీతతో కలిసి. అండ్ చంద్రబోస్ గీతం ఇది. ఈ పాట మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందర్స్. ఇందులో మనం ఫైనల్గా వచ్చేసాం కదా, సో ఇంకొంచెం మెసేజెస్ పెండింగ్ ఉన్నాయి, ఒక నాలుగు అవి కూడా చూసేద్దాం. అడవి రాముడు అండ్ యా ఛత్రపతి కదా, మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మరాణి అక్షర కృప కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాషిణి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎప్పట్లానే ఈ రోజు కూడా షో బాగుంది, మాకు నచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తారు అంట, వచ్చేస్తాను ఒక 2-3 డేస్ గ్యాప్లో. అండ్ నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, ఈరోజు మీ షో వాహ్వా అనిపించింది, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి మెసేజ్ చేశారు, అండ్ ఈరోజు ప్రోగ్రామ్ బాగుంది అయితే నేను పాల్గొనలేకపోయాను, రేడియో అందుబాటులో ఉంది కానీ సెల్ ఫోన్ లేనందువలన అంటూ మెసేజ్ చేశారు. అయ్యో శాంతినగర్ నుండి ఓకే ఒకడు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ అగైన్ అండ్ అగైన్ యురేక మీరు కేక అంట, కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అడవిరాముడు అండ్ ఛత్రపతి అంటూ రైట్ ఆన్సర్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. అండ్ అలాగే శ్రావణి ధోని నుంచి మెసేజ్ చేశారు, ఇందాక మీరు క్వశ్చన్స్ అడిగారా మిస్ అయినట్టున్నా అంట, అయ్యో లేదు లేదు అయిపోయింది క్వశ్చన్స్ ఇంకా. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వేదశ్రీ రాహుల్ శాంతి శేఖర్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయ్యో అవునా అండి ఛత్రపతిలో ఒక సాంగ్ కూడా కదా అడవిరావు. ఎస్ నెక్స్ట్ రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు, సందడి సందడి చాలా సూపర్గా ఉంది, ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ. అండ్ వివి రెడ్డి శాస్త్రి గారు పోటీవాడే కానీ మహా గట్టివాడట, ఎవరు అంత పొట్టోళ్ళు ఎవరున్నారు. అండ్ ఆల్ సాంగ్ సూపర్ 100% అంటూ గడ్డ మంకయ్య బండారపల్లి నెల్లూరు నుండి మెసేజ్ చేశారనమాట, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇదండి సందేశ సందులో అన్ని మెసేజెస్ అయితే నేను ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా కంప్లీట్ చేసేసాను. అండ్ 3 hours 55 minutes 30 seconds వచ్చేసింది వీబీ క్లాక్. అండ్ నేనైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ తోటి ఈనాటి సందేశానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అండ్ వివిధాలు కలుసుకుందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది కిల్లర్ మూవీ నుంచి, వింటూ స్టే ట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో వీరోచితంగా పోరాడి గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో ఈరోజు పరామర్శించారు. యుఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్తో ప్రధానమంత్రి వీడియో కాల్లో ఈరోజు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ

నిరంతరం నిర్వహించే స్వచ్చాంధ్ర రాష్టస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అవార్డులకు 12 పురపాలక నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ పంచాయతీలతో పాటు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కేటాయించారు. అన్నమయ్య జిల్లా మద్నపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. కరువు నేలగా ఉన్న సీమ ప్రాంతాన్ని ఫ్రూట్ బౌల్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఈరోజు నివాళులర్పించారు. విజయవాడ లోక్భవన్లో మహాత్మాగాంధీ చిత్రపటానికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నివాళులర్పించారు. ఆయన బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీలో నిర్వహిస్తున్న 31వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా రాష్ట వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ప్రాంతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సమతుల అభివృద్ది, స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములను చేయడమే ప్రాంతీయ సదస్సుల ప్రధాన లక్ష్యమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందేవారికి పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నియామక పత్రాలు అందజేశారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్న కారణంగా పరిశ్రమల స్థాపన పెరుగుతోందని, యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: भारती FM 101.3।
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

4 మినిట్స్ లో ఉంది. వివి గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మనమైతే సక్సెస్ఫుల్ గా సందడి ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఈ రోజు ఫ్రైడే హీరో స్పెషల్.

సో మరి మెగాస్టార్ పాటలు విందామా? సో చిరంజీవి గారు ఈ పాటలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ మీకోసం ప్లే చేస్తాను 4 గంటల 50 నిమిషాల వరకు. ఫస్ట్ అయితే మీకోసం ఛాలెంజ్ చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిజానికి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించినటువంటి భువన చంద్ర గీతం విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా మెగాస్టార్ గారి పాటలు వింటున్నాం కదా. వినబోతున్న తర్వాతి పాట కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. హీరో స్పెషల్ గా చిరంజీవి గారు నటించినటువంటి సినిమాల నుంచి పాటలు అయితే వింటున్నాం కదా. సో నెక్స్ట్ వినబోతున్న పాట మరణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం.

4 hours 32 minutes 52 seconds లో ఉంది వీబీ గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ పసివాడి ప్రాణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు కదా. రాక్షసుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती FM 101.3 లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు,
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. ఖైదీ నంబర్ 150 చిత్రానికి హరిహరన్, శ్రేయ ఘోషల్ పాడినటువంటి శ్రీమణి గీతం వినబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో.

0: Bharati FM 101.3.
1: ఎస్, మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమంలో హీరో స్పెషల్ గా చిరంజీవి గారు నటించినటువంటి పాటలు విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జోస్ సైనింగ్ అప్ ఫర్ టుడే షో. ఏంటి అంటే వెన్నెలా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇప్పుడు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? వెన్నెల ప్రోగ్రాంలో చేతంతో తెలుసుకుందాం. ఈరోజు నవ్వు నాలుగు విధాల చేటు అనే ఒక పాత సామెత ఉండేది. అయితే ఆరోగ్యపరంగా చూస్తే నవ్వు 40 విధాల మేలు అంటున్నారు డాక్టర్స్. నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా నవ్వు ఎంతో మేలు చేస్తుందట. అదెలాగంటే మనస్ఫూర్తిగా నవ్వడానికి మించిన మందు మరొకటి లేదంటున్నారు. రోజులో ఒకసారైనా నవ్వకపోవడం వల్ల చాలా రకాల మానసిక సమస్యలొచ్చే అవకాశం ఉందంటున్నారు. నవ్వకుండా ఎప్పుడూ సీరియస్గా ఉండేవాళ్లకు స్ట్రెస్.
1: మీరింతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి కార్యక్రమాలను విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. చిత్రగీతాలు వింటారు. వినబోతున్న మొదటి పాట శత్రువు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన వేటూరి సుందరరామూర్తి గీతం వింటారు. సంగీతం అందించారు రాజ్కోటి.

శ్రీ నారాయణ రెడ్డి గీత సాహిత్యానికి బప్పిలహరి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన పాట వింటారు. చిత్రం స్టేట్ రౌడీ.

వేటూరి సుందరరామూర్తి గీత రచనకు ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. చిత్రం అశోక చక్రవర్తి

అగ్నిపర్వతం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గానం చేసిన వేటూరి సుందరరామూర్తి గీతం వింటారు. సంగీతం అందించారు చక్రవర్తి.

వేటూరి సుందరరామూర్తి గీత సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించగా మనో ఎస్ జానకి పాడిన పాట వింటారు. చిత్రం నిర్ణయం.

ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాలకు సంబంధించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. సకల జీవుల పట్ల అహింసను, జీవకారుణ్యాన్ని ప్రబోధించిన మహాత్మాగాంధీ జయంతి స్ఫూర్తితో ఈ వారోత్సవాలను సరిగ్గా ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ప్రారంభిస్తారు. దేశంలో అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1952లో ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సంస్థను ఏర్పాటు చేసింది. మొదటగా 1955లో ఒకరోజు మాత్రమే వైల్డ్ లైఫ్ డేను నిర్వహించారు. ఆ తర్వాత ప్రజల్లో మరింత విస్తృతమైన అవగాహన కల్పించేందుకు 1957వ సంవత్సరం నుండి

వారం రోజుల పాటు ఈ వారోత్సవాలను అధికారికంగా నిర్వహించడం ప్రారంభించారు. ఈ వన్యప్రాణి వారోత్సవాలకు సంబంధించిన ప్రధాన లక్ష్యాలు: అవగాహన పెంచడం, అడవుల నరికివేత అక్రమ వేట వల్ల అంతరించిపోతున్న అరుదైన పక్షులు, జంతువుల మనుగడకు భరోసా కల్పించటం, పర్యావరణ సమతుల్యత, జీవవైవిధ్యం మరియు అటవీ జీవావరణ వ్యవస్థలను రక్షించటం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటం, సంఘర్షణల నివారణ, మానవ వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించటం మరియు వన్యప్రాణుల స్వేచ్ఛా సంచార మార్గాలను రక్షించటం. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చర్యలకు సంబంధించి వన్యప్రాణుల సంరక్షణకు భరోసా కల్పించేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక చట్టాలు, ప్రాజెక్టులను అమలు చేస్తుంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 దేశంలో వన్యప్రాణుల రక్షణ కోసం రూపొందించిన అత్యున్నత చట్టంగా ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని పేర్కొనవచ్చును. 1973 సంవత్సరంలో మరొక పథకాన్ని రూపొందించారు, ప్రాజెక్ట్ టైగర్. పులుల సంరక్షణ కోసం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన జరుపుకుంటారు. వారోత్సవాల సందర్భంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల కోసం వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు. భారతదేశానికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వన్యప్రాణి సంపద అటవీ జీవావరణ వ్యవస్థలను సంరక్షించడం, అటవీల నరికివేత, అక్రమ వేట మరియు మానవ వన్యప్రాణి సంఘర్షణల వల్ల అంతరించిపోతున్న అరుదైన పక్షులు, జంతువుల మనుగడ భరోసాకు కల్పించడం మరియు సకల జీవుల పట్ల మహాత్మాగాంధీ ప్రబోధించిన అహింసను, దేశవ్యాప్తంగా పౌరుల్లో, ప్రత్యేకించి విద్యార్థుల్లో విస్తృత పర్యావరణ చైతన్యాన్ని రగిలించే పరమోన్నత లక్ష్యంతో ఈ వన్యప్రాణి వారోత్సవాల్ని మనం జరుపుకుంటాము. చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న తదుపరి చిత్రగీతం లేడీస్ టైలర్. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం వింటారు. సంగీతం అందించారు ఇళయరాజా.

బాతల జాతల జీతల జాతల బా బాతల మేతల బూతల జాతల బా.

ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాలకు సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుంటున్నాము. వాటిలో భాగంగా ప్రాజెక్ట్ టైగర్ గురించి తెలియజేసుకున్నాం, మరొకటి ప్రాజెక్ట్ ఎలిఫెంట్. 1992 ఏనుగుల సహజ ఆవాసాలు, ఎలిఫెంట్ క్యారిడార్లను కాపాడేందుకు మరియు రైలు ప్రమాదాల నుండి ఏనుగులను రక్షించేందుకు ఈ ప్రాజెక్ట్ అమలవుతుంది. ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అండ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. హిమాలయ పర్వతాల మంచు చిరుతల కోసం రాజస్థాన్ ఎడారిలో తీవ్రంగా అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్టమేక పక్షి కోసం ప్రత్యేక మిషన్లు నడుస్తున్నాయి. ప్రాజెక్ట్ చీతా. 1952 భారతదేశంలో అంతరించిపోయినట్లు ప్రకటించిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టేందుకు నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుండి కునో నేషనల్ పార్క్కు చీతాలను తీసుకువచ్చారు. ప్రాజెక్ట్ డాల్ఫిన్. జాతీయ జలచరజీవి అయిన గంగా రివర్ డాల్ఫిన్ పరిరక్షణ కోసం అత్యాధునిక నిఘా విధానాలను అమలు చేస్తున్నారు. వన్యప్రాణులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నట్లయితే, ఆవాసాల విచ్ఛిన్నం. అడవులగుండా హైవేలు, రైల్వే లైన్లు, గనులు, రిసార్ట్ల నిర్మాణం వల్ల జంతువుల స్వేచ్ఛా సంచార మార్గాలు మూసుకుపోతున్నాయి. మానవ వన్యప్రాణి సంఘర్షణ. అడవుల విస్తీర్ణం తగ్గడంతో ఆహారం, నీటి కోసం ఏనుగులు, పుల్లు, చిరుతలు, పంట పొలాలు, గ్రామాలపై దాడి చేయటం నిత్య సమస్యగా మారింది. అక్రమ వేట మరియు అటవీ దహనాలు, కాట్లతో ఉచ్చులు బిగించటం, విద్యుత్ కంచెల ద్వారా ఏనుగులను చంపటం మరియు వేసవిలో అడవులకు నిప్పు పెట్టడం వలన వేలాది వన్యప్రాణులు ఆహుతి అవుతున్నాయి. వాతావరణ మార్పులు. అడవులు అంతరించిపోవడం వలన అకాల వర్షాలు, తీవ్ర వర్షాభావం, ఎండ తీవ్రత వల్ల అటవీ వాగులు ఎండిపోయి జంతువుల తీవ్ర దాహార్తికి గురవుతున్నాయి. 2 నుండి 8 వరకు నిర్వహించే విశేష కార్యక్రమాల్లో భాగంగా జూలలో విద్యార్థులకు ఉచిత ప్రవేశం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జంతు ప్రదర్శనశాలలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ వంటివి పాఠశాల విద్యార్థులకు ఈ వారంలో ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్. అటవీ సౌందర్యం, జంతువుల జీవన శైలిని ప్రతిబింబించే ఛాయాచిత్ర ప్రదర్శనలు, డాక్యుమెంటరీ స్క్రీనింగ్స్ నిర్వహిస్తారు. అడవుల శుభ్రత డ్రైవ్. నేషనల్ పార్కులు, ఎకోటూరిజం ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే సామూహిక శ్రమదాన కార్యక్రమాలను చేపడతారు. పాఠశాలల్లో పోటీలు. విద్యార్థులకు వన్యప్రాణి సంరక్షణపై చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు మరియు

వైల్డ్ లైఫ్ క్విజ్ పోటీలను నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తారు. జాతీయ వన్యప్రాణి వారోత్సవాలకు పాఠశాలలు, విశ్వవిద్యాలయాల విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్, జువాలజీ, ఎకానమీ, ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ మరియు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అభ్యసించే నవతరం విద్యార్థులకు ఎంతో ఉన్నతమైన విద్యా విలువ ఉంది. విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాల్లో జంతువుల పేర్లు చదవటం మాత్రమే కాకుండా అడవుల్లోనే ఒక పులి లేదా తేనెటీగ అంతరించిపోతే మొత్తం ఆహారపు గొలుసు కుప్పకూలిపోయి మానవ మనుగడికే ముప్పు వాటిల్లుతుందనే పర్యావరణ అంతఃసూత్ర విజ్ఞానం జంతువుల భూభాగాన్ని మనం ఆక్రమించకూడదనే సహజీవన సంస్కృతి, జూలలో లేదా టూరిజం ప్రాంతాల్లో మూగజీవులను రాళ్లతో కొట్టడం, ప్లాస్టిక్ కవర్లు విసరటం చేయకూడదనే కనీస పౌర నైతిక బాధ్యత మరియు భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడే గ్రీన్ లీడర్షిప్ నైపుణ్యాన్ని ఎలా అలవర్చుకోవాలో ఈ అధ్యయనం ద్వారా బోధించవచ్చును. భారతదేశ వన్యప్రాణి సంపద మన జాతికి దక్కిన అమూల్యమైన ప్రకృతి కానుక. అడవుల గర్జనలో, పక్షుల కిలకిలారావాల్లో, నదుల ప్రవాహంలో సృష్టి సమతుల్యత దాగి ఉంది. జంతువులను కేవలం అలంకార వస్తువులుగానో లేదా వినోద సాధనాలుగానో చూడటం మాని ఈ భూమిపై మానవుడితో సమానంగా జీవించే హక్కు వన్యప్రాణులకు కూడా ఉందని గుర్తించడం మన ప్రాథమిక కర్తవ్యం. అడవులు ఉంటేనే వర్షాలు, వర్షాలు ఉంటేనే పంటలు, సమస్త జీవకోటి క్షేమంగా ఉంటేనే మానవజాతి సురక్షితం. జాతీయ వన్యప్రాణి వారం మూగజీవులను వేటాడకుండా ప్రేమగా ఆదరించాలని, అడవుల నరికివేతను అరికట్టి పచ్చదనాన్ని కాపాడుకోవాలనే మహోన్నత సందేశాన్ని తెలియజేస్తుంది. ప్రకృతితో మమేకమై జీవిస్తూ సమతుల్య భూగోళాన్ని నిర్మిద్దాం. జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా భారతదేశ వన్యప్రాణుల పరిరక్షణకు మనమందరం నిబద్ధతతో పునరంకితమవుదాం. వినబోతున్న చిత్రగీతం ప్రియరాగాలు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం అందించారు MM కీరవాణి.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచనకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం పెళ్లి సందడి.

అదిరిందయ్య చంద్రం ఈ చిత్రం నుండి టిప్పు ఎంఎం శ్రీలేఖ గానం చేసిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వింటారు. సంగీతం అందించారు ఎంఎం శ్రీలేఖ.

చివరగా నేను సీతామహాలక్ష్మి చిత్రం నుండి సందీప్ కౌశల్య పాడిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వింటారు. సంగీతం అందించారు చక్రీ.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలను 8:40 చిత్రమంజరిలో వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. సమయం 6:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉద్యాన రంగానికి కీలకంగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలియజేశారు.

0: పెద్దల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మదనపల్లిలో ఈరోజు జరిగిన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యాన రంగానికి ఐఎస్ఏ కీలకంగా నిలుస్తుందని, ఆదాయం పెరిగి రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర సహకారంతో 40,000 కోట్లు, ప్రైవేటు పెట్టుబడులు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమలోని మొత్తం 10 జిల్లాల్లో 5,860 గ్రామాలను 201 క్లస్టర్లుగా అభివృద్ది చేస్తున్నామని, 6 లక్షల ఎకరాల్లో అదనంగా ఉద్యాన సాగు విస్తరించేలా కార్యక్రమం చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: దేశంలోనే మైక్రో ఇరిగేషన్ పాలసీ తీసుకొచ్చాం. పంట కుంటలు, వాటర్ షెడ్ పథకాలు, చెక్ డ్యాములు, కంటూర్ ట్రెంచ్లు, అనేక కార్యక్రమాలు అమలు చేసి జల సంరక్షణ కోసం చర్యలు తీసుకున్నాం. అంద్రే నీవా ఫేజ్ 2, GNSS, వెలుగొండ ఫేజ్ 2, పేరూరు లిఫ్ట్, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ, వేదావతి లిఫ్ట్, మల్లెమడుగు, బాలాజీ సాగర్ ప్రాజెక్టులు వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేస్తాం.
0: రాష్ట్రంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈరోజు జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంకురార్పణ, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుల అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలోనే రాయలసీమలో హార్టికల్చర్ హబ్కు అంకురార్పణ జరుగుతోందని చెప్పారు. రైతులకు సహకారం అందించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థను రిలయన్స్ ఏర్పాటు చేస్తోందని, ఇది రైతులకు సహకారం అందిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారని, యుద్ద సంక్షోభం ఉన్నా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: రైతులు ఒక జీవన ఆధారానికి కావాల్సిన అన్ని రకాల ప్లాన్స్ తీసుకొచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల అకౌంట్ కు పైసా వెళ్ళాలి, వాళ్ళకి చేతుల ఖర్చుకి డబ్బు ఉండాలని కిసాన్ సమ్మాన్ నిధి తీసుకొచ్చారు. దాని తర్వాత మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు సమయానికి పంటకి కావాల్సిన పైసా బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు, ఆ క్రెడిట్ కార్డు చేతులు ఉండడం వల్ల.
0: రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మదనపల్లిలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాయలసీమ రైతులకు సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పంటలను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాయలసీమలో గత 2 ఏళ్లలో 8,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు చేపట్టామని, 62,000 ఎకరాల్లో 28,000 మంది రైతులకు లబ్ది చేకూరేలా ఉద్యాన పంటల సాగును విస్తరించామని తెలిపారు. 5,000 కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశామని, నీటి సంరక్షణ చర్యలను బలోపేతం చేస్తూ రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సమీపంలోని వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆవరణలో అధునాతన క్రికెట్ స్టేడియం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్టేడియంను అందుబాటులోకి తీసుకురావడం వల్ల విద్యార్థులు, యువత క్రీడల్లో మరింత రాణించేందుకు వీలవుతుందన్నారు. స్వచ్ఛ అంధ్ర కింద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో చెత్త కుప్పలు లేకుండా చేసి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, మరో 6 ప్లాంట్లను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా

0: బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిరర్ధక ఆస్తులు లేదా వసూలు కాని రుణాల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్. 2018 సంవత్సరంలో ఎన్పీఏల సంక్షోభం తీవ్రస్థాయిలో 11.18% చేరడంతో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టాయి. 4 R's వ్యూహంగా పిలువబడే ఒక విధానం ద్వారా మొండి బకాయిలను గుర్తించడం, బ్యాంక్రప్టసీ కోడ్ IBC ను ప్రవేశపెట్టడం, కొత్తగా మూలధనాన్ని అందివ్వడం, కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయడం వంటివి జరిగాయి. ఈ ప్రక్షాళన దేశ ఆర్థిక రంగ స్వరూపాన్ని దశాబ్దాలలోనే ఆరోగ్యకరమైన స్థితికి తీసుకువచ్చింది. స్థూల నిరర్ధక ఆస్తులు 11.18% నుండి దశాబ్ద కాలంలోనే 1.80% తగ్గింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాల నుండి రికార్డు లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంగా మాట్లాడుతూ,
1: బ్యాంకింగ్ సెక్టర్ ఏక ప్రకార అర్థవ్యవస్థ కి గ్రీడ్ హోతా హై. 2014 సే పహలే ఫోన్ బ్యాంకింగ్ కా కాలఖండ్ థా. బ్యాంకింగ్ వ్యవస్థ కే సబ్ కర్తా ధర్తాఓ కో విశ్వాస్ మిలియా. రిఫార్మ్ కి ఆవశ్యకత థీ, హిమ్మత్ కే సాథ్ రిఫార్మ్ కియే, పారదర్శీ వ్యవస్థ బనాయీ, ఢేర్ సారే బ్యాంకింగ్ రిఫార్మ్స్ హువే. ఆర్ జో సర్కారీ బ్యాంక్ దుర్బల్ హో చుకీ థీ, ఠీక్ నహీ చల్ పాత, ఉస్కో హమ్నే బడీ బ్యాంక్ కే సాథ్ మర్జర్ కర్ దియా. ఉస్ బీమారీ సే బ్యాంకో కో ముక్తి మిలీ.
0: గాంధీజీ చూపిన సత్యం, శాంతి, అహింస మార్గాలు ఆచరణీయమని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫారూక్ అన్నారు. మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా నంద్యాలలో గాంధీ విగ్రహానికి మంత్రి ఈరోజు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సామరస్యాల పరిరక్షణకు యువత కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న వినూత్న సంస్కరణలతో స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజ్ కార్యక్రమం కొత్త దిశలో పయనిస్తోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం గత నెల 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ 15,229.40 కోట్ల రూపాయల రుణ పంపిణీ, 82,639.56 కోట్ల రూపాయల రుణ నిల్వతో దేశంలోనే ముందంజలో నిలిచిందని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాలు తాత్కాలిక సహాయంగా మాత్రమే కాకుండా కుటుంబాల ఆదాయ అభివృద్ధికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉద్యాన రంగానికి కీలకంగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శూయంతాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో మోకాళ్ల నొప్పులు పరిష్కార మార్గాలు ఈ అంశం గురించి డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పాడి పంటలు రైతుల కార్యక్రమంలో రబీ సీజన్లో పప్పుశనగ సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి ఖమ్మం మండల వ్యవసాయ అధికారి డి దేవేంద్ర గౌడ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది.

7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన అంతర్జాతీయ వార్తలు ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం వింటారు. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 పాటకు వేళాయరా కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కోరు పాటలు వింటారు. 10:20 ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:20 ఆపాత మధురాలు కార్యక్రమంలో అలనాటి ఆపాత చిత్రాల్లోనే సుమధురమైన గీతాలను వింటారు. 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈపూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05, అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రసారమవుతుంది. గానం చేసిన వారు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఉత్తమ కార్యకర్త ఈ అంశం గురించి అన్నదానం చిదంబర శాస్త్రి గారి వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో చిరుధాన్యాలు విలువ ఆధారిత ఉత్పత్తులు వివరాలు తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో సంప్రదాయాలు దాటిన మానవత్వం కథానిక ప్రసారమవుతుంది. పఠనం శ్రీ ఆర్ భరద్వాజ. అనంతరం బాలల కథా సాహిత్యం ఆవశ్యకత ఈ అంశం గురించి శాఖమూరి శ్రీనివాసరావు గారి ప్రసంగం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటారు. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం సత్యనారాయణ స్వామి మహిళా సేవా సమాజం వారి కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వసుదైక కుటుంబం గురించి వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM ఆరోగ్య సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మోకాళ్ల నొప్పులు పరిష్కార మార్గాల గురించి డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారితో పరిచయం వింటారు.

0: మన శరీరాన్ని నడిపించే ప్రతి అడుగులోనూ మోకాళ్ళ పాత్ర ఎంతో ముఖ్యమైనది. కానీ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి మోకాళ్ళ నొప్పులు, నడవడంలో ఇబ్బందులు చాలా వరకు వస్తున్నాయి. మరి ఈ మోకాళ్ళ నొప్పులకు కారణమేంటో తెలుసుకున్నాము. ఈ మోకాళ్ళ నొప్పి తగ్గించుకోవడం కోసం మందులు వాడుతూ ఉంటారు చాలా మంది. అలాగే కొంతమంది ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటూ ఉంటారు. మరికొందరికి ఇంజెక్షన్లు కూడా సూచిస్తుంటారు డాక్టర్లు. అయితే మోకాళ్ళకి ఇంజెక్షన్ అంటే చాలా మందిలో ఎన్నో సందేహాలున్నాయి. అది ఎప్పుడు అవసరము, ఎప్పుడు వేయించుకోవాలి, అది అందరూ వేయించుకోవచ్చా, లేకపోతే ఇంజెక్షన్తో నొప్పి పూర్తిగా తగ్గిపోతుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి చాలా మందికి సందేహాలున్నాయి. ఈ మోకాళ్ళ సమస్యలకు అందుబాటులో ఉన్న ఇంజెక్షన్లు, చికిత్స గురించి, వాటి అవసరము, ప్రయోజనాలు, జాగ్రత్తల గురించి ఈ రోజు మనకు వివరించడానికి ఆర్థోపెడిక్ డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారు మన స్టూడియోకి విచ్చేస్తున్నారు. వారి ద్వారా మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన ఇంజెక్షన్లు, చికిత్స ఎంతవరకు అవసరము అని మనం తెలుసుకుందాం. నమస్కారం సార్.
1: నమస్కారం అమ్మా. నేను డాక్టర్ మోహన్ని, ఎముకలు, కీళ్ళు, నరములు, వెన్నెముక సర్జన్. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్.
0: ఓకే సార్. ఇప్పుడు చాలా మందికి మోకాళ్ళ నొప్పికి ఇంజెక్షన్లు ఎప్పుడు అవసరమవుతాయి అంటారు?
1: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ ఇంజెక్షన్స్లో ముఖ్యంగా మనకి ఒకటి జాయింట్స్లో వేసే ఇంజెక్షన్స్ అండి. ఇందులో అంటే జాయింట్స్లో వేస్తాము కొన్ని కొన్నిసార్లు, కొన్ని కొన్నిసార్లు సాఫ్ట్ టిష్యూ మజిల్ కూడా ఇంజెక్షన్స్ ఇస్తాము.
0: ఓకే.
1: సో ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకునేది మోకాళ్ళలో జాయింట్స్లో వేసే ఇంజెక్షన్ అంటే ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయండి. సో ఒకటి వచ్చేసి మోకాళ్ళలో వేసే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్. మనం స్టిరాయిడ్ అని, డెపోమెడ్రాల్, ట్రయాంసిలోన్ అని రకరకాలుగా స్టిరాయిడ్ అని తెల్లగా పాలలాగా ఉంటుందండి. మీకు ఇంజెక్షన్ చేసేటప్పుడు డాక్టర్ దగ్గర చూస్తే మీకు తెల్లగా మనకు పాలలాగా సిరంజిలో కనపడిందంటే అది స్టిరాయిడ్ ఇంజెక్షన్ అని అర్థం అండి. సో స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి మనకి ఎప్పుడు వేసుకోవచ్చు అంటే సివియర్ పెయిన్తో నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఇంకా స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఖర్చు కూడా తక్కువేనండి. 500, 600, 700 ఇంజెక్షన్ అయిపోతుంది అది. సో స్టిరాయిడ్ ఇంజెక్షన్ వేసినప్పుడు ఏమవుతుందంటే అండి, లోపల మనకి నరాలు, జాయింట్లో నరాలు ఉంటాయండి. ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ వెళ్ళి ఆ నరాలన్నింటినీ తినేస్తుంది. ఆ నరాలన్నింటినీ తినేయడం వల్ల మనకు మోకాళ్ళల్లో మొత్తం మొద్దుబారిపోతుంది. సో మొద్దుబారిపోవడం వల్ల ఎప్పుడైనా నరాలు ఎఫెక్ట్ అవుతేనే మనకు మంట కానీ నొప్పి కానీ వస్తూ ఉంటుంది. సో ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ వెళ్ళి ఆ నరాలన్నింటినీ తినేయడం వల్ల, మొద్దుబారిపోవడం వల్ల పేషెంట్కి వెంటనే ఇమ్మీడియట్గా నొప్పి అనేది తగ్గిపోతుంది. హ్యాపీగా నడుస్తాడు, ఇంటికి వెళ్తాడు, తగ్గిపోయిందని చాలా ఆనందపడతాడు. కానీ అది చాలా టెంపరీ అండి. ఆ ఇంజెక్షన్స్ అనేవి ఈ నరాలను తినేయడం వల్ల ఆ మోకాలంతా కొంచెం మొద్దుబారిపోయినట్టు అయిపోయి నొప్పి తగ్గిపోయి పేషెంట్ అనేది హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు.
0: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మోకాళ్ళకి వేసే ఇంజెక్షన్లో ఎన్ని రకాలు ఉన్నాయంటారు, అవి ఎలా పనిచేస్తాయి?
1: మొత్తంగా మూడు రకాల ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఒకటి స్టిరాయిడ్, ఇంతకుముందు చెప్పినట్టు తెల్లగా పాలలాగా ఉంటాయి. సో అవి సివియర్ కండిషన్స్లో ఉన్నప్పుడు వేస్తాము. రెండో రకం వచ్చేసి హైలూరినిక్ యాసిడ్, విస్కస్ ఇంజెక్షన్స్, అంటే మన కొబ్బరి నూనెలాగా ఉంటాయండి, గుజ్జు మోకాళ్ళలో గుజ్జు లూబ్రికేషన్ పర్పస్ మీద ఇస్తూ ఉంటాం ఇవి. మూడో రకం వచ్చేసి పిఆర్పి ఇంజెక్షన్స్ ని ఈ మధ్య విపరీతంగా ఇస్తున్నారండి సిటీస్లో. పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అంటే మన బ్లడ్ శాంపిల్ ని తీసుకుని సెంట్రిఫ్యూజ్ మిషన్లో పెట్టి తిప్పేస్తే సో ఆ ఎర్ర రక్త కణాలన్నీ పోతాయి. మిగిలిన ఈ ప్లాస్మాతో, ప్లేట్లెట్స్ అధికంగా ఉండే ప్లాస్మా అనేది మన మోకాళ్ళలో ఇంజెక్షన్స్ చేస్తారు. సో ముఖ్యంగా మోకాళ్ళ అరుగుదల స్టేజ్ని బట్టి ఉంటుందండి. లాస్ట్ స్టేజ్లో అసలు ఏవీ పనిచేయవు. నాలుగు స్టేజుల్లో, నాలుగో స్టేజ్, మూడో స్టేజ్కి వచ్చిన తర్వాత అసలు ఏది పనిచేయదండి. ముఖ్యంగా ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఏంటంటే అండి, ఒకటి లేదా మ్యాక్సిమం రెండు వేయించుకోవడమే మంచిదండి. అధికంగా వేయించుకుంటే ఏమవుద్దంటే ఈ లోపల కాలంటా మొద్దుబారిపోవడం వల్ల, పేషెంట్ వెంటనే నొప్పి తగ్గిపోయింది అనుకోవడం వల్ల, మళ్ళీ నడవడం మొదలుపెట్టిన తర్వాత మన శరీరం ఏంటంటే కొత్త నరాలను తయారు చేసుకుంటుంది. కొత్త నరాలను తయారు చేసుకున్న లోపు ఏంటంటే ఈ నడవడం వల్ల వెయిట్ అధికంగా బరువు పెట్టి మనం నడవడం వల్ల ఏంటంటే డ్యామేజ్ అనేది, ఎముక డ్యామేజ్ ఇంకా పెరిగిద్ది లోపల. సో ముందున్న నొప్పి కంటే 2 times 3 times నొప్పి అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా ఆ స్టేజ్లో ఏంటంటే ఇంకా తప్పనిసరిగా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ స్టేజ్కి వెళ్ళిపోతుందండి. సో స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, తప్పనిసరి పరిస్థితుల్లోనే వేయించుకోండి. ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ వేయించుకుంటే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. లోపల ఇంకా డ్యామేజ్ ఎక్కువైపోయి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. రెండో రకం వచ్చేసి విస్కస్ ఇంజెక్షన్స్, హైలూరినిక్ యాసిడ్. ఇదేంటంటే కొబ్బరి నూనెలాగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి ఒక 3,000 to 4,000 దాకా ఉంటుందండి. ఇదేంటంటే కొబ్బరి నూనె జస్ట్ లూబ్రికేషన్, మన జాయింట్లో ఉండే రెండు మిషన్లోకి ఇప్పుడు ఎలా అయితే మనం కొబ్బరి నూనె గ్రీజ్ లాంటిది వాడతామో స్మూత్గా రన్ అవ్వడం కోసం, రెండు మోకాళ్ళు, రెండు ఎముకల మధ్యలో గ్యాప్లో ఈ ఇంజెక్షన్ ఇవ్వడం.

0: లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది. ఇది కూడా మ్యాక్సిమం ఒకటి లేదా రెండో స్టేజ్లో ఉన్న వాళ్ళకే పనిచేస్తుందండి, మూడో స్టేజ్ నాలుగో స్టేజ్కి మనం చెప్పలేము, అది రిజల్ట్ ఇవ్వదు. ఎందుకంటే అరుగుదల అనేది ఎక్కువ అవుతే ఏ ఇంజెక్షన్ మనం కాపాడలేదు. ఇక మూడో రకం వచ్చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇదైతే అబ్సల్యూట్లీ ఉపయోగమే లేదండి. ఇది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా టెండాన్ ఇంజురీస్లో, ప్లాంటార్ ఫేషియా అంటాము, టెండోయిక్లిస్ ఇంజురీస్లో, టెండాన్స్ హీలింగ్లో, లిగమెంట్ హీలింగ్లో పిఆర్పి ఇంజెక్షన్స్ ఉపయోగపడతాయి. కానీ అది డ్యామేజ్ని బట్టి, మైల్డ్ ఇంజురీ, చిన్న స్ప్రెయిన్ అట్లాంటి వాటికి లిగమెంట్ ఇంజురీస్లో పిఆర్పి ఇంజెక్షన్స్ ఉపయోగపడతాయి. కానీ జాయింట్ బాగా అరిగిపోయిన తర్వాత వీటిల్లో వేయడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదండి.
1: డాక్టర్ గారు, మీరిప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ రెండు సార్లు వేయించుకుంటే సరిపోతుంది, అందుకంటే ఎక్కువ సార్లు వద్దు అని అన్నారు కదా, మరి ఒకసారికి ఇంజెక్షన్కి ఇంకోసారి ఇంజెక్షన్కి గ్యాప్ ఎంత ఉండాలంటారు?
0: నన్ను అడిగితే వీలైనంత వరకు స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి వేయించుకోకపోవడమే మంచిదండి.
1: ఓకే.
0: ఇంకా కంపల్సరీ అయిన పరిస్థితుల్లో, కొంచెం ఎఫోర్డబిలిటీ లేని వాళ్ళల్లో, విపరీతంగా నొప్పి తట్టుకోలేని వాళ్ళల్లో, అరుగుదల ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, లేదా భవిష్యత్తులో మేము మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటాము, ప్రస్తుతానికి మాకు కొంచెం నొప్పి తగ్గితే చాలు అనుకునే వాళ్ళల్లో ఒక ఇంజెక్షన్ వరకు వేయొచ్చండి. లేదు అంటే ఒక 1 మంత్ గ్యాప్, 2 మంత్స్ గ్యాప్లో వాళ్ళ సివియారిటీని బట్టి ఇంకొక ఇంజెక్షన్ వేయొచ్చు. కానీ వీలైనంత వరకు స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వేయించుకోకపోవడమే మంచిదని నా ఒపీనియన్ అండి. హైలురునిక్ యాసిడ్, విస్కస్ ఇంజెక్షన్స్ అంటాము, అవి మీరు మంత్లీ ఎన్ని వేయించుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. షుగర్ పేషెంట్స్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది వేయించుకోకపోవడమే మంచిది. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వేయించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ జరిగి లోపల సెప్టిక్ ఆథరైటిస్ అంటాం, లోపల జాయింట్ అనేది సెప్టిక్ అవుతుందండి. అప్పుడు చాలా చాలా తీవ్రమైన పరిణామం అది. సో వీలైనంత వరకు స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అవాయిడ్ చేయండి, వేయించుకోవద్దు. వీలైతే కొంచెం ఎఫర్డబిలిటీ ఉంది అంటే స్టేజ్ 1, 2లో విస్కస్ ఇంజెక్షన్స్ వేయించుకోండి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, కొంచెం సైక్లింగ్, ఎక్సర్సైజ్, నడక తగ్గించుకోవడము, కింద కూర్చునేది మానేయడము, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంచెం మోకాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. దాంతోపాటు కొంచెం విటమిన్ డి, కాల్షియము, మెగ్నీషియము, విటమిన్ B12 ఇట్లాంటి స్ట్రెంగ్, అంటే బోన్ స్ట్రెంగ్, మజిల్ స్ట్రెంగ్, వీటికి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఇంకా లాస్ట్ స్టేజ్లో అయితే ఏ ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సిన ఉన్న ఉపయోగం లేదండి. బెటర్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడమే ఉత్తమమైనది.
1: ఓకే డాక్టర్ గారు, అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోకపోవడం మంచిది అంటారు.
0: ఎగ్జాక్ట్లీ మేడం.
1: ఓకే అండి. అలాగే డాక్టర్ గారు, ఈ కాలంలో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. కొంతమందికి సక్సెస్ కావటం లేదు, తర్వాత నడవలేకపోతున్నాం అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది చేయించుకోవచ్చు అంటారా లేదా?
0: 100% అండి, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది నేనైతే రికమెండ్ చేస్తానండి. కానీ ఎవరిలో చేయాలి, ఎవరిలో అంత రిజల్ట్ రాదు అనేది మనం ముందే అసెస్ చేయగలగాలి. చాలామంది ఏంటంటే బయట అపోహలు, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకుంటే సక్సెస్ కాదు, మంచాల పడిపోవాల్సి వస్తుంది, నడవకూడదు, రెస్టే తీసుకోవాలి, ఇవన్నీ అపోహలు ఉంటాయండి. ముఖ్యంగా ఇవన్నీ అబద్ధాలే. మనం మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసేదే నడవడం కోసం, నార్మల్ యాక్టివిటీస్, వాళ్ళ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ చేయడం కోసమే మనం ఆపరేషన్ చేస్తాం. సో చేసిన మ్యాక్సిమం 100లో ఒక 80 మంది 90 మందికి 100% సక్సెస్ అవుతాయండి. ఒకరిద్దరిని చూసుకుని ఏంటంటే జనాలందరూ, అదొక భయం ఉంటుంది వాళ్ళకి. నిజంగానే ఆపరేషన్ అనేది కొంచెం పెద్ద ఆపరేషనే. బోన్స్ అనేవి కట్ చేస్తాము, కొత్త మెటల్ అనేది పెడతాము, సిమెంట్ పెడతాము. సో వాటి వల్ల భయం అయితే ఉంటుంది. కానీ చాలామందిలో, అంటే మనము చూసుకోగలగాలి, అంటే వాళ్ళలో థైరాయిడ్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా, బోన్ క్వాలిటీ చాలా వీక్ ఉందా, అన్కంట్రోల్డ్ షుగర్ ఉందా, ఇంకా ఒబేసిటీ, చాలా చాలా బరువు ఉన్నారా. వీళ్ళల్లో ఏంటంటే కోమార్బిడ్ కండిషన్స్, గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, బోన్ క్వాలిటీ సరిగా లేని వాళ్ళల్లో కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుందండి. కానీ మ్యాక్సిమం మనుషుల్లో ఈ ఆపరేషన్ చేసేదే కారణం ఏంటంటే వాళ్ళు ఇంకొక 15-20 ఏళ్ళు హ్యాపీగా తిరగగలిగే వాళ్ళు. ఇప్పుడు చాలామందికి ఏమవుతుంది, మోకాళ్ళ నొప్పుల వల్ల వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా, ఇలా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, టెంపుల్స్కి వెళ్ళాలన్నా, ఇంకేదన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా చాలామంది ఇంట్లోనే ఆగిపోతున్నారు 45-50 ఏళ్ళకే. సో అలాంటి వాళ్ళల్లో మనం ప్రాపర్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేస్తే సో వాళ్ళు హ్యాపీగా ఇంకొక 20 ఏళ్ళు యాక్టివ్ లైఫ్ ఉంటుంది, హాయిగా తిరగవచ్చు వాళ్ళు. సో మోకాళ్ళ నొప్పుడు వల్ల వాళ్ళ లైఫ్ ఆగిపోకుండా ఉండడం కోసమే మనం మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది ఇప్పుడు చేస్తున్నాం.
1: మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎవరైనా సరే ప్రశాంతంగా చేయించుకోవచ్చు అని అంటారు.
0: ప్రశాంతంగా

0: చేయించుకోవచ్చండి,
1: ఓకే.
0: భయపడాల్సిన అవసరం లేదు.
1: దానికంటూ ఒక సర్టన్ ఏజ్ ఉంటుందా సార్?
0: యూజువల్గా యాక్టివ్ లైఫ్ని మనం మెజర్ చేస్తామండి. అంటే
1: ఓకే.
0: యూజువల్గా ఇప్పుడు 40-45 ఏళ్ళకి 50 వాళ్ళకే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసే కారణం ఏంటంటే వాళ్ళు ఇంకొక 20 ఏళ్ళు వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు
1: లీడ్
0: తృప్తిగా
1: చేయగలుగుతారు,
0: లీడ్ చేయొచ్చు.
1: నడవగలుగుతారు.
0: వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడక్కర్లేదు. పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా, టెంపుల్స్కి వెళ్ళాలన్నా, మెట్లెక్కి దిగొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు వాళ్ళు.
1: ఓకే. అంటే ఆపరేషన్ తర్వాత వాళ్ళు సాఫీగా ఇంతకుముందు ఎలా నడవగలుగుతున్నారు అలా నడవగలుగుతారు.
0: నడవగలుగుతారు, దానికోసమే మనం ఆపరేషన్ చేసేది.
1: ఓకే.
0: అలా వాళ్ళ పూర్వపు లైఫ్ని వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం కోసమే మనం మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది చేస్తాం.
1: ఓకే.
0: సో 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి, ఇంకా లైఫ్ స్పాన్ తక్కువ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే కొంచెం వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో ఒక 1 మంత్ 2-3 వీక్స్ ఏంటంటే కొంచెం నొప్పి ఉంటుందండి మోకాళ్ళలో. అంటే ఆ నొప్పి కొంచెం టాలరేట్ చేయగలిగిన స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళకి, మోటివేటెడ్ పీపుల్ అనమాట. అంటే కొంతమందికి డిప్రెషన్లో ఉంటారు, నాకేంటి ఇలా అయిపోయింది అనే డిప్రెషన్లో కాకుండా పాజిటివ్గా థింకింగ్ చేసే వాళ్ళల్లో మనం ఈ ఆపరేషన్ చేయడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి మోకాళ్ళ ఆ భయంతో నొప్పితో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏది చేయకుండా కాలు కదలకుండా అలాగే ఉండిపోతే ఏమవుతుందంటే స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, మోకాళ్ళ అనేది బిగుసుకుపోద్ది, మూమెంట్ అనేది రాదు. మనం చేసేదే మూమెంట్ కోసం. సో మనము సర్జరీ అవ్వాలి, దాంతోపాటు మనకు సర్జరీ చేయించుకున్న మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాజిటివ్ వేలో దాన్ని యాక్సెప్ట్ చేయగలిగి ఒక 1 మంత్ మంచి ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ అంటే ఏముండదండి, కాలు మడవడము, చాపడము, ఎక్సర్సైజ్ చేపిస్తాము, 4-5 మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కి దిగడం నేర్పిస్తాము. సో ఏంటంటే ఒక 1 మంత్ తర్వాత ఆటోమేటిక్గా ఆ పెయిన్ లెవెల్స్ అనేవి చిన్న చిన్నగా తగ్గిపోతాయి. సో వాళ్ళు అనేది నార్మల్ యాక్టివిటీస్కి వచ్చేస్తారు. ఒక 2-3 మంత్స్ కల్లా లోపల ఉన్న మెటల్ కూడా బోన్తో అడ్జస్ట్ అయిపోతుంది, వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ని లీడ్ చేసుకోవచ్చు వాళ్ళు.
1: ఓకే. అంటే ఆపరేషన్ అయిపోయిన ఒక 1 వీకే ఇలాంటి ఫిజియోథెరపీ అన్నీ కూడా స్టార్ట్ చేస్తారు మీరు?
0: ఇప్పుడు 1 వీక్ కూడా ఆగట్లేదండి, ఇప్పుడున్న రోజుల్లో నెక్స్ట్ డేనే నడిపిస్తున్నారు. అంటే ఫాస్ట్ ట్రాక్ అనస్థీషియా అంటాం అన్నమాట. అంటే మనకు వెన్నుపూసకి మత్తు ఉంటుంది కొంచెం, మత్తు ఉండడం వల్ల ఏంటంటే ఆపరేషన్ ఈరోజు చేస్తే కొంతమంది ఈరోజు ఈవినింగ్కి నడిపిస్తున్నారు, లేదంటే రేపు మార్నింగ్కి నడిపిస్తున్నారు.
1: కొంతమంది డాక్టర్ దగ్గరికి వెంపడే మోకాలి మార్పిడి చేయాలంటారు, కొంతమంది ఏమో ఇప్పుడు ఇంజెక్షన్ ద్వారా తగ్గిపోతుంది అని అంటారు. అలాంటప్పుడు ఒక డాక్టర్ దగ్గరే కాకుండా ఇద్దరు ముగ్గురు డాక్టర్ దగ్గర సలహా తీసుకోవడం అవసరం అంటారా?
0: ఎగ్జాక్ట్లీ అండి, 100% అది పేషెంట్కి హక్కు అండి. అది ఒక డాక్టర్ దగ్గరే రెస్ట్రిక్షన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఒక డాక్టర్ సర్జరీ అని చెప్పారే అనుకోండి, ఇంకా సిటీలో 2-3 డాక్టర్స్నైనా కలవచ్చు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు. అట్లా తీసుకుని ఏది బెస్ట్ అయితే, ఏది మ్యాచ్ అవుతుంది అంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ని బట్టి, వాళ్ళకి నచ్చిన విధానాన్ని బట్టి సర్జరీ చేయించుకోవచ్చు అండి. ఒకరు చెప్పిన దాన్నే 100% మనం నమ్మాల్సిన అవసరం లేదు. సో 2-3 ఒపీనియన్స్ తీసుకోవచ్చు, కావాలంటే పేషెంట్ ఎంతమంది ఒపీనియన్ తీసుకోవచ్చు, చివరికి పేషెంట్ నచ్చింది ఆయన చేసుకుంటాడు.
1: ఓకే అండి. ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ తర్వాత కూడా ఎటువంటి వ్యాయామం చేయాలంటారు?
0: మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ తర్వాత యూజువల్గా సెకండ్ డే నుంచే యాక్టివిటీ స్టార్ట్ చేపిస్తామండి. అంటే బెడ్ మీద నుంచే కాళ్ళు కిందికి వేలాడి తీసుకొచ్చుని కాళ్ళు మడవడము, చాపడము, దగ్గరికి అనుకోవడము, 0-90 degrees అంటే కొంచెం గాల్లో స్ట్రైట్గా నిలబెట్టి అలాగే ఒడిసి పట్టుకునేలాగా, అంటే మజిల్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజే ఉంటాయండి. చిన్న చిన్నగా నడక నేర్పిస్తాము, స్టాండ్ పట్టుకుని ఒక 4-5 మెట్లు ఉంటాయి, మెట్లు ఎక్కిచ్చి దింపి అట్లాంటి యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాము. స్టాండ్ పట్టుకుని అంటే సైడ్ స్టాండ్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకుని నడుస్తూ ఉండడము, చిన్న చిన్న యాక్టివిటీస్ అండి. కానీ అదేంటంటే కొంచెం నొప్పి కలిగే విషయం ఉంటుంది కొంతమందికి. సో వాళ్ళల్లో కొంచెం మోటివేట్ చేసి డాక్టరే కొంచెం దగ్గరుండి ఫిజియోథెరపీ చేపిస్తే ఆటోమేటిక్గా 2-3 డేస్లో ఆ నొప్పి కూడా తగ్గిపోతుంది వాళ్ళకి.
1: మోకాలు నొప్పి చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకుండా దానికి కారణాన్ని తెలుసుకొని సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఇంజెక్షన్ చికిత్స విషయంలో స్వయంగా నిర్ణయం తీసుకోకుండా నిపుణుల సూచనలతో ముందుకు వెళ్ళాలి. నొప్పిని భరించడం కాదు, కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం. మీ మోకాళ్లను జాగ్రత్తగా కాపాడుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా ప్రతి అడుగు ముందుకు వేయండి. మా మార్కాపురం 101.5 FM విచ్చేసి శ్రోతలకు చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.

మీరింతవరకు ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో మోకాళ్ళ నొప్పులు పరిష్కార మార్గాలు ఈ అంశం గురించి డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారితో పరిచయం విన్నారు.

ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM, సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మహాత్మాగాంధీ జయంతి రోజున పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శాంతి కోసం విశ్వసనీయమైన గొంతుకగా ఎదిగిందన్నారు.

దానికి నిదర్శనమని పేర్కొన్నారు. యుద్ధాలు, ఘర్షణలు, అశాంతి నెలకొన్న పరిస్థితుల్లో సమస్యలకు యుద్ధ భూములపై పరిష్కారం లభించదని అన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని ప్రధానమంత్రి ప్రపంచానికి సందేశం ఇచ్చారని అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతిసారి భారతదేశ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరిగిందని అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రవాస భారతీయులు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. శాంతి, సామరస్యం, అహింసపై మహాత్మాగాంధీ అందించిన చిరస్మరణీయ సందేశాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నివాళులర్పించారు. అబుదాబీలోని భారత రాయబార కార్యాలయంలో రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, కార్యాలయ అధికారులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతి, అహింసపై గాంధీజీ సందేశానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాయబార కార్యాలయ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు కాన్సులేట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుఏఈలోని సంగీత పాఠశాలకు చెందిన భారతదేశ విద్యార్థులు కూడా మహాత్మునికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని గాంధీ స్మృతివనంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులతో పాటు పాఠశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్క్లో అమూల్ డైరీ ప్లాంట్ను అమిత్ షా ప్రారంభిస్తారు. శబరి డైరీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో కూడా కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. రోజుకు 500,000 లీటర్ల సేకరణ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రాష్ట్ర పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా రాష్ట్రంలో 1,525 కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్సీడీసీ ద్వారా తెలంగాణలో ధాన్యం కొనుగోలుతో సహా వివిధ సహకార రంగాలకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కత్రా బనిహాల్ రైల్వే మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచడం చారిత్రక మైలురాయిగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. శ్రీమాతా వైష్ణోదేవి కత్రా బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన మార్గంలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ వంతెన, భారతదేశపు తొలి కేబుల్ స్టడీ ఆంజీ వంతెనను దాటింది. ఈ వేగం పెంపుతో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకు ప్రాజెక్టులో రైళ్ల నిర్వహణ మరింత సులభతరమవుతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది. భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ వ్యాపార లోపాలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది ప్రజల స్వదేశీ అవసరాలతో భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు. గ్లోబల్ సప్లై చైన్లో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశం తయారీ రంగాన్ని విస్తరిస్తుందని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVDని ఫాలో అవ్వండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. రైతులకు మెరుగైన నీటి నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అందించి వారి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ 10 జిల్లాల్లో ఏర్పాటవుతుంది. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ వంటి పంటలను ప్రోత్సహిస్తుంది. 3 దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టు

సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుందని అధికార వర్గాలు అంచనా వేశాయి. గాంధీ జయంతి సందర్భంగా ముంబై పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇందిరా డాక్ వద్ద నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో కేంద్ర నౌకాయానం జలమార్గాలు రేవుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశించిన స్వచ్ఛ భారత్ స్వప్నానికి పారిశుద్ధ్యమే ప్రధాన మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగింది.

0: విగ్రహాలు శిల్పాలు ఉన్నాయి. రెండు ఢిల్లీ మెట్రో నమూనాలు, ఒక క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుండి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు ప్రతిబింబిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించింది. మహారాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 67 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా 8.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 2.9 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డాటా సెంటర్లు, ఐటీ, సెమీకండక్టర్లకు అత్యధిక పెట్టుబడులు వస్తాయి. ఆ తర్వాత ఇంధనం, క్లీన్ టెక్, పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇన్వెస్ట్ మహారాష్ట్ర వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. గోవాలోని పోండాలో స్వయం సమృద్ధి, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. కుషావతి జిల్లాలో గోవాకు 3వ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చౌహాన్ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు 13వ రోజైన ఈరోజు కూడా పలు పథకాలను సాధించారు. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో 5 స్వర్ణ పథకాలు సాధించారు. రెజ్లింగ్లో 1, బాక్సింగ్లో 3, ఆర్చరీలో 1 స్వర్ణం భారత జట్టు గెలుచుకున్నాయి. పురుషుల 65 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో సుజీత్ కల్కల్ స్వర్ణ పథకం సాధించారు. ఈ విజయాలతో ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారతదేశం 5వ స్థానానికి చేరుకుంది. భారతదేశం మొత్తం 75 పథకాలు సాధించింది. వీటిలో 15 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్య పథకాలు ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పథకాలు సాధించి పథకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: శనగ సాగు యాజమాన్యం గురించి సార్, ముఖ్యంగా మన ప్రాంతంలో పండించేటువంటి పంటలలో ఈ రబీ సీజన్ అనగానే ఎక్కువ రైతులు పప్పు శనగ సాగు చేయడం జరుగుతుంది. మరి ఈ రబీ కాలంలోనే ఈ శనగ సాగుకు ఉన్న ప్రాధాన్యత ఏంటంటారు?
1: అందరికి నమస్కారం. ముఖ్యంగా మన శనగ పంట చూసుకున్నట్లయితే ఇది ముఖ్యమైన పప్పుధాన్య పంట. శనగ పంట తక్కువ నీటితో మన ప్రాంతంలో సాగు చేస్తారు. అలాగే శనగ పంటలో ఉండే వేర్లలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా ద్వారా నత్రజని స్థిరీకరణ జరిగి నేల యొక్క సారం అనేది మెరుగుపరచడం జరుగుతుంది.
0: ఓకే సార్, మరి శనగను ఎప్పుడు విత్తుకోవాలి అనే విషయాలు తెలియజేయండి సార్.
1: శనగ పంట సాధారణంగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. అయితే ప్రాంతం, వాతావరణ పరిస్థితులు, నేలలో ఉన్న తేమ పరిస్థితిని బట్టి స్థానికంగా సిఫార్సు చేసిన సమయంలో విత్తడం మంచిది.
0: ఇప్పుడు ఈ శనగ పంటను సాగు చేయాలంటే మన ప్రాంతంలో ఎటువంటి నేలలు ఈ పంటకు అవసరం? ఎక్కువనే ఈ మరి రైతులు ఈ శనగ పంట సాగు చేస్తున్నారు కాబట్టి మన నేలలు ఎలాంటి నేలలు అయితే ఇక్కడ అనుకూలమంటారు?
1: ప్రధానంగా మన ప్రాంతంలో శనగ పంట ఎక్కువ భాగం నల్లరేగడి భూమిలో సాగు చేయడం జరుగుతుంది. అలాగే ఎర్ర మరియు లోమి నేలలు కూడా ఈ శనగ పంటకు అనుకూలం. కాకపోతే నీరు నిలిచే నేలని ఈ శనగ పంటకి నివారించుకోవడం మంచిది.
0: అంటే ప్రతి ఒక్క పంటను కూడా రైతులు సాగు చేయాలంటే ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది అవసరం. మరి పప్పు శనగను కూడా విత్తన శుద్ధి చేపట్టాలి. మరి ఆల్రెడీ ప్యాకెట్లలో వచ్చేటువంటి విత్తనము శుద్ధి చేసే ఉంటారు, మరి రైతులు కూడా మళ్ళా ప్రత్యేకంగా విత్తన శుద్ధి చేయాలా? అసలు విత్తన శుద్ధి ఎందుకు చేయాలంటారు?
1: ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ప్రధానంగా మనకి విత్తనం అలాగే నేల ద్వారా వచ్చే కొన్ని తెగుళ్ళని సమర్థవంతంగా తగ్గించవచ్చు. అలాగే సిఫార్సు చేసిన శిలీంద్రనాశిని లేదా జీవ శిలీంద్రనాశితో విత్తన శుద్ధి చేసి అనంతరం రైజోబియం మరియు ఫాస్ఫరస్ను కరిగించే జీవ ఎరువుల్ని ఉపయోగించుకోవడము ఈ విత్తన శుద్ధికి ఎంతో ప్రయోజనకరంగా పంట దిగుబడులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
0: ఓకే, ఈ శనగకు ఎంత విత్తనం అంటే ఒక ఎకరాకు వచ్చేసి ఎంత విత్తనం అవసరం అవుతుంది అంటారు?
1: ప్రధానంగా ఈ శనగ పంటకు చూసుకున్నట్లయితే మనకి ఎకరాకి 40 కిలోల వరకు రైతులు విత్తనాన్ని వేయడం జరుగుతుంది. సాధారణంగా మన ప్రాంతంలో దేశీ రకాలను ఎక్కువ భాగంలో సాగు చేయడం జరుగుతుంది.
0: ఈ శనగలో సరైన వరుసల మధ్య దూరము, అలాగే శనగకు సంబంధించి నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేటువంటి విషయాలు తెలియజేయండి సార్.
1: శనగ పంటలో సాధారణంగా వరుసల మధ్య దూరం 30 సెంటీమీటర్లు, అలాగే మొక్కల మధ్య దూరం 10 సెంటీమీటర్లు అనేది సాంప్రదాయబద్ధంగా మన ప్రాంతంలో పాటించడం జరుగుతుంది. అలాగే నీటి తడులు చూసుకున్నట్లయితే శనగ ప్రధానంగా వర్షాధారంగా ఈ ప్రాంతమంతా కూడా రైతాంగం పండించడం జరుగుతుంది. కాకపోతే నీటి వసతి ఉన్న రైతులు పూత దశ మరియు కాయ అభివృద్ధి దశల్లో అవసరాన్ని బట్టి నీరు ఇవ్వడం వల్ల మనకి పంట దిగుబడుల మీద మంచి ప్రభావం చూపడం జరుగుతుంది. అలాగే నీరు అనేది పైరులో నిలవకుండా జాగ్రత్త వహించుకోవాలి. దీనివల్ల ఎక్కువ భాగంలో ఈ దిగుబడి మీద ప్రభావం చూపడం జరుగుతుంది.
0: ఓకే, ఏ పంట అయినా కూడా ప్రధానంగా చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. శనగలో కూడా మరి కొంత పురుగు అంటే కాయతులుచు పురుగు కానీ అదేవిధంగా కొన్ని తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఈ శనగ పంటలో ప్రధానంగా వచ్చే పురుగులేవి, మరి ముఖ్యమైన తెగుళ్ళేవి, వాటి నివారణ చర్యలు ఏంటి అనే విషయాలు తెలియజేయండి సార్.
1: ప్రధానంగా మన శనగ పంటలో చూసుకున్నట్లయితే కాయతొలుచు పురుగు హెలికోపర్ వర్ప అనేది ప్రధానమైన పురుగుల్లో ఒకటి. ఇది పూత దశ నుంచి ఆశించడం జరుగుతుంది. కనుక రైతులు తరచుగా పొలాన్ని సందర్శించి దానికి అనుగుణంగా తగిన యాజమాన్య పద్ధతులు పాటించుకోవాలి. అలాగే నివారణ చర్యల్లో భాగంగా ఫెర్మోనుచ్చులు, అలాగే పక్షి స్థావరాలు లేదా వేప ఆధారిత ఉత్పత్తులను వంటి సమగ్ర శస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగు ఉధృతిని బట్టి పంట తొలి దశల్లో వేప ఆధారిత ఉత్పత్తుల దగ్గర నుంచి పురుగు ఉధృతిని బట్టి మందులు వాడుకోవడం మంచిది. ప్రధానంగా రైతులు మొదటి దశల్లోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న మందుల్ని వాడడం వల్ల రైతులకి పెట్టుబడులు పెరగడమే కాకుండా పురుగు కూడా ఈ యొక్క రసాయనిక మందులకి అలవాటు పడిపోయి ఆ మందు ప్రభావం అనేది పురుగు మీద పనిచేయకుండా దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంది. అలాగే శనగ పంటలో ముఖ్యమైన తెగుళ్ళ విషయానికి వస్తే ప్రధానంగా మనకు ఎండు తెగులు, అలాగే ఎండు వేరుకులు తెగులు, డ్రై రూట్ రాట్ అంటారు. ఈ రెండు తెగులు ప్రధానంగా మనకి శనగ పంటని ఆశించి ఎక్కువ భాగంలో నష్టం చేయకపోవడం జరుగుతుంది. ఈ తెగుళ్ళని నివారణలో భాగంగా మనకి ప్రధానంగా తెగుళ్ళను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. అలాగే విత్తనాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత విత్తన శుద్ధి ట్రైకోడర్మ విరిడి 10 గ్రాములు కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేయాలి. అలానే ఒకే పొలంలో వరుసగా మనకి శనగ పంటకు

ఈనాటి పాడి పంటలు రైతుల కార్యక్రమంలో రబీ సీజన్లో పప్పుశనగ సాగులో సమగ్ర యాజమాన్యం. ఈ అంశం గురించి కంభం మండల వ్యవసాయాధికారి డి దేవేంద్రగౌడ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది.

రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కార్యక్రమంలో రబీ సీజన్లో పప్పుశనగ సాగు యాజమాన్యం గురించి తెలియజేయడానికి కంభం మండల వ్యవసాయ అధికారి శ్రీ డి దేవేంద్ర గౌడ్ గారు మన దగ్గరున్నారు. ఈ విషయాల గురించి రైతు సోదరులకు తెలియజేస్తారు. రబీ సీజన్లో పప్పు

0: సాగు చేయకుండా పంట మార్పిడి చేయడం వల్ల ఈ తెగులు పురుగు ఉధృతి అనేది మనం అరికట్టడానికి ఎక్కువ భాగం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ఎక్కువ శాతం శనగ పైరుని ప్రతి సంవత్సరం పండించకుండా పంట మార్పిడి పద్ధతులు అవలంబించి రైతులు ముందుకు సాగాలని తెలియజేస్తున్నాను.
1: ఓకే సార్, తెగుళ్ళ గురించి అదేవిధంగా కొంత పురుగుల గురించి కూడా చెప్పారు. ఈ రబీలో ఈ పప్పు శనగ సాగు సంబంధించి మరి కలుపు కూడా సహజంగా వచ్చి కొంత పంటను దెబ్బతీసేటువంటి పరిస్థితి జరుగుతుంది. ఈ కలుపు గురించి అదేవిధంగా శనగ పంట కోతకు సిద్ధమైనప్పుడు మనం ఎలా గుర్తించాలి, అదేవిధంగా కోత అనంతరం గింజలను కూడా మనం కొంత మేరకు ఆరబెట్టుకుంటాము, అది ఎంత శాతము ఆరబెట్టాలి అనేటువంటి ఇత్యాది విషయాలు రైతు సోదరులకు ఒక్కొక్కటిగా తెలియజేయండి సార్.
0: ప్రధానంగా శనగ పంటలో కలుపు సమస్య అనేది ప్రారంభ దశలో కొంచెం రైతాంగం నివారించుకుంటే సరిపోతుంది. కలుపు మొక్కలు నీరు, పోషకాలు మరియు సూర్యకాంతి కోసం శనగతో పోటీ పడతాయి. ముఖ్యంగా పంట ప్రారంభ దశల్లో పొలాన్ని కలుపు లేకుండా ఉంచడం వల్ల దిగుబడి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మనకి పంట కోతకు సిద్ధమైనట్లుగా ఎలా తెలుసుకోవాలనేది, ప్రధానంగా ఆకులు ఎండిపోయి మొక్కలు పసుపు గోధుమ రంగులోకి మారి కాయ బాగా ఎండినట్టుగా ఉన్నట్లయితే పంట కోతకు సిద్ధమైనట్లుగా గ్రహించాలి. అలాగే పంట కోత అనంతరము గింజల్ని నిల్వ చేయడానికి సుమారు 10 నుంచి 12% తేమ ఉండేలా బాగా ఆరబెట్టుకోవాలి. దీర్ఘకాల నిల్వకు తేమ తక్కువగా ఉండడం వల్ల నిల్వ పురుగులు, బూజు సమస్యలు తగ్గుతాయి. కనుక శనగ పంటని 10 నుంచి 12% తేమ ఉండేలా ఆరబెట్టుకొని నిల్వ చేసుకోవడం మంచిది.
1: ఓకే సార్, బాగుంది. మరి ఈ రబీలో పప్పు శనగ సాగు సంబంధించి ఈ శనగలో రైతులు సాగు చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి నూతన రకాలు కూడా తెలియజేయండి సార్.
0: మనకి శనగ పంటలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం సబ్సిడీపై మనకి JG11 విత్తనాలని రైతులకి ఇవ్వడం జరుగుతుంది. అలానే మనకి ఈ నూతన వంగడాల విషయానికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఇంజనీరంగ విశ్వవిద్యాలయం నంద్యాల పరిశోధన కేంద్రం నుంచి పలు మెరుగైన శనగ రకాలు విడుదలయ్యాయి. వాటిలో NBEG 452, దీన్ని నంద్యాల గ్రామ 452 అని పిలుస్తారు, NBEG 776, అలానే NBEG 857, అలానే NBEG 810, NBEG 119, NBEG 49, NBEG 47 దీరా అని పిలుస్తారు. ప్రధానంగా NBEG 452 రకంలో ప్రత్యేకత చూసుకున్నట్లయితే అధిక దిగుబడినిచ్చే దేశీ రకం, సుమారు 90 నుంచి 105 రోజుల పండకాలము ఉంటుంది. అలాగే NBEG 776 రకం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా మన ప్రాంతంలో ఎక్కువ కూడా కూలీల కొరత అనేది ప్రధానమైన సమస్య. కాబట్టి ఈ యొక్క రకానికి ఉన్న ప్రాముఖ్యత స్పెషాలిటీ ఏంటంటే యంత్రాలతో కోతకు అనుకూలమైన రకము, అందువల్ల ఈ రకానికి మంచి ప్రాముఖ్యత సంతరించుకుంది. కాబట్టి రైతులందరూ కూడా కూలీల కొరతను అధిగమించడానికి ఈ రకాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎండు తెగులను కూడా తట్టుకునే దేశీ రకం. నెక్స్ట్ NBEG 852, ఈ రకం కూడా ఎండు తెగులను తట్టుకుంటుంది. అలానే NBEG 47 ధీరా అని పిలుస్తారు, ఈ రకం కూడా యంత్ర కోతకు అనుకూలమైన దేశీ రకం, సుమారు 90 నుంచి 105 రోజుల పండకాలం ఉంటుంది.
1: ఓకే సార్, మరి శనగలో రైతులు సాగు చేయడానికి అనుకూలమైనటువంటి నూతన రకాల గురించి చెప్పారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటిలలో ఇప్పుడు ప్రత్యేకంగా NBEG 776 రకంకు సంబంధించి ఈ శనగలో మరి ప్రత్యేకమైనటువంటి విషయం ఏముందంటారు?
0: ప్రధానంగా మనము ఇందాక చెప్పుకున్నట్లుగా మన ప్రాంతం అంతా కూడా కూలీల కొరతతో రైతులు సతమతం అవుతున్నారు. కనుక ఈ వెరైటీ అనేది సాధారణ పంట వెరైటీ కంటే ఒక అడుగు ఎత్తులో పెరుగుతుంది. కాబట్టి యంత్రాలతో కోతకు చాలా అనుకూలంగా ఉంటుంది. సాధారణ రకాలని యంత్రాలతో కోసినప్పుడు ఎక్కువ శాతము పంట కింద పడి డ్యామేజ్ అవుతుంది. కనుక ఈ యంత్రాలతో మనకి ఈ కోతకు అనుకూలమైన వెరైటీ కాబట్టి రైతులందరూ కూడా ఇటీవల NBEG 776 రకాన్ని సాగు చేయడానికి అనుకూలంగా ఉన్నారు. ప్రస్తుతం కూలీల కొరత కారణంగా ప్రధానంగా ఈ NBEG 776 రకము మంచి ప్రాచుర్యంలో ఉన్నదన్నట్లుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది.
1: ఓకే సార్, ప్రతి పంటలో కూడా మరి ఎరువుల యాజమాన్యం చేపట్టడం అనేది మనం చూస్తుంటాం. మరి ఈ పప్పు శనగ పంటలో ఎరువుల యాజమాన్యాన్ని ఎలా చేపట్టాలి అనేటువంటి విషయాలు తెలియజేయండి సార్.
0: మనకి శనగ పంట విషయానికి వస్తే మనకి నత్రజని వచ్చేసరికి హెక్టార్కి 20 కిలోలు అవసరం ఉంటుంది. అలాగే భాస్వరం 50 కిలోలు హెక్టార్కి, పొటాషు అవసరం మేరకి నేల

0: పరీక్ష ఆధారంగా నిర్ణయించుకోవాలి. సాధారణంగా విత్తే సమయంలోనే మొత్తం భాస్వరం, పొటాష్ పాటు కొంత నత్రజని బేసల్ డోసుగా అందించాలి. శనగ పప్పుధాన్య పంట కాబట్టి నత్రజని అధిక మోతాదులో వేయకూడదు. విత్తనానికి రైజోబియం మరియు పిఎస్బి జీవన ఎరువుల పూత ఇవ్వడము ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
1: ఓకే సార్, మరి ఈ యొక్క ఎరువుల యాజమాన్యం గురించి కూడా చేపట్టారు. అయితే ముఖ్యంగా ఈ పప్పు శనగ అనేది రబీలో నీటి తడులు పెద్ద ముఖ్యమైనటువంటి విషయం కాదు, అంటే ఈ మంచు వల్లనే పండేటువంటి పంట. నీటి వసతి ఉంటే నీటి తడులు ఏమన్నా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటే ఏ దశలో ఇచ్చుకుంటే బాగుంటుంది అంటారు?
0: మనకి పూత మరియు కాయ అభివృద్ధి దశలో ఇచ్చుకున్నట్లయితే మనకి పంట దిగుబడులు మంచి ప్రభావం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు, మనకి నీటి తడులు ఉన్నవారు ఈ రెండు దశల్లో మనము నీరు ఇచ్చుకున్నట్లయితే పంట దిగుబడులు మంచి ప్రభావం చూపించే అవకాశం ఉంది.
1: ఓకే సార్, బాగుంది. మరి అవసరం మేరకు నీటి తడులు ఇచ్చుకున్నా కూడా మంచి దిగుబడి సాధించవచ్చు అని చెప్పారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనము వింటున్నటువంటి మాట ఎలినినో. ఈ ఎలినినో ప్రభావం వల్ల మరి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ శనగ పంటలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు అంటారు?
0: ప్రధానంగా మనకి ఎలినినో ప్రభావం వల్ల మనకుండే సమస్య అనేది తేమ సమస్య. కాబట్టి తేమను నిల్వ ఉంచుకోవడం కోసం పంట అవశేషాలను నేలపై ఉంచుకోవడం, సంరక్షణ సాగు పద్ధతులను పాటించుకోవడం ఉపయోగకరం. అలాగే నీటి వసతి ఉన్న రైతులు పూత మరియు కాయ అభివృద్ధి దశల్లో అవసరమైనప్పుడు జీవనాధార నీటి తడి ఇవ్వాలి. నీరు వృధా కాకుండా ఎప్పటికప్పుడు నీటి నిల్వ పద్ధతులను రైతులు సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల ఈ ఎల్లినో ప్రభావాన్ని రైతాంగం అంతా కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతులు ఎరువులను అధికంగా వాడకుండా నేల పరీక్ష ఆధారంగా సమతుల్యంగా వాడాలి. అలాగే వాతావరణ సూచనలు, వ్యవసాయ శాఖ అలాగే కృషి విజ్ఞాన కేంద్రం సూచనలను క్రమం తప్పకుండా గమనించుకోవాలి. ఐసీఆర్ కూడా ఎల్లినో పరిస్థితుల్లో తేమ సంరక్షణ, సమర్థవంతమైన నీటి నిర్వహణ, సకాలంలో పంట స్థాపన, వాతావరణ అనుకూల సాగు పద్ధతులను ప్రధానంగా వివిధ మాధ్యమాల ద్వారా రైతాంగానికి వ్యవసాయ శాఖ వారు ఇవ్వడం జరుగుతుంది. వీటిని అనుసరించి రైతులు ఎప్పటికప్పుడు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఈ ఎల్నినోని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఓకే సార్, మరి ఈ ఎల్నినో ప్రభావం వల్ల కూడా ఈ శనగ పంటలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా రైతు సోదరులకు చెప్పారు. రబీ సీజన్లో పప్పు శనగ సాగు యాజమాన్యం గురించి కంభం మండల వ్యవసాయ అధికారి శ్రీ డి దేవేంద్ర గౌడ్ గారు రైతు సోదరులకు విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్.
0: నమస్కారం. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు రబీ సీజన్లో పప్పు శనగ సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి కంభం మండల వ్యవసాయాధికారి డి దేవేంద్ర గౌడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు.
3: లేని తన కొడుక్కి చిన్నతనంలోనే పెళ్లి చేసింది ఆ కన్నతల్లి. కొన్నాళ్లకు అత్తగారింటి నుండి ఎత్తురాలైన తన భార్యను తీసుకుపోమని ఉత్తరం వచ్చింది. ఆ అమాయక చక్రవర్తి సందేహాలు, ఆ తల్లి సమాధానాలు హాస్యాల విరిజల్లులా ఎలా కురుస్తున్నాయో చూడండి.

కూటి కోసం కోటి విద్యలని వాడు కడుపు నింపుకోవటానికి ఎన్నో వేషాలు వేశాడు. వేషాలు చూసి ఎగతాళిచ్చేసి వేధించారు ఆ పల్లె ప్రజలు. ఆ వేదనకు తట్టుకోలేక ఈ లోకం తీరుపై అసహించుకుని ఏమంటున్నాడంటే,

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. సమయం 7:45 గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం 8 గంటలకు దార్శనిక భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: కార్యక్రమంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కుమరయ్య గారితో పరిచయం వింటారు.
1: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో లక్ష్మయ్య వెంకటయ్య దంపతులకు జన్మించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కుమరయ్య గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కుమరయ్య గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
2: ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిషన్ 20లో తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 ఇయర్స్ చాలా రిగరస్గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్నీ కూడా వెట్ చేసి ఫైనల్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీసు, మన ఎగ్జిస్టింగ్ పాలసీసు, వరల్డ్లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్నీ చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్లోనే నెంబర్ వన్గా ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రజెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020లో ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్గా లాస్ట్ బడ్జెట్ సెషన్లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్గా విభజించి ఇప్పుడున్న చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు.
1: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
2: ఇంతకుముందు పాలసీలో 10+2లో స్టేట్ గవర్నమెంట్స్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్ 1కి వచ్చి 10th వరకు, తర్వాత 11, 12 సపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక్కొక్క స్టేట్లో ఒక విధంగా పాలసీ ఉండేది. దాని

0: బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ క్లాస్ 1 అండ్ 2, దాన్ని ఒక ఒక సెగ్మెంట్గా తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఇల్యూషన్ బేస్డ్, ప్రాక్టికల్ లెర్నింగ్, అంటే ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ బొమ్మ చూపించే బదులు యాపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి ప్రాక్టికల్గా లెర్నింగ్ సిస్టమ్ను వాళ్ళు చిన్నపిల్లలను ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్లో. క్లాస్ 1 2లో బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మంచి ప్రాక్టికల్గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 ఇయర్స్ అది. దానిలో ఒక మంచి ఒక స్టూడెంట్ను ఒక లెవెల్గా, అంటే అతను స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉండాలనేది, యాక్టివిటీ బేసిస్గా వాళ్ళకు ఒక లెర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
1: మల్కా కొమరే గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏమిటండి?
0: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-to-1 ఉండేది. అంటే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లలను ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఒక ఫెసిలిటేటర్గా పెట్టి దాన్ని ప్రాక్టికల్గా లర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్గా గ్రౌండ్లో చూపించడం, ఆ విధంగా ప్రాక్టికల్గా వాళ్ళకు ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమయ్యేటట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టేటట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఏ విధంగా కూడా వాళ్ళకు సబ్జెక్టు నేర్చుకోవడం డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
1: మాతృభాషలో బోధన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ 3 భాషల విధానం ఏమిటి?
0: మాతృభాష అనేది మనం ఎవరైనా కానీ మనం పుట్టంగానే వాళ్ళ మాతృభాషలో మదర్ ఫాదర్గా లేకపోతే ఏ లాంగ్వేజ్లు ఉంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు, దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది, దాంతో కమ్యూనికేషన్కు మనం లాంగ్వేజ్ కావాలి, అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ అ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్కి పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడాలి, కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలో అనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది కావనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడమైంది. అంటే ఆప్షన్స్ ఇచ్చారు, అంటే నువ్వు తెలుగు మీడియంలోనే ఇనిషియల్ స్టేజ్లో చదువుకొని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు, హిందీ మీడియం కావాలన్నట్టు కూడా చదువుకోవచ్చు, తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం, ఎవరికి ఏ స్టేట్లో వాళ్ళకి కన్వీనియంట్ ఉంటే అది చదవచ్చు ఇనిషియల్ ఏజ్లో. తర్వాత పైకి క్లాసెస్కి వచ్చే వరకు అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, మనం ఇక్కడ చదువుకొని ఎక్కడికి పోయినా కానీ మనం పనిచేయాలంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ను నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటరు, ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో అది 3 లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు, అది చాలా మంచిది.
1: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360 డిగ్రీ అసెస్మెంట్ అంటే ఏమిటి?
0: ఇంతకుముందు స్టడీస్ ఎట్లా ఉంటే టీచర్ డైరెక్ట్గా టీచ్ చేసేది క్లాసులో, దాంతో ఏమవుతుందంటే అది 1-to-1 కమ్యూనికేషన్ ఉండేది, టీచర్స్కు చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాసులో ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360 డిగ్రీ అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది, ఎన్ఐటీలో కానీ ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్లో ఈ పద్ధతి అంతా అమలుకు లేదు. అంటే 360 అసెస్మెంట్తో ఏంటంటే టీచర్స్ ఒక నార్మల్గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్గా పిల్లలను కూడా క్లాసులు ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తే దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి, ప్లస్ ఇంకొక విధంగా ఏంటంటే అసెస్మెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో, అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి, ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకు ఎంతవరకు అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మన 360 డిగ్రీ అసెస్మెంట్.
1: బోర్డు పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్స్లో మార్పులు ఏమిటి?
0: ఇంతకుముందు ప్రతి ఎగ్జాము 10+2లో 10th బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, దాని తర్వాత ఇంటర్మీడియట్లో 1-2 ఇయర్స్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపి పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే

0: ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది. ఈవెన్ ఫిఫ్త్ లెవెల్లో కూడా ఒక ఒక టెస్ట్ ఉంటుంది, ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెట్టుతున్నారు. తర్వాత 8th ఒక టెస్ట్ ఉంటుంది, తర్వాత 10th ఉంటుంది, 12th ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హైయర్ క్లాసెస్కు సెమిస్టర్ సిస్టమ్, అంటే ఇయర్లీ 2 times ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు మంచి, అంటే ఇయర్లో చదవాల్సి ఒకసారి రాయాల్సింది అంతా కూడా 6 నెలలకు ఒకసారి రాస్తే వాళ్ళకు చదవడం ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా సేమ్ సిస్టమ్ను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా హైయర్ క్లాస్కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది, పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతే దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్స్ చేయబడతాయి. కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషను 6వ తరగతి నుంచే ఎందుకు రావాలి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది 6th class నుంచే తీసుకురావాలనుకుంటుంది?
0: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్టు థియరీ ప్రాక్టికల్ వర్కే చదువుకునేది. ఇప్పుడు ఏమైందంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్తో ఇప్పుడు ఒక 10th చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్తో డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళ వొకేషన్ క్లాసెస్ 6th నుంచి ఉంటే ఆ వొకేషన్లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది. ఇంతకుముందు ఓన్లీ దాని కొరకు ఐటీఐ అని పాలిటెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది, అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్కు 10th వరకే కానీ 12th వరకు కానీ వొకేషనల్ కోర్సు చేస్తే ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగలేక డిస్కనెక్టివ్ చేసినా కానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్తో వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి. ప్లస్ ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్టు థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్తో ఏమవుతుందంటే మనం ఏం చదువుతున్నావో దాన్ని ప్రాక్టికల్గా చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు 80% 90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్టు, ఆ థియరీని మళ్ళీ 40%లో ల్యాబ్ పోయి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టికల్గా చూడడం, ప్రతి సబ్జెక్ట్ సైన్స్ స్టూడెంట్ సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్రాక్టికల్స్ చేయడం, ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చి ఫ్యూచర్లో ఆ లైఫ్లో ఏదైనా అన్ఫార్చునేట్ వచ్చినప్పుడు దాన్ని ఉపాధి కూడా కల్పించడానికి వీలవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
0: ఇంతకుముందు ఏమంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజీసీ అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండే. దాని మీద ఏమవుతుంటే ఒకసారి ఈ కమ్యూనికేషను, కోఆర్డినేషను, కోఆపరేషను ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్గా 2 ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th class వరకు. 12th class ఎబో ఉన్న అన్ని డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, లా కానీ, మిగతా అన్నీ కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడం అయింది. దానికి ఇంటర్నల్గా డిపార్ట్మెంట్స్గా ఉంటాయి, కాకుండా డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కంబైన్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
1: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
0: తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఏమిందంటే ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ కోఆర్డినేషన్తో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే నేను గవర్నమెంట్కు లాస్ట్ 1 నుంచి రిప్రజెంట్ చేసేసాను, 2 కమాండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ సపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సపరేట్ అవుతుంది, ఎస్ఎస్సి సపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే, కాబట్టి ఒకసారి ఈ కామన్ పాలసీ వస్తే అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అయితే పిల్లలకు కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ స్టేజ్లో

0: జరగకుంటుంటాయి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్, ఈ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఇవ్వడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు సరి అయిన ప్లేస్ లేకుండా ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్లో క్లాసులు నడిపి, కోచింగ్ నడిపి, వాళ్ళు పొద్దున 8 o'clock వస్తే లాక్ ఇస్తే మళ్ళీ 8 o'clock వదులుతారు. అంటే ఒక జైలు లాగా 8 hours, 12 hours స్పెండ్ చేసి పోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువును కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఈపి పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే అట్ లార్జ్ స్టూడెంట్స్ అందరికీ, కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ చదువుకోకుండా వాళ్ళకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు. అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ పోగానే ఇండస్ట్రీ కనెక్ట్, కాలేజ్ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీలో వాళ్ళను కూడా మనం టీచర్స్గా వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడే బయట ఏమున్నది, ఇట్లా ఉంటుంది అనేది తెలియజేస్తే ఆ సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకురావాలని, అయితే ఎన్ఈపిఎస్సి పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనేది కోరుతున్నాను.
1: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ಆಕಾಶವಾಣಿ దార్శనిక భారత్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతల నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకము పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 500,000 రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం సార్.
1: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
2: సార్, ఇది పిఎం అభిమాన్ సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్.

0: ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్. అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తారు. అంటే బీపీ షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్ ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేస్ ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 5 లక్షల పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి. మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇవి బ్లాక్ స్థాయిలో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి. మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
1: సార్ మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
0: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఎనీ యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శాస్త్ర చికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
1: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
0: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీనివల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రాంలో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నెంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం అంటే జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతనం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్లో వాళ్ళు ఏమేం టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎంలో అభాయిడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా అభాయిడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
1: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా
0: సార్? దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి. లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
1: సార్ మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే

0: దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: సార్, కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పిఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికైతే రాలేదు
0: సార్. మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు?
1: సార్, అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు ఇప్పటి వరకు 3,250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
0: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి?
1: సార్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటరీ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
0: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: మేము వాళ్ళకి అవి ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మొబైల్స్ ఫోన్లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనం ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
0: సులువుగానే దరఖాస్తు చేసుకుని
1: డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
0: సార్, మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
1: సార్, మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
0: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
1: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంకయ్యార్ వైద్య సేవలు జరుగుతుంది, ఆయుష్మాన్ భారత్ పథకాల సమయం సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్. అవి
0: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది?
1: సార్, ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు మరియు ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది. ఇప్పుడైతే ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతోంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డీసీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సీఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్లో దానికి రెక్టిఫై చేసుకుంటారు. ఇబ్బంది అయితే ఏం లేదు.
0: సరే, ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా?
1: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసీ మెటీరియల్ని డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలో కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకొచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది, దాని ద్వారా ఎఫ్డిపి ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్ లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా ఇంటికే, అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి

0: ఈ ముఖ్యంగా మూడు క్యాన్సర్లు మనం స్క్రీన్ చేస్తున్నాం, గర్భకోశ క్యాన్సర్, తర్వాత రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బసెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్, మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి
0: సార్? ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళని కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం, అంటే ఇప్పుడు చెప్పినట్టు

0: సేవల నుంచి అంటే వీడియో కౌన్సిలింగ్ వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ని ఎక్కడి నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా ఏ మందులు వాడుతున్నారు అనేది కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతులు కూడా వాళ్ళకి యోగా ధ్యానం కూడా యోగా చేపించడం ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
1: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటిది.
0: టెలిమెడిసిన్ లాంటిది
1: సార్, మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి?
0: సార్, ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఇది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేవి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ ఇలా తెలియజేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఈనాటి దార్శనిక భారత్ ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం. యువవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం. రండి శీర్షికన అంతర్జాతీయ వార్తలు ఈ అంశం గురించి తెలుసుకుంటారు. ముందుగా విందాం విద్య ఉద్యోగ సమాచారం. డిఆర్డిఓ డిఐపిఆర్ ఢిల్లీలో 24 అప్రెంటిస్ ఖాళీలు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ వివిధ ట్రేడుల్లో ఐటీఐ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 24. ట్రేడుల వారీగా ఖాళీల వివరాలు స్టీవార్డ్ 1, డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ 2 ఖాళీలు, సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లేదా హిందీ 2 ఖాళీలు, ఫోటోగ్రాఫర్ 1, సిఓపిఏ 14 ఖాళీలు, ఐటీ లేదా ఐటీఈఎస్ఎం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ 2 ఖాళీలు, మల్టీమీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్ 2 ఖాళీలు. అర్హత: సంబంధిత ట్రేడ్లో గుర్తింపు పొందిన బోర్డు నుండి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి admindipr.dipr@gov.in. ఈమెయిల్ ఐడి మరొకసారి admindipr.dipr@gov.in. దరఖాస్తు దాఖలకు చివరి తేదీ 14/2026. పూర్తి వివరాలకు అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా www.drdo.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి www.drdo.gov.in. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

Serra. తెలుసుకుందాం రండి శీర్షికన శ్రోతలు ఈరోజు తెలుసుకోబోతున్న అంశం అంతర్జాతీయ వార్తలు. ఆఫ్ఘనిస్తాన్లోనే కునార్ మరియు హెల్మండ్ ప్రాంతాలపై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో 9 మంది చనిపోగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో కునార్ ప్రాంతానికి చెందిన 3 నివాసాలు మరియు హెల్మండ్ ప్రాంతంలోనే గార్మసర్ జిల్లా ధ్వంసమైనట్లు తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఐసిస్ ఉగ్రవాద నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన 12 ఏళ్ల సైనిక మిషన్ను ఇరాక్లోనే ఎర్బిల్ ఎయిర్బేస్ నుండి నిష్క్రమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్

ట్రంప్ ప్రకటించారు. భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకొని రష్యా సాయుధ బలగాల్లో చేరుతున్న భారతీయుల పట్ల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర నిరాసక్తను వ్యక్తం చేసింది. శారదీయ దుర్గాపూజ ఉత్సవాలకు సంబంధించి 5 రోజుల సెలవును ప్రకటిస్తున్నట్లు బంగ్లాదేశ్ హోంమినిస్టర్ సలాహుద్దీన్ అహ్మద్ తెలియజేశారు. ఇటీవల చైనాలోనే షాంఘైలో నిర్వహించబడిన 48వ ప్రపంచ నైపుణ్యాల పోటీ 2026కు సంబంధించి భారతదేశానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ 2 వెండి పతకాలు మరియు మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ను గెలుచుకుంది. నేపాల్లోనే మనాంగ్ జిల్లాలోనే హిమ్లాంగ్ పర్వత ప్రాంత బేస్ క్యాంప్ వద్ద సంభవించిన హిమపాతం కారణంగా 4 చనిపోగా 12 మంది గల్లంతయ్యారు. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క 11వ వార్షిక సమావేశానికి హాజరవ్వటానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఖతార్లోని దోహాకు వెళ్లారు. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడుతున్న సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఇటీవల 28 వసంతాలు పూర్తి చేసుకుంది. హార్ముజ్ జలసంధిలో యుఎస్ మిలిటరీకి సంబంధించిన మానవరహిత జలాంతర్గత వాహనాన్ని స్వాధీనపరుచుకున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ బలగాలు వెల్లడించాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలోనే దక్షిణ కివు ప్రావిన్స్ పరిధిలో గల ఇడ్జ్వి ద్వీపం దగ్గరలో 50 మంది వ్యాపారులతో ప్రయాణిస్తున్న ఒక ఓడ తిరగబడింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రజలు చనిపోగా డజన్ల కొద్ది ప్రజలు గల్లంతయ్యారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశం శాశ్వత సభ్యదేశ ప్రతిపాదనకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్ మద్దతు పలికారు. ఈ విషయంలో పోర్చుగల్, మారిషస్ దేశాలు కూడా భారతదేశానికి మద్దతునిచ్చాయి. మీరింతవరకు అంతర్జాతీయ వార్తలు విన్నారు. తెలుసుకుందాం రండి శీర్షికన.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM, సమయం 8:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు. ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. G20 సభ్యదేశాల వాణిజ్య మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణ పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. వార్తల వివరాలు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్లో పుష్పాంజలి ఘటించారు. బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్, కాంగ్రెస్ అధ్యకులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, పార్లమెంటు సభ్యులు, పార్లమెంట్ సీనియర్ అధికారులు, పాఠశాల విద్యార్థులు కూడా నివాళి అర్పించారు. దుబాయ్ నుండి టెల్ అవివ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమాన ప్రయాణంలో కో పైలట్ చేసిన దాడిని ఎదుర్కొని 180 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కెప్టెన్ మచ్చార్ ఆ సంఘటన సమయంలో తనకు ధైర్యాన్నిచ్చిన అంశాలను ప్రధానమంత్రికి వివరించారు. నరేంద్ర మోదీ ఆయన ధైర్యాన్ని ప్రశంసించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. యావత్ దేశం ఆయన కోసం ప్రార్థిస్తోందని పేర్కొంటూ కెప్టెన్ స్మిత్ ధైర్యం, సమయస్ఫూర్తి ఎన్నో ప్రాణాలను కాపాడాయని అన్నారు. భారతీయులు ప్రాణాలు తీసేవారు కాదని, ఇతరులను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్దంగా ఉంటారని దేశం గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ మచ్చార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే తనకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దడానికి డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన విధానం అవసరమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్నారు. డిజైన్ నుండి పూర్తయిన

0: వస్తువుల వరకు భారత్ తయారీ విలువ గొలుసులను నిర్మిస్తోందని చెప్పారు. భారతదేశ తయారీ సామర్థ్యం దేశీయ ప్రపంచ అవసరాలను తీరుస్తుందన్నారు. కాగా G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా పీయూష్ గోయల్ ఫ్రాన్స్, కెనడా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా దేశాల వాణిజ్య మంత్రులతో చర్చలు జరిపి ఆయా దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. జపాన్లోని ఇచీ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 13వ రోజైన ఈ రోజు భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీలో 6 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. భారత మహిళల హాకీ జట్టు ఫైనల్లో చైనాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత రజ్రల్ సుజీత్ కల్కల్ పురుషుల 65 కిలోల ఫ్రీస్టైల్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్ హూడా ఫైనల్లో చైనీస్ తాయ్పీకి చెందిన నీన్ చిన్ చెన్ను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 80 కిలోల విభాగంలో ఫైనల్లో అంకుష్ పంఘల్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆర్చరీలో మహిళల రిక్వర్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఈ ప్రదర్శనలతో పతకాల పట్టికలో భారత్ మొత్తం 76 పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. ఇందులో 16 స్వర్ణ, 25 రజత, 35 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్చ భారత్ దార్శనికతకు పరిశుభ్రత కేంద్ర బిందువుగా ఉందని కేంద్ర ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇందిరా డాక్లోని గ్రే గేట్ వద్ద ముంబై పోర్ట్ అథారిటీ నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముంబై పోర్ట్ అథారిటీ నిర్వహిస్తున్న జవహర్ ద్వీప్ మెరైన్ ఆయిల్ టెర్మినల్ను ప్లాస్టిక్ రహిత ఆయిల్ టెర్మినల్ గా ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అవిశ్రాంత కృషిని రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం భారతీయులందరికీ గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పుతిన్ వ్యాఖ్యలు, నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ శాంతికి ఒక విశ్వసనీయ దేశంగా మారిందని చాటి చెబుతున్నాయని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అశాంతి నెలకొన్న సమయాల్లోనూ సమస్యలకు పరిష్కారాలు యుద్దభూమిలో కాకుండా చర్చలు, దౌత్యం ద్వారానే లభిస్తాయన్న సందేశాన్ని ప్రధానమంత్రి అందించారని చెప్పారు. విపత్తుల వంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఎల్లప్పుడూ సహాయం అందించడానికి ముందుకొచ్చిందని, ఇది వసుధైవ కుటుంబకం అనే భారత సాంప్రదాయానికి కొత్త గుర్తింపును తెచ్చిపెట్టిందని అమిత్ షా వివరించారు. వైద్య రంగంలోని అన్ని ప్రత్యేక విభాగాలలో రోబోటిక్స్ కీలక సాధనంగా మారబోతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ SRS అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, దేశ ఆరోగ్య సంరక్షణ అవసరాల కారణంగా కొత్త సాంకేతికతలను స్వీకరించడం ఆవశ్యకమని చెప్పారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో సైన్స్ అనేవి ఆరోగ్య సంరక్షణ కోసం ఒక వ్యవస్థను సృష్టిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో రోబోటిక్ మెడిసిన్, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటివి ఆవిర్భవించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందించడంలో AI, రోబోటిక్స్ శక్తివంతమైన సహాయక సాధనాలుగా ఉపయోగపడతాయని జితేంద్ర సింగ్ తెలియజేస్తూ,
1: A robotic science is not a specialty per se. Today you are organizing a conference on robotic surgery, tomorrow they can have a conference on robotic medicine as well. Even cardiologists are practicing with robots. So we look at it in that way, and we will have to adopt it if we have to keep pace with the time just as. And it's going to be a very beautiful, wholesome ecosystem where you have genetically driven solutions.
0: వందే భారత్ రైలు చీనాబ్ అంజీ వంతెనలను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాటడం ద్వారా రైల్వే ఈరోజు ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేట్ అంజీ వంతెనను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాటి కొత్త రికార్డు సృష్టించింది. అలాగే 111 కిలోమీటర్ల పొడవైన

శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా బనీహాల్ సెక్షన్లో గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచిన గరిష్ట వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వీటి ద్వారా రైలు కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని, ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు వేగవంతమైన సురక్షితమైన ప్రయాణం లభిస్తుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో ఖాదీ మహోత్సవ్ను ప్రారంభించారు. అలాగే దేశవ్యాప్తంగా వర్తించే ఒక ప్రత్యేక రాయితీ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడిచిన 12-13 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖాదీ వ్యాపారం 2 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించి ఒక నూతన చరిత్రను సృష్టించిందన్నారు. ఖాదీ నేడు యువతకు ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిందని పేర్కొంటూ, అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఖాదీ కీలక పాత్ర పోషిస్తుందని మనోజ్ గోయల్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేస్తుందని, రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లకు ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు. ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. G20 సభ్యదేశాల వాణిజ్య మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణ పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. వినబోతున్న పాట రారాజు. ఈ చిత్రం నుండి టిప్పు చిత్ర గానం చేసిన సుద్దాల అశోక్ తేజ గీతం వింటారు. సంగీతం అందించారు మణిశర్మ.

నేస్తమ ఈ చిత్రం నుండి టిప్పు అనురాధ శ్రీరామ్ గానం చేసిన లంక కరుణాకర్ గీతం వింటారు. సంగీతం అందించారు జాయ్ కెల్విన్.

భాస్కర భట్ల రవికుమార్ గీత సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా రంజిత్ పాడిన పాట వింటారు. చిత్రం నచ్చావులే.

చిత్రమంజరి సినిమా పట్ల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న చిత్రగీతం భాస్కర్ భట్ల రవికుమార్ గీత రచనకు ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం అందించగా రాజేష్ చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం నీ ప్రేమకై.

ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. పాటకు వేళాయరా వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కోరు పాటలు వినే కార్యక్రమానికి స్వాగతం. మొదటి పాటని వాట్సాప్ సందేశం ద్వారా కోరు శ్రోత. పాటకు వేళాయరా కార్యక్రమంలో నాయుడు గారి కుటుంబం చిత్రం నుండి తళుకు తళుకు చిన్నది పాటని ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్న శ్రోతలు, శ్రీశైలం సున్నిపెంట నుండి శ్రీకాంత్, విజయ, హరిద్రుతి ఇంకా వారి కుటుంబ సభ్యులు, తప్పకుండానండి మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.

హాయ్ అంటూ సందేశంతో పలకరిస్తున్నారు తోటరాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గారు పాడిన ఓ బంగారు రంగుల చిలక పలకవే పాట ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు, మరువాడ అనురాధ, ఉమాశంకర్, లలితా వైష్ణవి, నాగలక్ష్మి ఇంకా వారి వాట్సాప్ సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా హిరమండలం భగీరథపురం గ్రామం నుండి పంపుతున్నామని తెలియజేస్తున్నారు. తప్పకుండానని మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.

ప్రెసిడెంట్ గారి పెళ్ళం చిత్రం నుండి తస్తా చెక్క పాటని ప్రసారం చేయమంటూ తలగా పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్ కోరుతున్నారు. వారి వాట్సాప్ సందేశాన్ని మహబూబ్నగర్ నుండి పంపించారు. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన చిత్రం నుండి మీకు నచ్చిన పాట.

ఈరోజు మహాత్మాగాంధీ జయంతి, వారికి మా నివాళి అర్పిస్తూ వారి కోసం తాత మనుడు చిత్రంలో ఈనాడే బాపూజీ పుట్టినరోజు పాటని ప్రసారం చేయమంటూ ఈ పాట కావాలి అంటూ మాధవి తడక ఆంజనేయులు వారి వాట్సాప్ సందేశాన్ని పంపించారు భూదాన్ పోచంపల్లి నుండి. తప్పకుండానని మీకోసం మీకు నచ్చిన పాట.

తరువాతి వాట్సాప్ సందేశం. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ఈ వాట్సాప్ సందేశాన్ని పంపిన శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. వారు కోరుతున్నారు కల్పనా చిత్రం నుండి దిక్కులు చూడకు రామయ్య పాటని ప్రసారం చేయమంటూ. తప్పకుండానని మీకోసం మీరు మెచ్చిన పాట.

ఈనాటి గీతమాళిక వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కోరు పాటలు వినే కార్యక్రమంలో చివరి వాట్సాప్ సందేశం అల్లూరు రామయ్య గారి జయంతి సందర్భంగా వారు నటించిన చిలక జోస్యం చిత్రం నుండి రాజా ఓ రాజా పాటని వినిపించగలరు అంటూ కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత.

సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు, తప్పకుండానండి మీకోసం మీరు వచ్చిన చిత్రం నుండి మీకు నచ్చిన పాట.

நீ கொலு கொலு அம்மா கொலு கொலு அம்மா.

0: రాణి బొర్రాణి ఓసండి రాణి చెయ్యాలి నువ్వీన పోటోలి మన పుకోని
1: చిన్న గోలి కాజా
0: నీ కొలుకులు
1: నీ తలుకులు
0: అబ్బా నీ కొలుకులు
2: తలుకులు
0: గిలిది
3: మీరింతవరకు పాటకు వెళ్ళాయరా కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కొరకు పాటలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM ఆపాత మధురాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వినబోతున్న అలనాటి ఆపాత చిత్ర మధుర గీతం. ఆరుద్ర గీత రచనకు ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించగా ఘంటసాల పాడిన పాట వింటారు. చిత్రం పవిత్ర బంధం.

శ్రీరంగం శ్రీనివాసరావు గారి గీత సాహిత్యానికి పెండ్యాల సంగీతం అందించగా ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట వింటారు. చిత్రం వెలుగు నీడలు.

డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రం నుండి పి సుశీల బృందం పాడిన పాట వింటారు. సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు.

శ్రీకృష్ణ పాండవీయం ఈ చిత్రం నుండి జిక్కి గానం చేసిన పాట వింటారు. సంగీతం అందించారు టీవీ రాజు.

దాశరథి గీత సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించగా పిబి శ్రీనివాస్ పి సుశీల గానం చేసిన మధుర గీతం వింటారు. చిత్రం లేత మనసులు.

సుఖదుఖాలు ఈ చిత్రం నుండి పి సుశీల గానం చేసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం వింటారు. సంగీతం అందించారు ఎస్పి కోదండపాణి.

కొసరాజు గీత సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతం అందించగా ఘంటసాల పి. సుశీల పాడిన పాట వింటారు. చిత్రం తోడికోడళ్ళు.

మీరింతవరకు ఆపాత మధురాలు కార్యక్రమంలో అలనాటి ఆపాత చిత్రాల్లోనే సుమధురమైన గీతాలను విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. సమయం 11 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ये आकाश
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. ఇప్పుడు నిలయంలో సమయం 11:10 దాటి 5 సెకండ్లు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపుదయం 5:55 101.5 FM పై ప్రభాత ప్రసారంతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.